0: వారు మన భారతీయులు నేడు.
1: ఇన్ దిస్ సుప్రీం సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఈస్ ద టాలరెన్స్ దట్ ఈస్ ద రియల్ బ్యూటీ ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ఎ స్ట్రాంగ్ యాక్ట్ ఆఫ్ పెనెన్స్. వాట్ ఈస్ ద స్వీట్ ఫీలింగ్ ద మదర్లీ ఫీలింగ్ ఈస్ ద స్వీటెస్ట్ మోర్ దెన్ ద లైఫ్ ద క్యారెక్టర్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సచ్ వర్చ్యూ సచ్ క్యారెక్టర్ సచ్ నోబుల్ క్వాలిటీస్ ఆర్ ఫర్గాటెన్ కీపింగ్ ద వెస్ట్ ఫాలోయింగ్ ద ఫారెన్ ల్యాండ్ వీ హావ్ గాట్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ డ్రెస్ అండ్ ఫ్రీడమ్ ది హ్యాబిట్స్ టుడే వాట్ వీ హ్యావ్ వాట్ ఈస్ టు బి సెడ్ అబౌట్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ భారత్ జస్ట్ ఎస్ ఎలిఫెంట్ ఈస్ నాట్ aware of its mighty strength, the Bharatiyas also are not aware of their

0: సుఖం కలౌ నాస్తి పరం సుఖం. ఏ హృదయం దయామయమైనటువంటిదిగా ఉండను, ఏ హస్తములు పరోపకార దీక్షలో పాల్గొనను, ఏ శరీరము పరమ సేవయందు నిమగ్నమవును, అట్టి మానవ జీవితమే పవిత్రమైన జీవితం, సార్థకమైన జీవితము, సత్య జీవితము, నిత్య జీవితం.
1: The one who has the heart full of compassion and his hands ready to serve the society and the body that is dedicated to serve for the welfare of people, that person with all this, his life is really redeemed and his life is sacred.
0: ఏకాంశ స్థిరం పరం వదం. ప్రపంచమంతయు కూడాను సత్యమనే అంశం పైన ఆధారపడి ఉన్నది.
1: ది ఎంటైర్ వరల్డ్ రెస్ట్ ఆన్ ట్రూత్.
0: సిరి సంపదలు కాని భోగ భాగ్యములు కాని సత్యమునే ఆశ్రయించి ఉన్నది.
1: ది వెల్త్ ది ప్రాపర్టీ అండ్ ఆల్ కంఫర్ట్స్ దే ఆల్ డిపెండ్ ఆన్ ట్రూత్.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా కూడాను సత్యమే ప్రకాశించుచున్నది.
1: Here, there and everywhere is the truth that shines.
0: సత్యం ఎక్కడో సాక్షాత్ లక్ష్మి కూడాను అక్కడే.
1: Where there is truth, there is wealth.
0: సత్యమే జగత్తును ఆశ్రయించి ఉన్నది.
1: It is the truth that is very much attached to the world.
0: సూర్యులు లేని కిరణములు ఏ విధంగా ఉండవో సత్యము లేని జగత్తు కూడాను ఆ విధంగా ఉండజాలదు.
1: Just there cannot be the sun without the sun rays. There cannot be the world without truth.
0: Satyame jagattu jagatte satyamu.
1: The world is the truth and truth is the world.
0: Isha vasyam idam jagattu. Jagattante kudanu Isharavayamainakuntadi.
1: The entire universe is full of divinity.
0: Prakrutamaina, bhautikamaina, laukikamaina ee jagattantayinu asatyamani deeniki satyam okati aadharamuga unnadani bhraminchuta idi vedithanam.
1: To take this physical, transient, physical world as untruth is a sign of foolishness.
0: Vishvame Vishnu, Vishnuve Vishvamu.
1: This universe is the Lord Vishnu, and the Lord Vishnu is in the form of this universe. The universe is the form of divinity.
0: ఈ పంచభూతములతో కూడినటువంటి ఈ ప్రపంచమునే దివ్యమైనటువంటి ఒక దేవస్సుగా భావించి ఆనాటి మహర్షులు అనేక విధములైనటువంటి ఒక సాధనలు కలిపి సత్యాన్వేషణలో విజయాన్ని సాధించారు.
1: This world full of the five elements is viewed as the divine effulgence. That was the concept of ancient sages and saints, and they were in search after truth.
0: ఇట్టి నిత్యమైన సత్యమైనటువంటి ఒక ఈ పరతత్వము మానవులు విస్మరించడం చేతనే జగత్తులో శాంతి భద్రతలు కోల్పోయి అనేక అవస్థలకు గురి అవుతున్నది ఈ ప్రపంచము.
1: As this permanent eternal truth, spiritual truth is forgotten, that is responsible for all the problems and the troubles of the present day world.
0: ఈ అంశములలో మొదటి అంశము భూమి.
1: Of all, the first one is earth.
0: ఈ భూమి సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: This earth is everywhere.
0: మనకు కనిపించినను కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి ఉన్నది.
1: Whether you see or not, it is present all over.
0: సమస్త జగత్తునకు భూమియే ఆధారము.
1: For the whole world, the earth is the basis.
0: కొండలు, అడవులు, నదులు, సముద్రము, ఊర్లు, పల్లెలు అన్ని కూడాను ఈ భూమిని ఆశ్రయించి ఉంటున్నవి.
1: The mountains, the forests and the valleys, the cities and villages, they're all located on earth.
0: కానీ వైజ్ఞానికులు ఈ భూమి తిరుగుతున్నదని దీనిని విశ్వసిస్తూ వచ్చారు.
1: The scientists feel that the earth revolves.
0: భూమి తిరిగినప్పుడు దీనికి ఆధేయమైనటువంటి యొక్క ఈ సమస్త పదార్థములు కూడాను తిరగవలెను కదా.
1: When earth revolves, the entire matter on it also should revolve.
0: కాని అట్టు తిరుగుటలేదు.
1: But it doesn't happen so.
0: భూమికి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి, ఆకర్షణ శక్తి ఉన్నది.
1: The earth has got the sacred divine power.
0: ఆకర్షణ శక్తి అన్నింటిని కూడాను సంరక్షిస్తూ వస్తున్నది.
1: It is this gravitation that attracts all.
0: కనుకనే ఈ భూమి మాత్రమే ఆధారమని చెప్పడానికి వీలు కాదు. లోతులకు జోరి విచారించిన భూమి కూడాను ఆధేయమే.
1: Therefore, when we investigate, earth is not the simple basis, even it is also based on someone else.
0: ఈ భూమికి కూడాను ఆధారమైనటువంటి పరతత్వము అదే దైవత్వము.
1: The spiritual basis for earth is the divinity.
0: కనుక దైవత్వము నిశ్చలమై నిర్మలమై నిస్వార్థమై స్థిరమైనటువంటిదిగా ఉంటున్నది.
1: So divinity is steady, pure, unsullied.
0: ఈ యొక్క భగవత్తత్వమే సంచరించిన చలించిన ఈ ప్రకృతి ఏ విధమైనటువంటి దుస్థితికి లోనవును.
1: If there is any kind of difference there, the world would not suffer like this way.
0: రైలు కదులుతున్నప్పుడు దాని యొక్క వంతెనగా ఉండినటువంటి యొక్క రూట్స్ కూడా కదిలినప్పుడు చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: In a moving train, if the route, the track also starts moving, you face a danger.
0: కానీ రోడ్డు కూడా కదిలినప్పుడు ఈ యొక్క కారు ప్రమాదం సంభవిస్తుంది.
1: The car moves and the road also moves along with that. You'll face a danger.
0: కదిలేది కారే కాని భూమి కాదు.
1: The one that moves is the car, not earth.
0: ఈ విధంగానే యావత్ ప్రపంచమంతా కూడా సంచరించుచున్నది కానీ చలించుచున్నది కానీ దీనికి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వము స్థిరంగానే ఉంటున్నది.
1: Like this, the entire world moves, goes on changing, but there is changeless, permanent divinity.
0: ఇక రెండవది జలము.
1: The next one is water.
0: ఈ జలము మనకు కనిపించినా కనిపించకపోయినా కూడాను లోతు ఎందు లేక పైయందు మధ్య భాగమునందు జలము ఇమిడి ఉంటున్నది.
1: Whether you know or not, the water is present on the top and the middle and at the bottom.
0: జలమే లేకున్నా జీవితమే నిలువజాలదు.
1: Without water, the life cannot sustain.
0: దీనికి అనేక విధములైనటువంటి యొక్క ఆధారములు కూడా ఉంటున్నవి.
1: Several bases for this.
0: అనిలం అని దీనికి పేరు. అనగా ఒక ప్రదేశమునందుండి మరొక ప్రదేశమునందు లేకపోవటం అనేటువంటిది సంభవించదు.
1: It never happened that water being present at one place and
0: another. సంచరించేటువంటిది ఈ జలం.
1: Water moves everywhere.
0: ఇంకా మూడవది అగ్ని.
1: Third one is fire.
0: ఈ అగ్ని ప్రతి మానవుని యందు ప్రతి జీవుని యందు కూడాను జఠరాగ్నిగా ప్రజ్వలిల్లుతున్నది.
1: This fire is present in every being, in every human being.
0: భూమి యందు మాత్రమే కాదు దివి యందు కూడాను ఈ అగ్ని ప్రజ్వలిల్లుతున్నది.
1: This fire is not only on earth but is everywhere.
0: మేఘములు మేఘములు రాసుకున్నప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది అది.
1: When clouds clash, the fire emanates.
0: జడమైనటువంటి రాయి రాయి రెండు కూడాను ఏకమైనప్పుడు కలిసినప్పుడు ఇందులో అగ్ని కూడాను ఆవిర్భవిస్తున్నది.
1: When two inert stones are rubbed against each other, fire originates.
0: ఒక కర్రకు కర్ర రాపిడి జరిగినప్పుడు అందులో కూడాను అగ్ని మనకు ఆవిర్భవింపజేస్తున్నది.
1: When two sticks are rubbed against each other, the fire originates.
0: అగ్ని కూడాను సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
1: So fire is the power which is all pervasive.
0: ఇంకా ఆకాశము.
1: Then the space.
0: ఈ ఆకాశమనేటువంటి అన్నిటికీ ఆశ్రయమై ఉంటున్నది.
1: It is the basis for all.
0: గాలి. గాలి లేని జీవితము ఉండజాలదు.
1: There cannot be life without air.
0: పెనుగాలి సుడిగాలి వచ్చినప్పుడు మనకు కొంత దాని దృశ్యం కల్పించవచ్చును.
1: You may find this air when it's in the form of a whirlwind.
0: కానీ సర్వత్రా గాలి ఇమిడి ఉంటున్నది.
1: But the air is present everywhere.
0: ఈ భూతములైనటువంటి పంచభూతములకే ఇంత దివ్యమైనటువంటి శక్తి ఉండినప్పుడు భగవంతునకు దీనికి ఆధారమైనటువంటి యొక్క భగవంతునకు ఎంత శక్తి ఉన్నదో విచారించవచ్చును.
1: When these five elements are powerful, God, who is the basis for all these, must have been much more powerful.
0: పంచభూతములే పరమాత్మ స్వరూపములు.
1: The five elements are the form of the divinity.
0: కానీ దీనిని ఆస్తికుడు కాని యాస్తికుడు కాని నాస్తికుడు కాని ఆస్తిక నాస్తికుడు కాని లేదని చెప్పుటకు వీలు కాదు. కాదని చెప్పుటకు సాధ్యం కాదు.
1: None can deny its existence. A theist or a theist or theistic a theist or atheistic theist either.
0: కానీ ఈ పంచభూతములు ఈనాడు మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టక సక్రమమైన మార్గంలో అనుభవించక దీనిని దుర్వినియోగపరచుకుంటున్నాము.
1: But we are not making proper use of the five elements. We are misusing them.
0: దీని దుర్వినియోగం యొక్క ఫలితమే ఈనాటి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలకు మూల కారణము.
1: The misuse of the five elements is responsible for all the problems of the world.
0: సత్యముపై ఆధారపడినటువంటి ఈ పంచభూతములు,
1: the elements that rely on truth,
0: ఈ సత్యాన్ని కాపాడే నిమిత్తమే ఆనాటి ఋషులు మితభాషులై వచ్చారు.
1: The saints protected truth by observing silence.
0: మిత భాష సత్యమును పోషిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ దిస్ లెస్ ఆఫ్ టాక్
0: అమిత భాష కావటం చేతని కేవలం కొన్ని విధములైన కల్లకల్లోలములకు కూడాను కారణమవుతూ వచ్చింది.
1: టూ మచ్ ఆఫ్ టాకింగ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ అజిటేషన్స్.
0: కనుక పంచభూతముల యొక్క స్వరూపమే ఈ ప్రపంచం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో దట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ దిస్ వరల్డ్.
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమును నిరూపించినటువంటిదే మనస్సు.
1: Is the mind that demonstrates the form of the five elements.
0: ఈ మనసు నుండి ఆవిర్భవించినటువంటిదే మతి.
1: ఇస్ ద మైండ్ ద మతి
0: మతమే మతి యొక్క ప్రతిబింబమే మతము
1: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్ ఇస్ రిలీజన్
0: కానీ మతం అనేటువంటిది కేవలం ప్రత్యేకించి మనం ఈ భౌతికంగా చెప్పుకునేటువంటి యొక్క మతము కాదు
1: It is not just ordinary religion in that sense.
0: ఇది మతమును నాశనం చేయాలని కూడాను అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు.
1: Many make efforts to get our way from religion.
0: మతమును నాశనం చేసిన మతియే నాశనం అవుతుంది. మతియే నాశనమైన మనుష్యుడే నాశనం అవుతాడు.
1: The destruction of religion or spirituality is most essential to know that the five elements form the basis for this world.
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమును నిరూపించినటువంటిదే మనస్సు.
1: Is the mind that demonstrates the

0: మతియే నాశనం అవుతుంది. మతియే నాశనమైన మనుష్యుడే నాశనమవుతాడు.
1: The destruction of religion or spirituality amounts to the destruction of the mind and annihilation of humanity.
0: మతము యొక్క ద్వేషాన్ని మనం నిర్మూలం గావించాలి కానీ మతములు కాదు.
1: It is the religious hatred that we should kill, not the religion as such.
0: అన్ని మతములు వారు కూడాను ఈ పంచభూతముల యొక్క శక్తులను పవిత్రమైన దివ్యత్వాన్ని విశ్వసిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: Followers of all religions worship, adore, appreciate the fire element.
0: భారతీయులు చెప్పు మాటలకు చేయు చేతలకు తల తలంపులకు ఏకత్వాన్ని నిరూపిస్తూ ఉన్నారు.
1: భారతీయులు have demonstrated the harmony and unity between thought, word and deed.
0: దైవం సర్వభూతముల యందు ఉన్నదని, సర్వత్ర వ్యాపించిన చుట్టు వారని, సర్వశక్తిమయుడని మన యొక్క వేదములు ఘోషిస్తూ వచ్చాయి.
1: Let us declare that God is all powerful, present in all five elements, and is all pervasive.
0: ఇది అన్ని మతముల వారు కూడాను అంగీకరిస్తూనే ఉన్నారు.
1: This is accepted by people of all religions.
0: కాని దానిని అనుభవిస్తూ ఉన్నారే కాని, ప్రబోధిస్తూ ఉన్నారే కాని ఆచరించడం లేదు.
1: They experience and propagate and teach, but they do not have the real desire.
0: ఒక్క భారతీయుడు మాత్రమే దీనిని ఆచరణలో పెట్టి ఆనందాన్ని ప్రతిరూపమైనటువంటి ప్రదర్శనంగా లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: Only Bharatiyas have this real experience, and out of this they started preaching and teaching.
0: Bharatiyulu puttanu guttanu chettunu pattini pittanu kodanu aaradhana chestu vacharu.
1: Bharatiyas started worshipping the mountains, the ant hills and the trees and birds.
0: Idi kevalam moodha vishwasam ani itara matavulu vaaru dilini abhasyam chestu vacharu.
1: Followers of other religion will make fun of the such faith.
0: Idi kevalam matireni yokka sthitiye kaani సరి అయినటువంటి యొక్క స్థానం కాదు.
1: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ మ్యాడ్నెస్ బట్ నాట్ ఎ సేన్ కండిషన్.
0: చెప్పేటువంటిది సర్వభూతము యందు భగవంతుడు ఉన్నాడని.
1: వీ సే దట్ గాడ్ ఇస్ ఇన్ ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: దానిని ఆచరించేటువంటి భారతీయులను అపహాస్యం చేయటము ఇది వెర్రితనము.
1: టు మేక్ ఫన్ ఆఫ్ భారతీయస్ హూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఫుల్.
0: చేసేటువంటి వాడు మూర్ఖుడా లేక చెప్పినట్టు చేయక ఉండినటువంటి వాడు మూర్ఖుడా అనేటువంటిది విజ్ఞులు విచారించవచ్చు.
1: ది ఇంటెలిజెంట్ పీపుల్ కెన్ ఎంక్వైర్ Can he be a fool if he practices what he teaches?
0: చెప్పినట్టు చేసేటువంటి వారు భారతీయులు.
1: Bharatiyas act according to
0: చెప్పుట ఒకటి చేయటం మరొకటి అనేటువంటిది ఇతర మతముల వారు.
1: Other people may declare
0: ఏ మతములు కూడా మనం విమర్శించకూడదు.
1: We should not criticize any religion.
0: మతములన్నీ చేరి మంచిని బోధించే.
1: All religions together teach good.
0: తెలిసి మెలుగవలను తెలియచేయడం.
1: We should conduct ourselves intelligently.
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
1: If our minds are good, which religion is bad?
0: దీనుడు భారతీయ వీరసుడా.
1: Bharatiyas, sons of Bharat.
0: మనం మతులు చెడగొట్టుకుంటున్నామే కాని మతములు ఏనాటికి నీ చెడిపోవటం కావు.
1: We are spoiling our minds. Religions can never be spoiled.
0: కనుక ఈనాడు మానవులకు బోధించడం కాదు ప్రధానము, మతులకు బోధించాలి.
1: It's not the teaching to man. The mind has to be taught.
0: మతులకు బోధించినప్పుడే మనుషులనేటువంటి వారు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
1: When teaching is given to the mind, the man will behave properly.
0: మనిషి కాదు ఇందులో ప్రధానము, మనసే.
1: ఇస్ నాట్ ద హ్యూమన్ బీయింగ్ దట్స్ ఇంపార్టెంట్.
0: మనసును ఆధారం చేసుకునే మనిషి జీవిస్తున్నాడు.
1: మ్యాన్ లివ్స్ బేసింగ్ ఆన్ హిస్ మైండ్.
0: కనుక పరిశుద్ధమైన మనసును, పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావములను ఈనాడు మానవుడు అభివృద్ధిగా చేసుకోవాలి.
1: Therefore man today should develop pure mind and divine feelings.
0: ఈ జగత్తునందు ఉన్నది ఒక్కటే.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: రెండు అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో సెకండ్.
0: ఏది కలదని చెప్పుదోమో అది లేదు.
1: వాట్ యు సే ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
0: ఏది లేదని చెప్పుటమో అది కలదు.
1: వాట్ యు డినై ఇస్ ప్రెసెంట్ ఇన్ ఫ్యాక్ట్.
0: ఉన్నదొక్కటి దైవము ఎన్నటికి.
1: ఓన్లీ గాడ్ దట్ ఎగ్జిస్ట్.
0: లేని దయ్యని భావము చూడరయ్యా.
1: ఓన్లీ ద ఫీలింగ్స్ ఆర్ మిస్సింగ్. యు వాట్
0: మన భావంలే లేనటువంటివిగా మనం పుట్టించుకుంటున్నాం.
1: వీ కన్సిడర్ దట్ ద ఫీలింగ్స్ ఆర్
0: అది ఒక్కటే.
1: Only one exists.
0: హిందువులు కాని, ముస్లింలు కాని, క్రిస్టియన్స్ కాని, పర్షియన్స్ కాని, బుద్ధులు కాని, జైనులు కాని అందరూ కూడాను ఒక దైవం అనేటువంటి తత్వాన్ని ఏకత్వంగా భావిస్తూ వచ్చారు.
1: The Hindus, Muslims, Jains, Buddhists all consider God as one.
0: మానవుని అందరి సహనము, సానుభూతి, ఏకత్వము ఏనాడు మానవుడు దర్శించునో ఆనాడే సమత్వము, సోదరత్వము, న్యాయము ఈ ప్రపంచంలో చేకూరుతుంది.
1: When man develops the compassion, tolerance and unity, naturally there will be brotherhood.
0: ఏకాత్మ భావం మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనలో కలహములు, కల్లోలములు కూడా సన్నగిల్లుతాయి, క్షీణించిపోతాయి.
1: When we develop the feeling of oneness, there will be no conflict or fight among us.
0: అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: We have to know and conduct ourselves in full realization of the fact that there is only one soul.
0: ఈ ప్రపంచమంతా కూడా అంగాంగములతో కూడినటువంటి యొక్క

0: The entire world is just a relationship between the limb and the sublimb.
1: మనకు కన్నులు చెవులు నోరు ముక్కు అనేటువంటి ఇంద్రియములు ఉన్నవి.
0: We have got the senses such as the eyes, the ears.
1: ఈ ఇంద్రియములన్నీ కూడా దేహానికి అంగములే.
0: These are all the limbs of the body.
1: దేహము దేనికి అంగము?
0: The body is definitely a limb to another.
1: దేహము సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము దేనికి అంగము?
0: Society is a limb of
1: మానవత్వమునకు అంగము.
0: Of humanity.
1: మానవత్వము దేనికి అంగము?
0: The humanity is a limb
1: ప్రకృతికి అంగము.
0: Of the nature.
1: ప్రకృతి దేనికి అంగము?
0: Nature is a limb of
1: ప్రకృతి పరమాత్మకు అంగము.
0: Is the limb of the divinity.
1: మనకు పరమాత్మ అంగము ప్రకృతి.
0: Therefore, the limb of the divinity is limb.
1: అంగము మానవత్వము.
0: Humanity is its limb.
1: మానవత్వం యొక్క అంగము సమాజము.
0: The limb of it is society.
1: సమాజం యొక్క అంగము దేహము.
0: Part of society is the
1: body. దేహం యొక్క అంగమే ఇంద్రియములు. కనుక ఇంద్రియములకు ఈ దైవత్వములకు ఎంత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉన్నదో చక్కగా విచారించవచ్చు. కనుక మన ఇంద్రియములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యత్వమైన దైవత్వాన్ని కొంతవరకు విశ్వసించి మన జీవితాన్ని సార్థకం గావించుకోవాలి. మన దేహం ఉన్నది, లోకం ఉన్నది, అడవులున్నవి, చెట్టు ఉన్నవి, గుట్టలున్నవి, కానీ అన్నింటి ఎందుకు కట్ట కలవటి పదము ఉన్నది ఉన్నది ఉన్నది. ఈ ఉన్నది అనేటువంటి పదమే మానవుని యొక్క ఉనికిని పరిపూర్ణంగా ప్రకటిస్తూ వస్తున్నది.
0: దిస్ వర్డ్ ఎగ్జిస్టెన్స్ స్పీక్స్ ఆఫ్ దిస్ ఎంటిటీ.
1: ఉన్నది ఉన్నది ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్, దట్స్ వన్.
1: ఇదే మానవులు సక్రమంగా గుర్తించుకోలేక తమ స్వార్థము స్వప్రయోజనములకు గురి అయిపోవటం చేత ఈ పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు.
0: దిస్ ఈస్ నాట్ అండర్స్టూడ్ ప్రాపర్లీ. He is carried away by the selfishness and self-interest and has forgotten
1: the ahankara aadambaram yokka pratibimbamuli.
0: That just the reflections of ego and pride.
1: Ee ahankara aadambaram ye naadu anigipovuno aanaade maniyendunna aatmatattvam aavirbhavistundi.
0: That day when ego and pride vanish, then only the divinity shines.
1: Kanuka manalo undinatvanti ee kalpitamainatvanti yokka ee durgunamulu mana aahara viharamato sambhavichinavi kaani aatma nundi aavirbhavichinavi kaadu.
0: So all the bad qualities which are artificial are out of our food and habits.
1: Kama, krodha, lobha, moha, manavachariyam anetuntivi, ee raga dveshamulu anetuntivi, manam tine aaharam nunchi, manam koode sangham nunchi, bayata nunchi praveshinchinatuntivi kaani lopala nunchi aavirbhavinchinavi kaadu.
0: The hatred, the anger and the greed and the lust, the attachment and hatred, they all come out of food and habits. They come from outside, not from within.
1: దయ, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మన లో నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: లవ్, కంపాషన్, అండర్స్టాండింగ్ కమ్ ఫ్రమ్ విదిన్.
1: ఇవి ఏ మానవతా విలువలు,
0: హ్యూమన్ వాల్యూ.
1: ఇట్టి మానవతా విలువలను మనం విస్మరించి
0: ఫర్గెటింగ్ ది హ్యూమన్ వాల్యూ,
1: కేవలం పశుత్వమైనటువంటి బాహ్యమైనటువంటి ఈ గుణములకే మనం విశ్వసించి
0: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది యానిమల్ క్వాలిటీ,
1: దీనిని అనుసరించి
0: ఫాలోయింగ్ యానిమల్ క్వాలిటీ
1: పశు జీవితాన్ని గడుపుతున్నాము.
0: వి ఈట్ ది లైఫ్ ఆఫ్ ఎన్ యానిమల్.
1: ఇది సరికాదు.
0: It's not proper.
1: నిజముగా మనం మానవులము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: We have to understand the truth that we are human beings.
1: ధనము రావచ్చు పోవచ్చు.
0: Money may come and go.
1: బలము ఉండవచ్చు క్షీణించవచ్చు.
0: The strength may be there or not.
1: ఇంకా జగత్తులో ఉండేటువంటి సర్వ సంపదలు కూడా మార్పు చెందవచ్చును.
0: All forms of wealth are bound to
1: change. కానీ మార్పు చెందనటువంటిది ఒక్కటే, అది ఏ నిత్యమైన ప్రేమ.
0: The changeless one is the permanent love.
1: ఈ మార్పు చెందేటువంటి ప్రేమలు కేవలం నిజమైన ప్రేమలు కావు.
0: The changing love are not true.
1: మార్పు చెందేటువంటివి తాత్కాలికమైన లౌకికమైనటువంటి ప్రేమలే.
0: The worldly love changes.
1: దీన్ని ప్రేమ అని కూడా చెప్పడానికి వీలు కాదు.
0: We cannot call it love either.
1: ఇది కేవలం అభిమానమే.
0: It is only attachment.
1: ఈ దేహాభిమానములు పట్టి,
0: బేసింగ్ ఆన్ ద అటాచ్మెంట్,
1: కులాభిమానములు పట్టి, మతాభిమానములు పట్టి,
0: రిలీజియస్
1: సంబంధాభిమానములు పట్టి సంభవిస్తూ ఉంటాయి.
0: Attachment to the company, such things happen.
1: కానీ ప్రేమకు ఎట్టి అభిమానము లేదు.
0: Love has no attachment.
1: ఈ ప్రేమ కేవలం హృదయమునకు మాత్రమే సంబంధించినటువంటిది.
0: Love is related to the heart.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు ఏమాత్రం కూడా తలంచడం లేదు.
0: The eternal permanent truth is not thought over.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క ప్రేమలనే విశ్వసిస్తే తాను నిరాశకు గురి అయి నిష్కులతోపల తన జీవితాన్ని అంత్యం గావించుకుంటున్నాడు. నిర్విరామ కృషితో, నిరంతర తాపత్రయములతో, అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనతో, అప్రాప్త రూప్త ప్రాప్తికి కాపలాడుచూ మానవుడు దిక్కు తెలియక పరితపించినటువంటి ఈ మార్గము లోపల దిక్కును చూపే చక్ర దీపికలు ఆధ్యాత్మిక జ్యోతులు అనేటువంటి సత్యాన్ని మానవుడు గట్టిగా విశ్వసించాలి.
0: The life which is full of desires and yearning, disappointment when the actual lighthouses or spiritual land.
1: ఈ ఆధ్యాత్మికమైన కేవలం భౌతికమైనటువంటి ఆరాధనలు కాదు.
0: Spirituality is not external form of
1: worship. మానవుని యందు ప్రవేశించినటువంటి ఈ పశుత్వాన్ని మనం దూరం గావించుకోవాలి.
0: We should get away from the animal quality within us.
1: అప్పుడే మనలో దివ్య భావము మనలో ఆవిర్భవిస్తుంది.
0: దివ్య
1: భావ ఆవిర్భావమే నిజమైనటువంటి ఆధ్యాత్మికము.
0: ద ఆరిజిన్ ఆఫ్ డివైన్ ఫీలింగ్స్ ఇస్ టు
1: సర్వకులను భగవంతుని బిడ్డలుగా మనం విశ్వసించాలి.
0: వి షుడ్ ఫీల్ దట్ ఆల్ అవర్ చిల్డ్రన్
1: ఎవరిని మనం ద్వేషించరాదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: కానీ ఈనాటి ఆ ద్వేషం చేతనే ఆ రాగం చేతనే మానవుడు తన యొక్క రక్తమును తన యొక్క దేహమును చిన్న భిన్నం గావించుకుంటున్నాడు.
0: And also attachment. He is just ruining himself, spoiling his body.
1: మానవుని యొక్క రక్తము పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది, నవ్యమైనటువంటిది.
0: The blood of man is sacred and pure and ever fresh and new.
1: ఇట్టి మానవ రక్తమును మనం దుర్వినియోగపరచుకోవటం, దుర్మార్గంలో ప్రవేశపెట్టడము, ఇది రాక్షసత్వము లేక పశుత్వంగా మారుతుంది.
0: Misusing the sacred blood is a sign of animality, is a demonic quality.
1: ఈనాడు భారతదేశము అనేక విధములైనటువంటి సమస్యలతో సతమతమైపోతుండాలి.
0: టుడే భారత్ ఇస్ కన్ఫ్యూజ్డ్ విత్ సో మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్.
1: భారతదేశమే కాదు సమస్త దేశములు కూడా ఈ విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాయి.
0: నాట్ ఓన్లీ భారత్, ఆల్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్.
1: కారణం ఏమిటి? ఏకాత్మ భావమును మర్చిపోవటమే.
0: ద ఫీలింగ్, గాడ్లీ ఫీలింగ్ ఇస్ అబ్సెంట్.
1: ఏకాత్మ భావం నుండి ఏ విశ్వ ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
0: అవుట్ ఆఫ్ దిస్ వన్నెస్ అరైజెస్ యూనివర్సల్ లవ్.
1: ఆ ప్రేమనే ప్రతి మానవుని కూడాను కట్టివేసి ఏకత్వంగా నిరూపిస్తుండాలి.
0: ఇట్ ఈస్ ద లవ్ దట్ బైండ్స్ హ్యూమానిటీ.
1: ఈ ప్రేమతత్వమే హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: దిస్ లవ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: అప్పుడే నిజమైనటువంటి ఏకత్వం మనకు సంభవిస్తుంది.
0: దెన్ దేర్ విల్ బి యూనిటీ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కేవలం మనం జీవితం అనేటువంటి దాన్ని ఒక విధమైనటువంటి తిండి తీర్థాల నిమిత్తమై భోగభాగ్యాల నిమిత్తమై మనం జీవిస్తున్నామని మనం భ్రమిస్తున్నాము. దీని నిమిత్తమై మనం జన్మం రాలేదు.
0: వి ఫీల్ దట్ లైఫ్ ఇస్ మెంట్ ఫర్ ఫుడ్ అండ్ డ్రింక్, ద ప్రాపర్టీ అండ్ ఆల్ కంఫర్ట్.
1: జంతువులం నరజన్మ దుర్లభం. ఈ నరజన్మం యొక్క దుర్లభం ఏమిటి? ఇందులో
0: హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్. వాట్ ఇస్ దిస్?
1: పశువులు తింటున్నాయి, తిరుగుతున్నాయి, ఆనందిస్తున్నాయి, ఆహ్లాదపడుతున్నాయి.
0: అనిమల్స్ ఆల్సో ఈట్ అండ్ డ్రింక్ అండ్ ఎంజాయ్.
1: దాని కుటుంబం, భార్య, బిడ్డలు, బంధుత్వము, ద్వేషము, రాగము ఉంటున్నాయి.
0: అనిమల్ ఆల్సో హస్ గాట్ ద వైఫ్ అండ్ ద ఫ్యామిలీ.
1: కాస్ట్ గుణములు కూడా మానవుని ఎందుకు కూడా ఉంటున్నాయి.
0: దోస్ క్వాలిటీస్ ఆర్ ఇన్ హ్యూమన్.
1: మానవుని యొక్క ప్రత్యేకత ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ హ్యూమానిటీ?
1: కాదు కాదు, దయ, ప్రేమ, సహనము, సహానుభూతి అనేటువంటిది ప్రధానమైనటువంటి హృదయము మానవులకు ఉన్నది.
0: Man has got primary important qualities, love, compassion.
1: Manu unnatundi yokka samasta sadgunamulu kuda nu thanu marchipothunnadu.
0: He is forgetting all good qualities.
1: Karanam?
0: The reason?
1: Kevalam bhautikamainatundi yokka swarthame deeniki karanam.
0: Only worldly selfishness.
1: Swarthamainatundi addamulu vesukunnatundi variki sarvamu swarthangane kanipistayi.
0: The one who wears the glasses of selfishness will see a selfish
1: person. Yerra addalu kannulaku tagilinchukunnatundi variki sarvamu erragane kanipistundi.
0: The one wearing red glasses will watch red color everywhere.
1: Srishti dosham e srishti doshanga kanipistundali.
0: సృష్టిలో
1: దోషం కూడా లేదు.
0: క్రియేషన్ రూమే
1: సర్వము మన దృష్టిలోనే ఉంటున్నది.
0: ఎవరి మిస్టేక్ లైస్ ఇన్ అవర్
1: మైండ్. పరిష్కరించుకుని యత్ భావం తద్ భవతి అన్నారు.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిజల్ట్.
1: కనుక ఈ పంచభూతములను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే నిజమైన మానవత్వాన్ని మనం సార్థకంగా గావించుకున్న వారం అవుతాం.
0: When we make proper use of the five elements, we will be working for true human nature.
1: భూమి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి బ్రహ్మస్థానమునకు మూలము.
0: This earth is the center of Brahma.
1: ఈ భూమి అనేటువంటిది కిందది కుదురు వంటిది.
0: This earth is the center.
1: దీని పైన ఉన్నటువంటివే మిగిలినటువంటి నాలుగు భూతములు.
0: The natural four elements.
1: ఈ పురాణి భూతములుగా లేకపోయిన భవనమే కూలిపోతుంది.
0: When there is no foundation, the man is bound to fall.
1: భూమిలో ఉండేటువంటి మానవులు సర్వులు కూడాను సర్వ విధములైనటువంటి యొక్క సద్గుణములు కలిగి సమస్తమైనటువంటి యొక్క సహాయములలో మనం పాల్గొని సంఘసేవలో మనం నిమిత్తుని మనము సార్థకం చేసుకోవాలి జీవితాన్ని.
0: హ్యూమానిటీ నాట్ షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్, దే షుడ్ రెండర్ హెల్ప్ అండ్ సర్వీస్ టు ద ఫెలో మ్యాన్.
1: మానవునికి నీ కర్తవ్యం ఉన్నది కానీ రైట్, అధికారం అనేటువంటి ఎవరికి లేదు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ దిస్ డ్యూటీ బట్ నాట్ ద రైట్. హీ హాస్ గాట్ రెస్పాన్సిబిలిటీ.
1: కనుక మనము డ్యూటీని మాత్రం మనం చూడకుండా రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాన్ని చూస్తున్నాం. లేక రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాన్ని చూడకుండా డ్యూటీని మాత్రమే మనం చేస్తున్నాము. ఈ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ రెండు కూడా ఏకం కావాలి.
0: We think of the duty or responsibility, or responsibility or duty, but we should understand.
1: ఈ నాటి మానవుడు రైట్ రైట్ రైట్ రైట్ ఫైట్ చేస్తున్నాడు, కానీ వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ?
0: బట్ టుడే మ్యాన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ద రైట్, వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ?
1: రెస్పాన్సిబిలిటీ ఏమాత్రం కూడా చూడటం లేదు.
0: He's not mindful of the
1: అన్ని రంగముల ఎందుకు కూడా ఇది తీరినటువంటి ఒక పెద్ద రోగం.
0: It's a big disease in all walks of life.
1: మొట్టమొదటి
2: రెస్పాన్సిబిలిటీ చేసినప్పుడు రైట్ మనకు ఆటోమేటిక్ గా మనకు లభ్యం
3: అవుతుంది. రెస్పాన్సిబిలిటీ యూల్ ఎర్న్ ద రైట్ నేచురలీ.
2: నీవు సహజంగా నీవు భుజించవలసినటువంటి యొక్క దీని రెస్పాన్సిబిలిటీ నువ్వు చూసుకుంటే ఆకలి సహజంగా
3: తీర్చుకుంటుంది.
2: కనుక నీ భారతదేశంలో ఈనాడు రైట్ రైట్ రైట్ దేనికి రైట్ ఉన్నది?
3: In Bharat, people speak of right. Where are they?
2: Right and take in your class. Come here with me.
3: What is the meaning of right?
2: నేను పొందవలసినటువంటి
3: the one that I should get deserve.
2: ఏ విధంగా పొందగలము?
3: How can you get it?
2: విత్తనం పెట్టకుండా వృక్షం అవుతుందా?
3: Without sowing the seed, can you have it, the tree?
2: వృక్షం కాకుండా ఫలము నీకు అందిస్తుందా?
3: Without tree, can you get the fruit?
2: కానీ విత్తనం పెట్టడం లేదు, వృక్షమును రక్షించడం లేదు, ఫలం మాత్రం కావాలి కావాలి. ఎంత మూర్ఖత్వం ఇది!
3: You don't sow the seed, you don't grow the tree, but you expect the fruit. What a sign of foolishness.
2: కనుకనే మనం రైట్ అని కోరేటువంటి అధికారం ఎవరికి లేదు.
3: So we have no authority to fight for the right.
2: Do your duty. Duty is God. Work is worship.
3: Do your duty. Duty is God. Work is worship.
2: మీ మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉంటుంటే మీకు తగినటువంటి యొక్క అధికారం మీకు లభ్యం అవుతుంది.
3: When you discharge your duties, you will have your right.
1: కనుక ప్రతి మానవుడు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీ.
1: కర్తవ్యమే మన యోగము.
0: డిశ్చార్జింగ్ డ్యూటీ
1: కర్తవ్యమే మన భోగము.
0: రెస్పాన్సిబిలిటీ
1: కర్తవ్యమే మన త్యాగము.
0: డ్యూటీ సాక్రిఫైస్
1: సర్వమునకు కర్తవ్యమే మూలము.
0: ఫర్ ఎవ్రీథింగ్ ది డ్యూటీ ఇస్ బేసిస్.
1: కనుకనే మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే గృహస్థుడు గృహస్థ కర్తవ్యాన్ని, వానప్రస్థుడు వానప్రస్థ కర్తవ్యాన్ని, విద్యార్థి విద్యార్థి కర్తవ్యాన్ని, సన్యాసి సన్యాసి కర్తవ్యాన్ని ఈ విధంగా మనం ప్రవర్తించుకుంటే జగత్తులో సుఖశాంతులకు ఏమాత్రం కూడా లోటు లేదు రాదు.
0: When everyone, the householder or the student or the celibate or the renunciant discharges the duties, there will be never be dearth of.
1: ఎవరి స్థానాన్ని వారు పోషించుకోవటం లేదు.
0: No one is fostering his own responsibility.
1: ఎవరి కర్తవ్యాన్ని వారు చక్కగా నిర్వర్తించడం లేదు.
0: No one is discharging
1: the duty. తనదాన్ని మరచి పరదాన్ని మాత్రం పట్టుబడుతున్నాడు.
0: He forgets his own and follows that.
1: నా తల్లి మాత్రమే నాకు గొప్ప, ఆమె పూజనీయురాలు, మిగతా తల్లులంతా పరికమాలిన వారిని ఏ మానవుడైనా కూడా చెప్పగలడా?
0: Can any man say that his mother is great and deserves all sorts of adoration?
1: ఆ విధంగా ఉన్నటువంటి వాడు మానవుడా?
0: Can he be a human being?
1: కాదు కాదు కాదు.
0: No.
1: నీ తల్లి నీకెంత ప్రీతియో, నీ తల్లి నీకెంత గౌరవమో, ఎటుటి వాళ్ళ తల్లి కూడా అంత ప్రీతి వాడికి, అంత గౌరవం వాడికి.
0: Just as your mother is endearing and respectful to you, so also the mother of the other person.
1: ఈనాటి మతమును కూడా ఇదే విధమైన పెట్టుకోకడం జరుగుతున్నది.
0: Same trends are
1: నా మతము గొప్పది, నీ మతము చిన్నది.
0: My religion is great, yours is small.
1: ఎవరికి నీ ఈ విధమైన చెప్పడానికి అధికారమే లేదు.
0: No one has authority.
1: నీ మతం నీకు ఎంత గొప్పదో, ఎత్తు వాని మతం కూడా వానికి అంత గొప్పది.
0: Just as your religion is great, the religion of
1: నీ తల్లి నీకెంత పూజనీయురాలో, ఇతరుల తల్లి కూడా వారికి అంత పూజనీయురాలే.
0: Just as your mother deserves all adoration, so also the mother of
1: God. నీ తల్లిని పూజించు, గౌరవించు.
0: You worship and
1: respect your mother. But you should never hate nor
0: show disrespect.
1: అదేవిధంగా మతం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకో, కానీ పరమతమును మాత్రం మనము దూషించరాదు, విమర్శించరాదు.
0: You follow your religion, never criticize hate other religions.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మతిహీనులైపోతున్నారు మానవులు.
0: Man has become mad without any kind of understanding.
1: అందరూ ఈ సత్యాన్ని చక్కగా గుర్తించుకుంటే లోకంలో ఎట్టి కలహములకు కల్లోలములకు అవకాశమే ఉండదు.
0: When all recognize this truth, there will be no hesitation nor conflict.
1: మానవుడు శాంతికి అనేక విధముల ప్రాపులాడుతున్నాడు.
0: Human being struggles for peace.
1: ఎక్కడ ఉంది శాంతి?
0: Where is peace?
1: బయట ప్రపంచంలో ఉన్నది ఆ శాంతి.
0: Is it in the outer world?
1: లేదు లేదు లేదు. పీస్ అనేటువంటిది మనలో ఉన్నది, కానీ అవుట్ సైడ్ అంతా కూడా పీసెస్ పీసెస్ పీసెస్ అంతా ముక్కలు ముక్కలైపోతుంటుండాలి.
0: Peace is within us. Outside we find pieces only.
1: కనుక మనం ఎందు ఉండేటువంటి శాంతిని మనం చక్కగా ఆవిర్భావం చేసుకోవాలి.
0: We should develop the peace within us.
1: మంచి చెప్పేటువంటి వారు జగత్తులో లోకంలో కోట్టకుంటున్నారు.
0: There are crowds of people who speak good.
1: ప్రబోధ ప్రచారం కల్పేటువంటి వారు ఇంకా వేల మంది ఉంటున్నారు.
0: There are thousands who propagate.
1: కానీ ఆచరించి నిరూపించి ఈ ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధ కల్పేటువంటి వారు నూటికొక్కరైనా కోటికొక్కరైనా కనిపించడం లేదు.
0: But those that experience and propagate, you don't find one in crowd.
1: సహస్రతీషా పురుషా సహస్రాక్ష సహస్రపాద్. ప్రతి వ్యక్తిని కూడా సహస్ర నేత్రాలతో చూస్తుండాలి ప్రపంచము.
0: The world watches with thousands eyes. Every individual.
1: చెప్పేటువంటి వాడు ఏ విధమైనటువంటి పనులు చేయగలుగుతున్నాడు అని పని పైన కూడా దృష్టి పెట్టుకుంటున్నారు.
0: People will look at him, the person who propagates teachers.
1: చెప్పినది ఆచరణలో చూపకుండినప్పుడు వాడికి గౌరవము లేదు, వాడి మాటలకు విలువ కూడా ఉండదు.
0: When he doesn't practice what he teaches, he will not be respected.
1: ఏదో గౌరవిస్తున్నారని మనం కేవలం అల్పానందాన్ని అనుభవిస్తున్నామే కానీ వారు గౌరవించడం కాదు.
0: You have a very low sense of
1: ఇతరులు గౌరవించినా గౌరవించకపోయినప్పటికీ మన కాన్షియస్, మన ఆత్మతృప్తి మనకు ఉండాలి.
0: Where
4: respect you or not.
1: నేను సక్రమమైన మార్గంలో ప్రవేశించినాను, నేను సక్రమమైన కర్మలు ఆచరిస్తున్నాను అనేటువంటి సాక్షి నిజమైన సాక్షి.
4: Therefore, I am in the right direction. I am undertaking right action.
1: Satyam nasti payo dharma. Atti satyanik minchinappudu dharma maragutu ledu.
4: There is no other dharma more than
1: deniki manam bhayapadakkaledu.
4: We need not have fear.
1: Asatyam unna vaadike bhayam unta untundi.
4: It is only who is in falsehood has got fear.
1: Satyanga pravartinchetuvanti vaadiki bhayam daggara kodanu cheradu.
4: The one who is truthful, the fear will never be the problem.
1: Dhairyamto sahasamto mundanje vesi samajamlo manam sariyaina sevalo palgunali.
4: So with all the courage and valor, enter into society and serve.
1: Sarvulu mana sodarulaga vishwasinchali.
4: Have the feeling that all of your brothers.
1: Mata bhedam lene kutidani ye matram kodamu meeru pettukolaka mata dveshanni matram champukondi.
4: You kill the religious hatred.
1: Mata dveshamle inni vidhamaitunte oka deeniki mula karanamu.
4: It is this hatred which is responsible.
1: Matanni preminchavalsinde kani dveshincharadu.
4: It is religion that should be loved, not hate.
1: Ee roju desha rakshana kavali, desha rakshana kavali.
4: Today we want protection for the country.
1: దేశ రక్షణకు నీవు పాటుపడనక్కర్లేదు.
4: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్
1: దేశ రక్షణ నీ చేతిలో లేదు.
4: ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: నువ్వు సత్యాన్ని ధర్మాన్ని రక్షించు, ఆ రెండే దేశాన్ని రక్షిస్తాయి.
4: యూ ప్రొటెక్ట్ ట్రూత్ అండ్ రైచస్ కాండక్ట్, దే విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ.
1: కనుక నీవు సత్యాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి.
4: సో యూ షుడ్ ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైచస్నెస్.
1: ఆ రెండే నీకు దేశాన్ని కూడా రక్షిస్తుంది.
4: దీస్ టు ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ
1: కోసమని, దేశ రక్షణ కోసమని బాంబులు ఇంకా ఆయుధములు ఇంకా ఇంకా ఇంకా ఎన్నో పవర్ఫుల్ ఆయుధములంతా చేసి అందరినీ దేశాన్నంతా భస్మం చేస్తుంటున్నాయి.
4: ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ వన్స్ ఓన్ కంట్రీ వేర్ దిస్ కవరింగ్ పవర్ఫుల్ యాటమ్ బాంబ్.
1: దేశ రక్షణ అనేటువంటి పేరుతో దేశ నాశనం చేస్తుంది.
4: ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్షన్ వేర్ వర్కింగ్ ఫర్
1: అపకారం అపకారం అయిపోతుంది.
4: ఇన్స్టెడ్ ఆఫ్ హెల్ప్ ఇట్ బికమ్స్ ఎ హా.
1: ఏ వస్తువైనా మనం ఉపయోగించుకునేటువంటి వ్యక్తి ఎందున్నది కానీ పదార్థం అందు లేదు.
4: ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూజర్.
1: కత్తి మన చేతిలో ఉంటుంది, అది ఫలములు కోసుకోవచ్చు, భుజించవచ్చు. కానీ అదే కత్తిని ఇతని గొంతులు కోయవచ్చు. ఇది కత్తిగా దోషము కాదు కాదు, కత్తిని పుచ్చుకున్నటువంటి వాని యొక్క వ్యక్తి దోషమే.
4: ఇది మిస్టేక్ ఆఫ్ ద వన్ హూ హోల్డ్స్ ద నైఫ్.
1: కనుక జగత్తులో దోషమైనటువంటి ఒక్కటి కూడా లేదు.
4: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్.
1: అన్ని మంచివే, అన్ని పవిత్రమే, అన్ని దివ్యమే.
4: ఆల్ ఆర్ సీక్రెట్ అండ్ డివైన్.
1: కానీ వాటిని ఆశ్రయించి వాటిని ఉపయోగించుకునేటువంటి విధానం లోపల మనం మూర్ఖులమైపోతున్నాం.
4: బట్ వి టర్న్ ఫూలిష్ వైల్ మేకింగ్ యూస్ ఆఫ్
1: దానికి మూల కారణము స్వార్థము స్వప్రయోజనమే.
4: ద బేసిస్ ఫర్ దిస్ ఫూలిష్నెస్ ఇస్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం ఉండాలి,
4: దానికి
1: పరిమితం ఉంటుండాలి.
4: బట్ యూ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
1: శ్రేయో నియమం వినా
4: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్.
1: ఒక నియమం ఉంటుండాలి.
4: దిస్ షుడ్ బి లిమిట్.
1: మన దేహంలో కూడాను
4: ఇన్ అవర్ బాడీ
1: 98.4 టెంపరేచర్ ఉంటుండాలి.
4: The body has got 98.4
1: temperature.
4: It is normal temperature.
1: ఇది 99 గా మారిపోయిందంటే జ్వరం స్టార్ట్ అవుతుంది.
4: If it is 99, it means fever started.
1: ఇది ఇంకొంత నియమాన్ని దాటిపోయింది.
4: It surpassed this.
1: మన బ్లడ్ ప్రెషర్ కూడా 120/80 పర్ఫెక్ట్ నార్మల్.
4: The blood pressure is 120/80.
1: కానీ ఇది 90 పోయిందంటే ఇక్కడ కూడా రోగం ప్రారంభమైంది.
4: But if it goes to 90,
1: అదే విధంగా మానవుని యొక్క మనసుకు కూడా కొన్ని నియమములు ఉంటున్నాయి.
4: So human mind has got certain limits.
1: ఆ నియమములు కొన్ని దాటిపోతే అది రోగములుగా మారుతుందే కానీ మానవునిగా మారదు.
4: If it transcends the limits, then it turns into disease.
1: ఒక వాంఛ ఉన్నది.
4: It's a desire.
1: ఆ వాంఛను తీర్చుకోవడానికి తగినటువంటి విచారణ చేయాలి.
4: You should discriminate properly.
1: ఆ discrimination power అనేది మానవునికి ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్.
4: Man is endowed with precious gift of discrimination.
1: ఈ కోపం వచ్చింది.
4: Suppose you are angry.
1: ఈ కోపం వచ్చినప్పుడు తక్షణమే నీవు క్రియలో ప్రవేశించవద్దు.
4: You should never step into action.
1: ఇది మంచా చెడ్డా, ఇది నేను చేయదగినదా చేయరాదుగా, నేను మనుషునా లేక పశువునా అని తాను తాను విచారణ చేసుకుంటే ఈ స్పీడ్ కొంతవరకు తగ్గిపోయి ఆ దుర్మార్గంలో నేను ప్రవేశించకుండా ఉంటావు.
4: When you discriminate whether it is good or bad, right or wrong, am I human being an animal? Naturally all the emotions
1: will come down. ఒక దుర్మార్గమైన భావాలు మనలో వచ్చినప్పుడు నేను మనిషి పశువు కాదు, నేను మనిషి పశువు కాదు అనేటువంటి పదమును ఒక 10 సార్లు ఉచ్చరించుకుంటే ఆ యొక్క ఉద్వేగము తగ్గిపోతుంది.
4: When bad thoughts enter in you, you just discriminate, inquire within yourself. I am a human being, not animal.
1: ఇంకా మానవుని ఈ డిస్క్రిమినేషన్ బుద్ధి యొక్క విచారాశక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
4: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ దిస్ ఇంటలెక్ట్?
1: ఉన్నదాన్ని ఉపయోగపెట్టుకోలేనప్పుడు ఇంకా లేనివి కోరడం ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలరు?
4: When you are not making proper use of the existing one, why do you desire others?
1: దివ్యాత్మ స్వరూపులారా,
4: ఎంబాడిమెంట్
1: ఆఫ్ దివినా, ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపులే, దైవస్వరూపులే. ఇవన్నీ కూడా సహస్ర శీర్షస్, అన్ని కూడా దైవం యొక్క శిరస్సులే.
4: All are the forms of the divinity. All these are the heads, the limbs of the body.
1: కానీ ఎన్ని హెడ్స్ ఉన్నప్పటికీ అందులో ఉన్నది ఒకటే ఒకటి, అదే ఆత్మ.
4: In spite of so many heads, only one Atma is
1: there. Bulbs anta kuda nu velagavachu.
4: So many bulbs may illuminate.
1: Okati red ga undachu, okati white ga undachu, okati blue ga undachu, okati yellow ga undachu.
4: One may be red, one may be white, or then blue or yellow.
1: Kani rangulu veru veru ga unnai.
4: Colors are different.
1: Kani capacity veru veru ga untundadi.
4: Their voltage is different.
1: Their voltage ni veru veru ga untunnayi.
4: The voltage is different.
1: Kani current okate.
4: But current is one.
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక దైవత్వమైనటువంటి దివ్యశక్తి ఒక్కటే.
4: ద డివైన్ పవర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: నేను గొప్ప మీరు చిన్న అనేటువంటి భావం ఏ మాత్రము భావించరాదు.
4: డోంట్ హావ్ ద ఫీలింగ్ దట్ యు ఆర్ గ్రేట్ అదర్స్ ఆర్ లో.
1: మీరు కూడా గొప్ప కావాలంటే ఈ బల్బు ను మార్చుకోండి. ఆ కెపాసిటీ ఆ యొక్క దీన్ని అభివృద్ధి పరచుకోండి.
4: ఇఫ్ యూ వాంట్ టు బికమ్ గ్రేట్ డెవలప్ యువర్ కెపాసిటీ ద వోల్టేజ్ ఆఫ్ యువర్ బల్బ్.
1: బెడ్రూమ్ బల్బు దింపుగా ఉంటుండాలి.
4: The bedroom bulb is dim.
1: Drawing room bulb bright ga untundadi.
4: Drawing room bulb is bright.
1: Chigati ga undene akka velthiru ga untadi. Akkada kuda nee drawing room bulb pettuko.
4: You cannot say it is dark here, light there. Have
1: a bulb ni change cheyalasinde kaani current ni change cheyadaniki veelu kaadu.
4: You can change the bulb but not the current.
1: Aa yokka bulb ni emiti?
4: What are these bulbs?
1: Adi ee hrudayamu. Hrudayam ni visaram cheskovali.
4: Broaden your feelings. Broaden your heart.
1: Prakashimpa cheskovali.
4: Make it shine.
1: అప్పుడే మనం శరీరమైనటువంటి ఒక ఆనందాన్ని మనం అనుభవించగలము.
4: Then only can experience true bliss.
1: హృదయాన్ని కేవలం సంకుచితమైన హృదయంగా మనం పెట్టుకుని విశాలమైనటువంటి భావాల్లో మేము ఉచ్చరించినప్పుడు ఇది ఏమాత్రం కూడా ఎవరు కూడా వినలేరు.
4: In spite of broad words said, nobody would listen to you.
1: మొట్టమొదట బి, నీవు ఉండు.
4: First you be.
1: రెండవది నీవు డు, నువ్వు చెయ్యి.
4: Second you do.
1: మూడవది నువ్వు చెప్పు. Tell.
4: Third you declare. Tell.
1: ఇది నిజమైనటువంటి యొక్క ఆదర్శం.
4: దిస్ ఇస్ ట్రూ ఐడియల్.
1: కనుక ఎవరి ఎందుకు నువ్వు చెడ్డ భావంలో ప్రవేశించరాదు.
4: సో డోంట్ హ్యావ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: ఏ చెడ్డ భావం వాళ్ళలో ప్రవేశించిందో అది వాళ్ళే హింసిస్తుంది.
4: ద వెరీ బ్యాడ్ ఫీలింగ్స్ విల్ రూయిన్ యు.
1: దీని నేను చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబం, తన సంతోషం స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు.
4: దేర్ఫోర్ హిస్ యాంగర్ ఇస్ హిస్ ఎనిమీ, హిస్ కంపాషన్ ఇస్ ట్రూ ఫ్రెండ్. దట్ ఇస్ వాట్ హి సెడ్ హియర్.
1: కనుక మన యొక్క భావాన్ని పవిత్రమైన రీతిగా చేసుకోవాలి.
4: Therefore we should make our feelings sacred.
1: ఏదో శరీరాలకు మనము బర్త్డేలని అదే పుట్టిన పండుగలని మనం చేసుకుంటున్నాం. ఇది పుట్టిన పండుగలు, ఇవి కాదు మనకు పుట్టిన పండుగలు. ఏనాడు ఎవరి హృదయం లోపల పవిత్రమైన భావంలో ఆవిర్భవిస్తూ అది వాళ్ళ నిజమైన పుట్టిన పండుగ.
4: We celebrate birthdays relating to the body, but it's a true birthday.
1: పుట్టిన పండుగలు చేసుకుంటున్నామే కానీ చెప్పిన మాటను అనుసరిస్తున్నామా, ఆచరిస్తున్నామా?
4: We celebrate the occasion, but do we follow the command?
1: చెప్పిన మాటను ఆచరించినప్పుడే ఇది పుట్టిన పండుగ యొక్క ఫలితం మనకు అనుభవించిన వారం అవుతాం.
4: When we follow the command, then only we'll have the positive results of celebration.
1: సర్వులను ప్రేమించండి అని.
4: Jesus said, love all.
1: కానీ క్రిస్మస్ లో మనం జీసస్ పండుగలు చేసుకుంటున్నాము.
4: But we celebrate Christmas.
1: ఎవరిని ప్రేమిస్తున్నాము?
4: Whom are we loving?
1: ఎవరిని ప్రేమించటం లేదు.
4: No one.
1: మన హృదయం నుండి నిండినటువంటిది ప్రేమ ఒక్కటే.
4: It is the love that fills our heart.
1: ఆ కావలసినంత ప్రేమ నీ దగ్గర ఉంటుండాలి. దినమునకు పది మందికైనా పంచుకో.
4: You have lots of love. At least share with 10.
1: కానీ ఆ పని మనం చేయటం లేదు.
4: That we don't do.
1: పుచ్చుకోవటంలో మనం జీరో, పుచ్చుకోవటంలో హీరో.
4: We are heroes in receiving.
1: ఖచ్చితంగా పుచ్చుకోవడానికి మనం సిద్ధమవుతున్నామే కానీ పుచ్చుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉంటాం లేదు.
4: We are ready only to get. We are not ready to give.
1: కానీ కొన్ని మాత్రం ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు.
4: But we are ready to give.
1: ఏమిటది?
4: What?
1: తనకి ఇష్టం లేని ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
4: They are ready to give those they don't like.
1: కాశీకో, గయకో, ప్రయాగకో వెళ్తుంటాం మనము.
4: We go on pilgrimage
1: to కాశీ. త్యాగం చేయమని చెప్పి బోధిస్తున్నారు.
4: There they say you have to sacrifice.
1: కానీ అక్కడికి వెళ్ళి మనకు ఇష్టం లేని కాకరకాయని త్యాగం చేస్తున్నాము.
4: There we go to Kashi Prayaga and sacrifice the bitter gourd that we don't like.
1: అది అనేది చేసిన త్యాగము.
4: Is it the true sacrifice?
1: ఏది నీకు ప్రీతికరమైనటువంటిదో, ఏది నీకు ఆనందాన్ని అందించగలదో, ఏది నేను సంతృప్తిని గావించగలదో, అట్టి దాన్ని ఇతరులకు అందించాలి.
3: యూ షుడ్ ఓన్లీ షేర్ విత్ అదర్స్ దట్ విచ్ యు లవ్, దట్ విచ్ యు లైక్.
2: గౌరవించి నీకు ఆనందమో నీవు మొట్టమొదటి ఇతరులు అందించిందా
4: గౌరవించాలి.
1: ఈ నాకు మానవుడు ఇతరుల గౌరవాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ తాను ఇతరులకు గౌరవించడం లేదు.
4: Man today is ready to be respected, but he doesn't respect.
1: ఇతరులు ఏది చేస్తే తప్పని నీవు భావిస్తావో ఆ తప్పును నీవు చేయకుండా చూసుకో.
4: What all you consider defective in others, you see that you don't.
1: ఇది 18 పురాణముల యొక్క ప్రధానమైన సారం.
4: It is the essence of all 18 epics.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపేరణం. Help ever, hurt never. ఈ రెండు చూసుకుంటే చాలు మనకు.
4: That's what sage Vyasa said is the essence of 18 epics. Help ever, hurt never.
1: కానీ జగత్తులు ఈనాడు ఈ ఐకమత్యం ఏ మాత్రం కూడా కుదరటం లేదు.
4: But in this world there's no unity.
1: ఎక్కడ కుదురుతుంది?
4: How do you expect it?
1: బుర్రలు వేరు వేరుగా ఉన్నాయి.
4: The heads are separate.
1: Munde matibhinna. Talalu veri veriga unnai, talampulu veri veriga unnai.
4: As the heads are different, thoughts are also different.
1: Talalu veri ainapudu talampu okkati kavali.
4: The heads may be different, but the
1: thing must be. Adiye nijamaina manavata viluva.
4: That is true human value.
1: ఆ విలువ లేకుండా తలలు మాత్రం పెంచుకుంటూ పోతే అది క్వాంటిటీ అవుతుంది కానీ క్వాలిటీ కాదండి.
4: వితౌట్ దట్ వాల్యూ ఇఫ్ యూ జస్ట్ మల్టిప్లై ద హెడ్స్ ఇస్ ఓన్లీ ది క్వాంటిటీ బట్ నాట్ ద క్వాలిటీ.
1: ఉంటే ప్రయోజనం ఏమిటి?
4: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ క్వాంటిటీ?
1: క్వాలిటీ భగవంతుడు కోరేటువంటిది.
4: గాడ్ వాచెస్ ద క్వాలిటీ.
1: 1 టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూస్ఫుల్ గా ఉంటుంటది.
4: 1 టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ యూస్ఫుల్.
1: వై బ్యారెల్స్ ఆఫ్ డాంకీ మిల్క్? కనుక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క క్వాంటిటీని చూడకూడదు మనం.
4: సో వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద క్వాంటిటీ.
1: ఎంతమంది వచ్చారు, ఎంతమంది విన్నారు అది కాదు ముఖ్యము. ఎంతమంది నడుచుకుంటున్నాం అది ముఖ్యం.
4: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ హౌ మెనీ కేమ్ హౌ మెనీ అటెండెడ్ లెసన్.
1: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఇద్దరిని మనం సర్చ్ చేస్తే కూడా చాలు, లోకమంతా సరిపోతుంది.
4: వన్ ఇండివిజువల్ కరెక్ట్స్ టూ ద హోల్ వరల్డ్ కెన్ బి కరెక్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
4: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మీరు చేయవలసింది ఒక్కటే, నాకు ఇవ్వవలసింది కూడా ఒక్కటే.
4: వాట్ యూ షుడ్ డూ, వాట్ యూ షుడ్ డూ టు స్వామి ఇస్ జస్ట్ వన్.
1: అన్ని దేశములు,
4: all countries,
1: అందరూ, అన్ని మానవులు కూడాను,
4: entire humanity,
1: సుఖశాంతులను అనుభవించాలని కోరండి.
4: యూ డిజైర్ ఫర్ ద పీస్ అండ్ సెక్యూరిటీ.
1: లోక సమస్త సుఖినో భవంతు. అన్ని లోకంలో బాగుండాలి.
4: ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క మనకు ఏకత్వం ప్రాప్తిస్తుంది. ఇండియా బాగుంటే నాకు చాలు, పాకిస్తాన్ ఏమైనా అయిపోని, అమెరికా ఏమైనా అయిపోని, ఈ విధమైనటువంటి దుర్భావాలు మనలో రాకూడదు. అమెరికా వాళ్ళు మన సోదరులే, పాకిస్తాన్ వాళ్ళు మన సోదరులే, ఇండియా వాళ్ళు సోదరులే, అందరు సోదరులే. సోదరులకు సోదరులకే గిట్టడం లేదు. ఇంక పరదేశాన్ని ఎట్లా మనం ఆశించవచ్చు?
4: యూ షుడ్ నాట్ హ్యావ్ నారో ఫీలింగ్ దట్ ఇండియా షుడ్ బి హ్యాపీ, దట్ అమెరికా అండ్ పాకిస్తాన్ నీడ్ నాట్ బి.
1: ఎవరిబడి వారు, మీరు, మేము అందరు కూడా భగవంతుని బిడ్డలమనే సత్యాన్ని గుర్తించాలి. ఇంత విశాలమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
4: డెవలప్ దట్ బ్రాడ్ లవ్.
1: నిజముగా మీరు నమ్మినా నమ్మకపోయినా నాలో అలాంటి విశాలమైనటువంటి హృదయం ఉండటం చేతనే నేను ఇన్ని విధమైనటువంటి యొక్క దీంతో ఇంత జగత్తును ఆకర్షింపజేయగలుగుతున్నాను.
4: Whether you believe it or not, as Swami has got these broad feelings of love, he is able to impact the whole world.
1: మూడింటిని మీరు సంరక్షించుకుంటే అందరూ కూడా మీరు స్వామి యొక్క స్వరూపాన్ని ధరిస్తారు.
4: If you protect three, you will assume the form of
1: God. భగవంతుని మీకు ఆవిర్భవిస్తాడు.
4: God will originate in you.
1: అదే మూడు, ఆ మూడు నా యందు ఉంటున్నవి నిస్సందేహంగా నేను చెప్పగలను.
4: Three things are present in Swami, he can declare doubtlessly.
1: అదే PPP, ఈ మూడు P's ఉంటున్నాయి.
4: Swami has these three P's.
1: P, first P, purity.
4: The first P, purity.
1: Rendavadi, patience.
4: The second P, patience.
1: Moodavadi, perseverance.
4: Third P, perseverance.
1: ఈ మూడింటి కూడా నాలు ఉంటున్నది.
4: All the three are in
1: ఈ మూడే నన్ను అన్ని విధములు కూడా నువ్వు చూసుకుంటూ ఉంటున్నవి.
4: These three are taking
1: care of you. ఈ మూడే ఉండినటువంటి వారికి ఎక్కడ పోయినా, ఎక్కడ ఉండినా, ఏం చేసినా, ఏమాత్రం కూడా వానికి భయం ఉండదు.
4: The one with these three need not have any kind of fear wherever he is.
1: Purity.
4: It is the purity which is essential.
1: ఈనాడు సర్వం కూడాను మలినమైపోయినది.
4: Today everything is polluted.
1: నీరంతా కూడాను మలినమైపోయింది.
4: Water is polluted.
1: జలమంతా కూడాను మాలిన్యమైపోయింది.
4: The entire water is dirt.
1: గాలి అంతా మాలిన్యమైపోయింది.
4: The air pollution.
1: ఇన్ని పంచభూతములు మాలిన్యమే కాకుండా మానవుని యొక్క మనసు కూడా మాలిన్యమైపోయింది.
4: The five elements are polluted and human mind is also polluted.
1: ఈనాటి ఈ మనసు యొక్క తత్వము ఈ విధమైన స్థితి యొక్క మాలిన్యంతో ఉన్నప్పుడు పవిత్రతను ఏ రీతిగా మీరు సంపాదించగలరు?
4: When the trend of the human mind is so dirty, how do you expect it to be sacred?
1: కనుకనే భగవత్ చింతన చేసి,
4: thinking of the Lord,
1: ఏ యొక్క కార్యమునందు కూడా భగవద్భావంగానే మీరు విశ్వసించి,
4: taking every feeling as the divine,
1: సర్వము భగవంతుడే లోపల నుండి ఉండి ఈ దేహాన్ని నడిపిస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించండి.
4: We have to realize the truth and conduct ourselves that God is the conquering dweller.
1: భగవంతుని చింతించటం వల్ల ఏమాత్రము ఆశయం లేదు. ఎవరు ఏం చేసినప్పటికీ మన భయం లేదు.
4: You need not have fear to think of the Lord.
1: కనుక మనం ఎవరికి భయపడకుండా,
4: don't have fear.
1: అరుగు సర్వులకు ఆధారమైనటువంటి భగవంతుని మనము విశ్వసించాలి.
4: ఫుల్ ఫెయిత్.
1: భగవంతుడేది నన్నింటి కూడా రక్షించేది.
4: ఇస్ గాడ్ హూ ప్రొటెక్ట్స్.
1: కనుక శిక్షించేది భగవంతుడు కాదు, నీ కర్మలే నిన్ను శిక్షిస్తున్నాయి.
4: గాడ్ విల్ నెవర్ పనిష్ యు, యువర్ ఓన్ యాక్షన్స్ పనిష్.
1: భగవంతుడు కేవలం రక్షించేటువంటి వాడే, రక్షకుడు మాత్రమే.
4: గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టర్.
1: కనుక అట్టి భగవంతుని చింతించు, భగవంతుని భజన సల్పుతూ, భగవంతుని యొక్క భావాన్ని హృదయంలో చింతిస్తూ, నీ సత్కర్మలు మీరు ఆచరిస్తూ జనసేవలు ఎందుకు మీరు పాల్గొనండి.
4: Think of the Lord, worship him, chant his glory and discharge your duty and serve the society.
1: ప్రేమ మనసును మీరు పెంచుకోండి.
4: Develop the
1: మాయను ఉండగా ఇంకేమాత్రం కూడా మనకు ఈ దుర్గుణాలు లోపల ప్రవేశించవు.
4: చూడండి,
1: మరి ఇంటిలో ఒక సర్వెంట్ ఉంటాడు, సర్వెంట్ మనం ఇంటిలో ఉన్నటువంటి ఒక స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ అపహరిస్తే వాళ్ళని పోలీస్కి అప్పచెప్తాం.
4: ఇఫ్ ద సర్వెంట్ స్టీల్స్ ఏ స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ యు విల్ హ్యాండ్ హిమ్ ఓవర్ టు పోలీస్.
1: కారణం ఏమిటి?
4: వాట్ ఇస్ ద రీజన్?
1: వాడు పరాయి వాడు, నావాడు కాదు.
4: బికాజ్ హిస్ అదర్ మ్యాన్, నాట్ యువర్.
1: ఇంట్లో నీ కుమారుడు ఉంటున్నాడు.
4: You have your son.
1: కావలసినంత దొంగతనాలు చేస్తున్నాడు మీ ఇంట్లోనే.
4: అక్కడంతా
1: కొట్టేసి డబ్బులు కూడా అపహరిస్తున్నాడు. కానీ వారికి కొంతవరకు మందలిస్తున్నాడు, కానీ పోలీసులు అప్పచెప్తున్నావా?
4: యూ చెక్ హిమ్ బట్ యూ నెవర్ హ్యాంగ్ హిమ్ ఓవర్ టు పోలీస్.
1: కారణం ఏమిటి?
4: వీడు
1: నావాడు.
4: హీఈస్ మై మ్యాన్.
1: ఆ భావమే కదా, అందరూ నావాడే అని అనుకుంటే ఏమి చేసినా కానీ మనం క్షమాపణ మనలో అభివృద్ధి అవుతుంది. పరా అనేటువంటి భేదం ఉండినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క భేదములు ఏర్పడుతుంటాయి. కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకుంటే భేదములకు ఏమాత్రమూ అవకాశం ఉండదు.
4: When you develop love, there will be no differences.

0: Om Shri Sai Ram. On the auspicious occasion of Shri Krishna Janmashtami, we will now be blessed with Bhagwan's divine discourse. Sai Ram.
1: Embodiment of love.
2: Shantamu, Sakyamu, Dasyamu, Anuragamu, Vatsalyamu, Madhuram. Ivanni kudunu prema yokka paryaya padamule.
1: Peace, friendship, servitude, affection, love, these are all the synonyms of the basic principle of love.
2: Premana manavudu enta abhirutiga aminchukunno ataniki anta aanandam labhistundi.
1: The more man develops love, more blissful he would be.
2: Manamulu aanandapi paasi.
1: Man aspires to be blissful.
2: Nirantaram kudanu manavudu aanandamunu aashistuntadu.
1: Man wants to be happy always.
2: కారణం ఏమిటి?
1: వై
2: మానవుడు ఆనందము నందే పుట్టినాడు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్
2: ఆనందము నందే జీవిస్తున్నాడు.
1: హి లివ్స్ ఇన్ బ్లిస్
2: ఆనందము నందే అంత్యమవుతున్నాడు.
1: హి ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లిస్
2: ఈ ఆనందమే దైవ స్వరూపము.
1: బ్లిస్ ఇస్ గాడ్.
2: ఇట్టి దైవత్వాన్ని మానవుడు తరయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Divinity is latent within man, but man is in search of the divine in the outside world.
2: Manavuni vadali ye aanandam kudunu yachchatu kudunu manaku labhyam kaadu.
1: Leaving man on one side, you don't get bliss anywhere else.
2: Sadulo aanandam unadani aneka vidhamula shravapadutunnadu.
1: Man strains himself that he would be happy by learning.
2: ఉద్యోగంలో ఆనందం ఉన్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు.
1: హి మేక్స్ ఎవరీ ఎఫర్ట్ టు టేక్ ఎ జాబ్ సో యాస్ టు బి హ్యాపీ.
2: పదవులలో ఆనందం ఉన్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు.
1: హి స్ట్రగల్స్ హార్డ్ టు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ థింకింగ్ దట్ యు వుడ్ బి హ్యాపీ.
2: కానీ గృహస్థ ధర్మమునందు ఆనందం ఉన్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు.
1: హి థింక్స్ దట్ హి విల్ బి హ్యాపీ ఇఫ్ హి ఎంటర్స్ into family life.
2: కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు.
1: In spite of all his repeated efforts, he is far off from this happiness.
2: భగవంతునికున్న సమస్త నామములు ఎందు కూడాను సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి నామము.
1: Of all the attributes of names of God, సచ్చిత్ ఆనంద is the most precious.
2: ఇట్టి ఆనందమును మానవుడు పొందవలన ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి.
1: If man is to attain that bliss, one has to follow this path of సచ్చిత్ ఆనంద.
2: అనగా త్రికాలములు యందు త్రిలోకములు యందు మారనటువంటి సత్యమే సత్.
1: Sat is the truth that remains the same in all the three worlds and in all the three periods of time.
2: అట్టి సత్యను మనం కొనగలవలన సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి.
1: In order to know this truth, one has to tread along the path of truth.
2: Chit anaga paripurna gnaname.
1: Chit is total knowledge.
2: Itti paripurna gnanam chetane paramatmanu manam pondali.
1: Out of this total understanding, you can attain the divine.
2: Ee sat chit aanandam rendukada undanno akkade manaviki brahmanandam praptistundi.
1: Where these three principles sat chit aananda exist, there is supreme bliss, brahmananda.
2: Manavudu daivanni pondiyana nimittamai అనేక సాధనలు చేస్తున్నాడు.
1: మ్యాన్ టేక్స్ టు స్పిరిచువల్ పర్సూట్ టు
2: నవ విధములైన మార్గమును అనుసరిస్తున్నాడు.
1: హి ఫాలోస్ నైన్ ఫోల్డ్ పాత్.
2: కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కానీ ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది.
1: దే ఆల్ గివ్ హిమ్ టెంపరరీ సాటిస్ఫాక్షన్ అండ్ నాట్ ద బ్లిస్ ఇన్ టోటల్.
2: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు.
1: దే ఆర్ ఆల్ ఫిజికల్ పర్సూట్స్.
2: ఈ ప్రవృత్తి యొక్క సాధనను విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిత్యానందము మనకు ప్రాప్తమవుతుంది.
1: When once you give up this external trend and path and take to inward path, you will attain bliss.
2: మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు.
1: Man has four primary objectives in life.
2: ధర్మ, అర్థ, కామ మోక్షములు ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు.
1: ద ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రైచువస్నెస్, ద వెల్త్, ద డిజైర్ అండ్ లిబరేషన్.
2: ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తుంది.
1: These four objectives give us the peace and enjoyment in the external way.
2: కానీ ఇది కాదు మన సుఖము.
1: This is not true happiness.
2: పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది.
1: There is fifth objective of life, the supreme love.
2: భగవంతుని ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని కొట్టుతుంది.
1: It is the science of love that makes you love God intensely.
2: ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది.
1: The one that who goes through the sacred text of love will find
2: ఈ శాస్త్రమును బోధించే నిమిత్తము
1: to teach this sacred text of love,
2: పవిత్రమైన ప్రేమను అందించే నిమిత్తము
1: to pass on this sacred love,
2: ఈ ప్రేమను సర్వత్రా చాటే నిమిత్తము
1: to publicize this love,
2: ఈ మకరందములు బోధించే నిమిత్తము
1: to make you the drink in the nectar of love,
2: భగవంతుడే నిరాకారి అయిన భగవంతుడే గోలోకము నుండి భూలోకమునకు దిగి వస్తున్నాడు.
1: The formless God descends down on earth with a form.
2: అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం.
1: The day of descent of God on earth is the birthday of God.
2: ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు?
1: Why does he incarnate?
2: ఈ మాధుర్యాన్ని ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును కల్పించి ఉన్మత్తులు గావించి సదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు.
1: God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves.
2: ఇట్టి మధురత్వాన్ని గోలనటువంటి మానవుడుకు తాదాత్మ భావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
1: Man who drinks in this nectar of divinity identify himself with God and enjoys the blissful state thereafter.
2: వర్షములు భరించుకోలేక గోకుల వాసులందరూ కూడా బాధపడుతుండగా గోవర్ధన గిరి ఎత్తడానికి వెళ్ళాడు కృష్ణుడు.
1: Krishna went there to lift up the mountain Govardhan Giri as people could not bear the torrential rain.
2: మానవులకు కాలు మొదలుకొని తల వరకు కూడా సందేహం లేదు.
1: Man is full of doubts from top to toe.
2: ఆపాద మస్తకం వరకు కూడా అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు.
1: Man is full of doubts from top to toe.
2: రండి, ఈ పర్వతం కింద కూర్చోండి, మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండేటప్పటికి కూడాను ప్రజలందరూ కూడాను బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
1: When Krishna said, come along and stand under this mountain, but people started doubting him. He is a boy. He is a mighty mountain. And can he lift it up? Is it possible?
2: ఈ విధమైన యొక్క దేహ ప్రమాణములను ఆధారం చేసుకుని బల ప్రమాణములను విచారించేటువంటి వారు మానవులు.
1: Those that go by the physical frame and the physical strength.
2: దేహ ప్రమాణములను లెక్క చేయక గుణ ప్రమాణములే లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం.
1: It is divinity that goes by the character and not the physical strength.
2: భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుని యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make an attempt to know the difference between God's love and the human love.
2: ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధములైన యొక్క ప్రయత్నం చేస్తుంటాడు.
1: Man wants to be loved by everybody from every quarter.
2: మానవుడు అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు.
1: Man is prepared to receive, accept all the time.
2: కానీ భగవంతుని ప్రేమ అట్టిది కాదు.
1: But the divine love is not of that type.
2: ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ.
1: God's love gives and gives.
2: పుచ్చుకునేటువంటిది కాదు.
1: It never accepts.
2: పుచ్చుకునేటువంటి హస్తము కేవలం క్రింద ఉంటుంటాయి.
1: The one that receives will have the hand down.
2: ఇచ్చుకునే హస్తము పైన ఉంటుంటాయి.
1: The hand of the giver will be on the top.
2: కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాడే కానీ అదో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు.
1: God is always on the top. You will never be low at any time.
2: ఏది చేసినా ఏది చూసినా, ఏది చెప్పినా, ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ డస్, వాట్ ఎవర్ థింగ్ హీ సజెస్ట్,
2: ఎక్కడ వెతికినప్పుడు భగవంతుడు స్వార్థమే లేదు.
1: There is no trace of selfishness.
2: స్వప్రయోజనమే లేదు.
1: There are no self interest.
2: కంసుడు,
1: కంస
2: ఈ కృష్ణుడి చేత తన ప్రాణం కోల్పోతాడని విని ఏ విధంగానైనా కూడా బలరామకృష్ణుడు హతమార్చాలి అనేటువంటి సంకల్పం చేత తాను కూడాను దూషిస్తూ వచ్చాడు.
1: కంస, హావింగ్ కమ్ టు నో దట్ హీ విల్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ, డిసైడెడ్ టు కిల్ కృష్ణ అండ్ బలరామ.
2: అక్రూరుణ్ణి పంపించాడు.
1: సెంట్ అక్రూర
2: రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు.
1: హీ కుడ్ నాట్ డిజోబే ద కమాండ్ ఆఫ్ ద కింగ్, సో అక్రూర వెంట్.
2: యశోదానందనులకు ఈ కంసుడు చేసేటువంటి యాగమునకు చూడటానికి తీసుకుని పోతున్నాను అన్నాడు.
1: ఎక్స్ప్లెయిన్ అక్రూర ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ టు యశోదా అండ్ నంద, టెల్లింగ్ దట్ కంస వాస్ కండక్టింగ్ ఏ సీక్రెట్ రిచువల్ యాగ సో దట్ ది కృష్ణ అండ్ బలరామ వుడ్ అటెండ్.
2: మీరు అంగీకరించక తప్పదు అన్నాడు.
1: హి సెడ్ యు మస్ట్ నెసెసరీలీ అక్సెప్ట్ దట్ ఇన్విటేషన్.
2: యశోదానందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు.
1: యశోదా అండ్ నంద దే వర్ నాట్ ఇన్ ఫేవర్.
2: ఈ విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు.
1: Gopikas, having heard of this, they went to the
2: Balaramakrishna. Akkada povadaniki veelu kaadu.
1: They said it's not possible for
2: ma prana swarupudu, ma jeeva swarupudu, ma
1: karma
2: swarupudu krishnudu.
1: Krishna is our life. Atani
2: badala oka kshanamena memu undalemu.
1: We cannot live parting his
2: company. Madaku povadaniki veelu kaadu.
1: It's not possible for him
2: ani
1: to go.
2: Aneka vidhamuluga kodanu atankalu cheptu vacharu.
1: They raised objections in several ways.
2: Leela manasa vigrahudu krishnudu.
1: Krishna is very form of mystery and wonder.
2: ee gopikalaku jababulu em matram kodu angikarincharu.
1: He didn't respond to these words of gopikas.
2: Rathamlo kuchunnadu,
1: sat in the chariot.
2: Gopikalaku ee ratham kanipinchukokunda chesadu.
1: He thought to it that gopikas will not be able to see the chariot.
2: Anaga tana maya shakti valla ratame kanipinchaledu yashoda nandulukku kani gopikalaku kani.
1: Because of this mighty divine power, Yashoda, Nanda and
2: Yamuna teeram poyyanta varaku kodu ratham kanipinchaledu.
1: Until he reached the shore of Yamuna, nobody could see the chariot.
2: Gopika cheyinadi emi leka Vrindavana vellaru.
1: As gopikas were helpless,
2: yadbhavam tadbhavatiyani, tama yokka prema etuvantido alanti premane sarvulu yendu untunnadaneetunte yokka bhavamu gopakala yendu pavitramainti prema.
1: As is the feeling, so is the result. Gopikas had that intense love and they could see this love pervading all over.
2: Noru lenetunti oka vrichamulanu, kannulu lenetunti oka palavatumulanu annittini kuda palakaristu pothunnaru velu.
1: Gopikas went on questioning the trees that cannot see and that cannot speak.
2: Jababu cheppadaniki noru ledu.
1: They have no tongue to respond or speak.
2: చూడడానికి కన్నులు లేవు.
1: దేవనో ఐస్ టు సీ.
2: అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు.
1: గోపికాస్ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ ద క్రీపర్స్ అండ్ ద ఫ్లవర్స్.
2: పువ్వులను కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
1: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఫ్లవర్స్ టు.
2: ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు?
1: వాట్ ఇస్ దట్ యువర్ ఆస్కింగ్ ఫర్?
2: నల్లని వాడు,
1: ద డార్క్ కాంప్లెక్షన్ వన్,
2: పద్మనయనంబులవాడు.
1: Whose eyes are like that of a lotus flower?
2: Uparasambu pai challedu vaadu.
1: The one who showers compassion.
2: Paritarpita pinchamu vaadu.
1: The one who has got the peacock feather.
2: Ma sarvamu dochukapoye.
1: He has captured.
2: O malliyalara.
1: O jasmine flower.
2: నీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
1: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, వై డోంట్ యూ టెల్ us? బై మిస్టేక్ హస్ కృష్ణ హిడెన్
2: మా సర్వమును దొంగిలిపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్
2: టు హిమ్. అతను మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా?
1: హస్ హి హిడెన్ దట్?
2: చెప్పండి అని ప్రశ్నించిపోయాడు.
1: అండ్ దే వెంట్ ఆన్
2: అనగా అది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
1: దట్ ఇస్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ లవ్.
2: ఒకవైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే.
1: కంస హస్ డ్రివెన్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్.
2: ఎడబాటును భరించుకుని లేక బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే.
1: ద సాడ్నెస్ బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇస్ ఆల్సో డ్యూ టు లవ్.
2: కృష్ణుని వదించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే.
1: దట్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ టు గెట్ హిమ్
2: టు మ్యారీ హిమ్ తో కూడినటువంటివి.
1: ఇట్ ఆల్ లవ్ అలోన్.
2: ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణం లేదు.
1: It has no reason.
2: కనుక ప్రేమకు ప్రేమనే కారణం.
1: Love is the basis for love.
2: ఈ ప్రేమ చేతనే మనము భగవంతుని పొందాలి.
1: Through love we should attain God.
2: ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నా కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు.
1: Spiritual pursuits give us temporary joy but not eternal happiness.
2: ఈ విధమైన యొక్క ప్రేమ చిత్తం చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
1: Through the principle of love and its practice we should recognize, realize the embodiment of love, God.
2: ee prema ekkada unnadi?
1: Where is this love?
2: Manayandi untunadi.
1: The love is within us.
2: Manayandi unnadanta premane.
1: What is that is
2: in us? Aa premana aneka margamlo manamu prasarimpa chestunnam.
1: We divert this love in different directions.
2: Aneka vidhamainatvanti oka vanchana chetha ee premanu vinavistunnamu.
1: In fact we make use of this love.
2: Vanchana vere kaani margamulu vere kaani prema okkate.
1: Paths are many, love is one.
2: అనేక తీపులు చేస్తుంటాం మనం.
1: We have many sweets.
2: మనం పాల్ గులాబ్ జామ్ బర్ఫీ పాల్కో మిఠాయి జిలేబీ కీర్ ఇవన్నీ చేస్తుంటాం.
1: We have variety of sweets.
2: అన్నింటి యందు ఉండినటువంటిది చక్కెర ఒక్కటే.
1: Same sugar is present in all of these sweets.
2: ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వుల యందు కూడాను దాగి ఉంటున్నది.
1: The divine love is inherent, immanent in everybody.
2: కనుక ఈ ప్రేమలేనిటి యొక్క హృదయమే జగత్తులో కలరాదు.
1: There is no human heart where there is no love.
2: కనుక సర్వుడు యందు ఉండేటువంటి ప్రేమ తత్వాన్ని మనం ప్రత్యక్షం గావించుకోవాలి.
1: In fact, we should visualize the love present in everybody.
2: ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు.
1: To teach this path of love, Krishna has been.
2: అదే చెప్పాడు. యదా యదా హి ధమస్య గానిత్ భవతు భారత అభ్యుద్ధానం అధర్మస్య కదాత్మానం సుజామ్యహం. ఈ యొక్క అధర్మం అంతా పెరిగిపోవడం చేత ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతకును అనేక విధములుగా కంపించిపోతుంటున్నాడు. ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధిపరిచి, ప్రేమను ప్రకటింపచేసి, ప్రేమను అనుభవింపచేయడానికి వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ అన్‌రైచియస్నెస్ అండ్ పీపుల్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్ ది హార్ట్స్ ఆర్ బారన్ ఇన్ ఆర్డర్ టు సో ది సీడ్స్ ఆఫ్ లవ్ ఇన్ ఆర్డర్ టు ప్రొపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ గాడ్ ఇన్కార్నేట్
2: మానవుడి యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధిపరిచేది.
1: The main mission of God is to develop the principle of love in mankind. In order to make us taste this sweetness of love. We should forget ourselves enjoying the sweetness of love. We should get intoxicated.
2: అప్పుడే జీవన్ ముక్తికి మార్గం కలిగించే చేసేటువంటిది.
1: Then we'll find the path of liberation.
3: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల.

0: తని చూడక పోతాము రాముల కండిగా చూడక పోతాము
1: సారే చూడక పోదాం భక్తులందరూ చేరి పురుభద్ర గోత్రాది సుని పెండి తనే చూడ

భూతుభారలకు చాల పుణ్యమట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భాగ్య భాగ్యమను భేదమిలేదట భక్తామిదానమగు కళ్యాణము చూతమురారండి కౌసల్యాదరంగి కళ్యాణము చూతమురారండి అంబా అంబారిపై కలగు తేజమట ధగధగ మిరిచటి దివ్య రాములట రామయంకమున రమణి సీతయట సీతారాముల సోదర దేవట చిరునవ్వున మన క్షేమమడుగునట క్షేమమై అడిగిన మనకిక కొదువా కదలరే కదలరే బదులిక పలుక వీణ సన్నమగు వింతన గార్లట పిల్లన క్రోవులు పేరు మృదంగ మురతములు గజములు దురగము మేనక వారి వెంట కొని వృత్త కౌశికు కౌశికు వెంటనే వృత్త గజరతులు దశరథు వెంటనే మంత్రి సమస్తులు అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్యయంతయు కదలివారు.

ఎంత మంచి తీర్పుని అంత దేవుడే, ఎంత మంచి తీర్పుని అంత దేవుడే, ఎంత మంచి తీర్పుని అంత దేవుడే, ఎంత మంచి తీర్పుని అంత దేవుడే. నాటిని బలపెట్టి నాటిని గని చేసిన సీతాదేవి నా

తిద్దవచ్చురాయి తిన్నగాను. మనసు తిట్టగలరయా మరి వంపు లేకున్నా, మనసు తిట్టగలరే మరి వంపు లేకున్నా.

0: It is possible to set the tree stand straight without any bend. So also it's possible to make the stone soft. But is it possible to correct the mind? This is the word of truth of Sai.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మూడు ఆకాశముల గురించి చెప్పమని చెప్పాడు.
0: వాంటెడ్ భగవాన్ టు స్పీక్ ఆన్ త్రీ టైప్స్ ఆఫ్ ఆకాశాస్.
1: ఏమిటి ఈ ఆకాశములు?
0: వాట్ ఆర్ దే?
1: ఆకాశం గగనం శూన్యం.
0: ఇట్ ఈస్ ఎంటీ. ఎంటీ
1: అనగా ఏమి చెప్పవద్దని దీని అర్థం.
0: మీనింగ్ నథింగ్ నీడ్ టు బి సెడ్.
1: కంటికి కనిపించినవి, చెవులకు వినిపించినవి, మనసుకు అనిపించినవి, మనుగడను నడిపించినవి, మాటల చేత వీలు కానటువంటివి, ఇట్టి దృశ్యములన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: దట్ విచ్ కెన్ బి సీన్, దట్ విచ్ కెన్ బి హర్డ్, విచ్ కెన్ బి థాట్ ఓవర్, దట్ విచ్ కండక్ట్స్, విచ్ ఇస్ బియాండ్ ఆల్ డిస్క్రిప్షన్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పేస్.
1: కేవలము భూమిపై కనిపించినవి మాత్రమే కాదు.
0: నాట్ నియర్లీ సీన్ ఆన్ ఎర్త్.
1: ఆకాశమునందు కనిపించే సూర్యచంద్రాదులు, మేఘములు, నక్షత్రములు ఇవన్నీ కూడాను ఆకాశమునకు సంబంధించినవి.
0: ద స్కై ఆల్సో షోస్ సన్, మూన్, క్లౌడ్స్ అండ్ స్టార్స్.
1: కాని ఇట్టి ఆకాశములు ఒక్కటి మాత్రమే కాదు.
0: బట్ ఇట్స్ నాట్ మియర్లీ వన్.
1: మూడు ఆకాశములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్.
1: భౌతిక ఆకాశము,
0: వన్ కాస్మాస్.
1: రెండవది చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్.
1: మూడవది చిదాకాశము,
0: కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ భూతాకాశం అన్నటువంటిదే సర్వ దృశ్యములతోనూ కూడినటువంటిది.
0: ద కాస్మోస్ హ్యాస్ గాట్ ఆల్ దట్ యు విజువలైజ్.
1: మనకు కనిపించే నక్షత్రములు మాత్రమే కాక మనకు కనిపించినటువంటి నక్షత్రములు కూడాను ఎన్నియో ఉన్నవి.
0: నాట్ మియర్లీ ది స్టార్స్ దట్ యు ఆర్ ఏబుల్ టు సీ, దర్ ఆర్ మెనీ మోర్ స్టార్స్ దట్ యు డు నాట్ సీ.
1: ఇవన్నీ కూడాను భూతాకాశములకు సంబంధించినవే.
0: దే ఆల్ బిలాంగ్ టు కాస్మోస్.
1: ఈ భూతాకాశము ఎన్ని వేల మైళ్ళ విస్తీర్ణంతోనూ కూడి ఉన్నది.
0: ఇట్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: ఈ భూమికి సూర్యచంద్రాదులు 9,11,000,000 మైళ్ళ దూరంలో ఉంటున్నాయి.
0: దర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మదర్ ప్లానెట్ 9,11,00,000 ఆఫ్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
1: ఇలాంటి దృశ్యములు ఇంకా ఎన్నియో ఉన్నవి.
0: Still there are many more.
1: మనకు అతి సమీపంలో కనిపించినవి సూర్యచంద్రులు మాత్రమే.
0: Those that are close to us are merely the sun and the moon.
1: వీటికి అతీతంగా కూడాను మరికొన్ని ఉంటున్నాయి.
0: There are many more that are beyond.
1: అవి కూడాను సూర్యులు మాత్రమే.
0: They are like sun.
1: సూర్యుని యొక్క సైజుకు తగినట్టుగానే ఉంటున్నాయి.
0: They are the size of the sun.
1: అవి దూరముగా ఉండటం చేత చిన్నవిగా కనిపిస్తున్నాయి.
0: As they are very far, they look small.
1: అవి కూడాను ఒక్కొక్క సూర్యుడే.
0: ఈచ్ వన్ ఇస్ ఎ సన్.
1: ఇలాంటి సూర్యచంద్రులు అనేక మంది అనేక విధములైనటువంటి ఆకారం చేత ప్రపంచమునకు వెలుతురును అందిస్తూ ఉన్నాయి.
0: సచ్ ప్లానెట్స్ షెడ్ లైట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ ఒక్కొక్క నక్షత్రములు కూడాను తమ వెలుగు ఎంత దూరం క్షణమునకు ప్రాకుతుండాలి.
0: టు వాట్ ఎక్స్టెండ్ the light goes right from the
1: kanulappa paatu anaga chanam lopalle
0: just within a moment
1: 16,000 kota mile duram pothundadi prakasham.
0: The light travels at the speed of 16,000 crores of miles.
1: Kani
0: but
1: inka konni nakshatramulu yokka velugu neti kudanu ee bhoomi pai sokaledu.
0: The light of some stars has not yet reached earth.
1: భూమికి కూడాను అందనటువంటి ఒక లైట్ మరింక ఎన్నో ఉన్నాయి.
0: దర్ స్టిల్ మెనీ మోర్.
1: ఈ నక్షత్రముల యొక్క వెలుగు చాలా ప్రకాంతమైనటువంటిది.
0: దే ఆర్ హైలీ బ్రిలియంట్ అండ్ ఎఫల్జెంట్.
1: ఈ కాంతి స్వరూపాన్ని భరించలేనటువంటి యొక్క స్వరూపములు భూలోకంలో ఉండటం చేత వారికి కనిపించటం లేదు.
0: సిన్స్ ఇస్ ద లైట్ ఆఫ్ దెమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ అన్బేరబుల్ కెనాట్ బి విజువలైజ్డ్.
1: ఈ కాంతులు ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రకాశంతోనో వెలుగుతూ ఉన్నవి.
0: దే హావ్ బీన్ షైనింగ్ బ్రిలియంట్లీ.
1: ఈ సూర్యుడు తన యొక్క తేజస్సును ఏదో కొంత భాగం మాత్రమే లోకమునకు అందిస్తూ వచ్చాడు.
0: సన్ హ్యాస్ షేర్డ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ హిస్ లైట్ విత్ ది ఎర్త్.
1: ఈ ప్రకాశం అందించే నక్షత్రములు కాని సూర్యచంద్రాదులు కాని వాళ్ళ స్వశక్తి యొక్క ప్రకాశములు కావు.
0: ద లైట్ ఆఫ్ ద స్టార్స్ ద సన్ అండ్ ద మూన్ ఆర్ నాట్ ఆఫ్ దేర్ ఓన్.
1: ఇవన్నిటికీ ఒకటి ఫండమెంటల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: దేర్ లైస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దెమ్ ద ఫండమెంటల్
1: మూలాధారమైన కాంతి ఒకటి ఉన్నది.
0: ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: అది ఆత్మశక్తి చేతనే ఈ సూర్యచంద్రాదులు నక్షత్రాదులు కూడాను ప్రకాశిస్తూ ఉన్నారు.
0: దట్ ఈస్ పవర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మశక్తి దట్ ఈస్ రెస్పాన్సిబుల్ కన్ఫరింగ్ పవర్ టు ద స్టార్స్ సన్ అండ్ మూన్.
1: ఇట్టి భూతాకాశం నందు ఇవన్నీ కూడా చేరినవే.
0: ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు కాస్మాస్.
1: ఇంకా చిదాకాశం అంటే ఏమిటో?
0: దెన్ వాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్?
1: కనిపించినవన్నీ కూడా భూతాకాశములైనప్పుడు
0: ఆల్ దట్ యు సీ
1: మన కనిపించడం మాత్రమే చిదాకాశములని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్ దే బిలాంగ్ టు కాస్మిక్ కాన్షియస్నెస్.
1: కనిపించక వినిపించక తెలిపించక మరిపించక ప్రకాశించేటువంటి ఒక శక్తి ఒకటి ఉన్నది.
0: There lies hidden that which is not seen, that which is not heard, that which cannot be thought of.
1: అది ఏ చిదాకాశము.
0: దట్ ఈస్ చిదాకాశము కాస్మిక్
1: ఆ చిత్తాకాశం అంటే ఈ సర్వం కూడాను భూతాకాశం యొక్క స్వరూపంలో అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ హియర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్.
1: మనం చూసేటువంటి ప్రతి దృశ్యములు కూడాను మన యొక్క హృదయం పైన ప్రతిబింబించేటువంటి ఒక స్వరూపములే.
0: ఆల్ దట్ వీ సీ దే ఆర్ ఇంప్లాంటెడ్ ఆన్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాకాశము చాలా చిన్నది.
0: ఇట్ ఇస్ సో స్మాల్ అండ్ సటిల్.
1: దీనినే చిత్తాకాశము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాస్మిక్ మైండ్.
1: మనకు కంటికి కనిపించేటువంటి ఒక భూతాకాశము చాలా వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉంటుంది.
0: దట్ వాట్ వీ సీ కాస్మాస్ ఇస్ స్ప్రెడ్ టు థౌజండ్స్ ఆఫ్ మైల్స్.
1: కానీ ఇంత విస్తీర్ణంతో ప్రకాశించేటువంటి నక్షత్రములు కానీ పదార్థములు కానీ ఇవన్నీ కూడాను చిత్తాకాశంలో అతి సులభంగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ దట్ సినారియో దట్ యు వాచ్ సో వైడ్లీ స్ప్రెడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎ స్మాల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: ఈ చిత్తాకాశంలో ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి స్వరూపం కూడాను చిదాకాశం యొక్క ప్రతిబింబాలే.
0: దిస్ ఇస్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఇన్ ది కాస్మిక్ కాన్షియస్నెస్.
1: భూతాకాశం యొక్క ప్రతిబింబములు ఈ చిత్తాకాశంలో అతి స్వల్పంగా కనిపిస్తున్నాయి.
0: దట్ యు సీ ఇన్ కాస్మాస్ ఈజ్ సీన్ ఇన్ ఎ వెరీ సటిల్ ఫార్మ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: మనం ఒక పర్వతాన్ని చూచాము.
0: వీ హావ్ సీన్ ఎ మౌంటైన్.
1: ఈ పర్వతమును చూసినప్పుడు ఒక్కతూరి నీవు కన్నును మూసుకో.
0: క్లోజ్ యువర్ ఐ.
1: ఆ చూచినటువంటి పెద్ద పర్వతం కూడాను నీ చిత్తాకాశంలో నిలిచిపోయింది.
0: That mighty big mountain is present in a subtle form in your heart.
1: ఈ ఆకాశము ఆకాశమునందు కనిపించేటువంటి ఒక లక్షలాది నక్షత్రములు కూడాను నీ యొక్క చిత్తాకాశంలో స్థిరంగా నిలిచిపోయినాయి.
0: So all the stars and the planets are preserved in the cosmic mind.
1: ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రమాణము ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేకుండా పోతున్నారు.
0: None can estimate or measure the cosmic mind.
1: కానీ చిత్తాకాశమును గురించి మాత్రము మనం కొంతవరకు విచారించవచ్చు.
0: But we can try to inquire the depth of cosmic mind.
1: సర్వ రూపములు కూడాను సమస్త జగత్తు కూడాను అన్ని ప్రపంచములు కూడాను ఆ చిత్తాకాశంలో స్వల్ప రూపముతో ధరించి ఉన్నాయి.
0: The entire cosmos, all forms are present in a subtle form in the cosmic mind.
1: కనుకనే మన చిత్తమునందు ప్రతిబింబించేటువంటి యొక్క ప్రతి ధ్వనులు కూడాను ప్రతి బింబములు కూడాను ఈ యొక్క భూతాకాశం యొక్క ప్రతిబింబమునే.
0: సో ఆల్ దట్ యు ఫైండ్ ఇన్ కాస్మిక్ మైండ్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ది కాస్మోస్ అండ్ ఇట్స్ ఫార్మ్స్.
1: భౌతికంగా గోచరమయ్యేటువంటిది భూతాకాశం.
0: That which is physically seen is the cosmos.
1: కాని మానసికంగా గోచరమయ్యేటువంటిది చిత్తాకాశము.
0: That which is seen at the mental realm is cosmic mind.
1: మూడవది చిదాకాశం.
0: Third one is cosmic consciousness.
1: ఈ చిదాకాశం అంటే ఏమిటి?
0: What is this cosmic consciousness?
1: దాన్ని ఆత్మ అని పిలిచారు.
0: That is the self or atma.
1: ఈ ఆత్మకు రూపము లేదు.
0: Atma has no form.
1: ఆత్మకు ఏ విధమైన యొక్క చలనము లేదు.
0: ఇట్ హస్ నో మూవ్మెంట్.
1: అది నిర్గుణము.
0: అట్రిబ్యూట్లెస్.
1: నిరంజనము.
0: ఎవర్ఫల్జెంట్.
1: సనాతనము.
0: ఎన్షియంట్.
1: నికేతనము.
0: విక్టోరియస్.
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
0: ఇట్స్ ఎటర్నల్ ప్యూర్ అన్సలీడ్ ఇమ్మోర్టల్.
1: అది ఏ చిదాకాశము.
0: దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: అది చిదాకాశమును చూసినటువంటి వాడే ఆత్మ సందర్శనాన్ని అనుభవించినటువంటి వాడు.
0: సో ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ కాస్మిక్ కాన్షియస్నెస్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద సెల్ఫ్.
1: ఎట్టి విద్యలు లేకపోయినప్పటికీ, ఎట్టి పండితుడు కాకపోయినప్పటికీ ఈ చిత్తాకాశం యొక్క స్వరూపాలను తప్పక చూడవచ్చును.
0: వన్ మే నాట్ బి ఎ స్కాలర్, వన్ మే నాట్ బి నాలెడ్జబుల్, బట్ క్యాన్ ఎక్స్పీరియన్స్ కాస్మిక్ మైండ్.
1: కానీ చిదాకాశం యొక్క తత్వము ఎవ్వరు కూడాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాని ప్రతిబింబాన్ని కూడా చూడలేరు.
0: బట్ కాస్మిక్ కాన్షియస్నెస్ కెనాట్ బి కాంప్రిహెండెడ్ బై ఎనీ వే.
1: ఇది ఒక్కొక్క నక్షత్రము చూస్తే మన భూమికి
0: ఫ్రమ్ దిస్ ఎర్త్
1: 9 లక్షల మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: 9 lakhs of miles.
1: కొన్ని 9,000 మైళ్ళ దూరంగా ఉంటున్నాయి.
0: సమ్ ఆర్ 9,000 miles అవే.
1: ఇంకా కొన్ని ఇంతటివి అంతటివి ఇంత దూరం అంత దూరం అని చెప్పడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ది డిస్టెన్స్.
1: ఎంతో దూరం ఉంటుండాలి.
0: ఆర్ వెరీ వెరీ ఫార్.
1: దీనిని అవాంగ్ మానస గోచరం అన్నారు.
0: సో ఇట్ కెనాట్ బి థాట్ ఆఫ్. నాట్
1: సైంటిస్ట్ కూడాను దీని విలువను తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నములు చేస్తున్నారు.
0: సైంటిస్ట్ వాంటెడ్ టు నో by their path
1: chesinappudiki varu chittaakasam varaku maatrame pogalaru kaani chidaakasanni muttaleru.
0: A scientist can go up to cosmic mind but they cannot reach cosmic consciousness.
1: Kanukane aa chittaakasamu darshinchatame aatma sandarshanamu annaru.
0: To have that cosmic consciousness is experience of the self.
1: ఈ ప్రపంచమందు గోచరమయ్యేటువంటి సమస్త పదార్థములు కూడాను భూతాకాశం యొక్క ప్రతిబింబమే.
0: ఆల్ ది మెటీరియల్ దట్ వి సీ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇన్ కాస్మాస్.
1: దీనిని వేదాంతం కూడాను ఏమీ వర్ణించలేకపోతుండాలి.
0: ది వేదాంత డస్ నాట్ స్టేట్ ఇన్ ఫుల్.
1: సైన్స్ కూడాను దీన్ని చక్కగా వివరించలేకపోతుండాలి.
0: సైన్స్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ.
1: కనుకనే దీనిని వేదాంతం అనేటువంటిది కొంతవరకును నిరూపిస్తూ వస్తుండాలి.
0: హౌఎవర్ వేదాంత could prove to some extent
1: idi bhutaakasam yokka pratibimbame chittaakasam chittaakasamunu minginatuvantide chidaakasam.
0: So the reflection of the cosmos is in cosmic mind. The cosmic mind is contained within
1: bhutaakasanni minginatuvantide chittaakasam.
0: So cosmic mind is more than cosmos.
1: Chittaakasamunu minginatuvantide chidaakasam.
0: The whole cosmic mind is in cosmic consciousness.
1: Kanukune deenini ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలంటే ది వన్ యూ థింక్ యు ఆర్ అదే భూతాకాశం.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ కాస్మోస్.
1: అని నీవు ఏ ఏ దృశ్యాలను చూడగలుగుతున్నావో,
0: దట్ యు ఆర్ ఏబుల్ టు సీ,
1: ఏ ఏ స్వరూపాలు నీవు చెప్పగలుగుతున్నావో,
0: ద ఫార్మ్ యు కెన్ డిస్క్రైబ్,
1: ఏ అనుభూతులను నీవు పొందగలుగుతున్నావో,
0: దోస్ థింగ్స్ దట్ యు ఎక్స్‌పీరియన్స్,
1: ది వన్ యు థింక్ యు ఆర్,
0: ఆల్ దట్ కమ్స్ అండర్ ద వన్ యు థింక్ యు ఆర్.
1: ది వన్ others think you are.
0: The one others think you are.
1: అది ఏ చిత్తాకాశము.
0: That is cosmic mind.
1: అది చింతించినవంతా కూడా నీ మనసు లోపల స్మరింపజేస్తుంది.
0: So all that is thought of is reminded, recapitulated.
1: కనుకనే ఈ చిత్తాకాశమునకు తరువాత పోయేటువంటిది
0: that which transcends cosmic mind.
1: Even you think you are anyani, kaani the one you really are.
0: That which transcends this is the one you really are.
1: Adi e atma tattvam.
0: That is cosmic consciousness.
1: Adi e nijamainatundi yokka prakruti yokka swarupam.
0: That is the true nature.
1: Daivam yokka aanandam.
0: It is divine bliss.
1: Ee aanandamunaku ప్రతిబింబమునకు నేను అనే పదమునకు ఎట్టి భేదము లేదు.
0: దేర్ నో డిఫరెన్స్ బిట్వీన్ రిఫ్లెక్షన్ ది డివైన్ బ్లెస్ అండ్ దిస్ టర్మ్
1: నేను అనేటువంటి పదము ఆత్మకు మాత్రమే సంబంధమేమైంది.
0: దిస్ వర్డ్ సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఇస్ సెల్ఫ్
1: కనుకని ఈ ఐ ఒక ఏకాక్షరమే.
0: సో ఐ ఇస్ సింగిల్ లెటర్ వర్డ్
1: దీనిని వేదాంతం నందు ఏకం తత్ విప్రా బహుదా వదంతి
0: అన్నారు. వేదాంత సేస్ ది సింగిల్ లెటర్ వర్డ్ ఐ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ బై మెనీ వేస్
1: కనుక ఎవరిని పిలిచినప్పటికీ
0: యు మే కాల్ ఎనీబడీ
1: నేను అనిల్ కుమార్ అని నేను పిలిస్తే ఐ అంటాడు పక్కన ఉండి.
0: వెన్ భగవాన్ సేస్ అనిల్ కుమార్ హీ విల్ సే ఐ.
1: కానీ గిరి గారు అని పిలిస్తే నేను అని ఆయన చెప్తున్నాడు.
0: గిరి గారు హీ సేస్ ఐ.
1: ఈ విధంగా ఎన్ని పేర్లు కొన్ని లక్షల పేర్లు చెప్పినప్పటికీ ఐ ఐ ఐ అని జవాబు వస్తుంది.
0: ఎనీవన్ రెస్పాండ్స్ దిస్ వే ఐ ఐ.
1: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటిది ఐ.
0: సో యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఐ.
1: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
0: సో దిస్ యూనిటీ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: ఈ ఆత్మతత్వమునకు ఆకాశమని కాని భూమిని కాని ఏమని కాని చెప్పడానికి వీలు కాదు.
0: దిస్ ఆత్మ కెనాట్ బి ఈక్వల్డ్ టు ఎనీ ఎర్త్ ఆర్ ఈథర్.
1: ఆకాశం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ఆకాశ?
1: అనంతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇన్ఫినిట్.
1: అప్రమాణమైనటువంటిది.
0: ఇమ్మెజరబుల్.
1: అగోచరమైనటువంటిది.
0: నాన్ అపారెంట్.
1: ఇలాంటి దీనిని ఎవరని చెప్పగలరు?
0: హూ కెన్ డిసైడ్ ఇట్?
1: కనుక
0: సో
1: ఈ అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవ్వరు ఏమి చెప్పలేరు.
0: ఇన్ఫినిట్ ఫామ్ కెనాట్ బి సెట్ స్టేట్.
1: కనుక నే పండితులందరూ కూడాను ఆకాశం గగనం శూన్యం అన్నారు.
0: సో స్కాలర్స్ సెడ్ దట్ ఆకాశ
1: అనేటువంటిది గగనం.
0: ఇట్ ఈస్ హోల్ స్పేస్.
1: ఈ గగనంలో ఏమి కనిపిస్తుండదు మనకు?
0: వాట్ ఈస్ దట్ యు నో?
1: ఏదో కొన్ని దృశ్యములు కొన్ని మేఘములు కనిపిస్తాయి.
0: యు మే సీ సమ్ క్లౌడ్స్.
1: ఎంతవరకు కనిపిస్తాయి?
0: టు వాట్ ఎక్స్టెంట్?
1: కొంతకాలం వరకు కనిపిస్తాయి.
0: టు ఫర్ సమ్ టైం.
1: అవి కూడా మలినమైపోతున్నాయి.
0: లేటర్ దే టు పాస్ ఆఫ్.
1: అవి కూడా చలనమైపోతున్నాయి.
0: దే టు మూవ్ అవే.
1: కాబట్టి కనిపించినటువంటిది ఏదో అది ఏ చిద్దాకాశం.
0: సో దాట్ విచ్ ఈస్ నాట్ సీన్ ఈస్ ద కాస్మిక్ మైండ్.
1: అది ఏ ఐ.
0: దాట్ ఈస్ ఐ.
1: ఈ ఐ అనేటువంటి పదమునకు ఏ అర్థములైనా చెప్పలేరు.
0: ఐ యు కెనాట్ గివ్ ట్రూ మీనింగ్ టు దాట్.
1: దీనిని వేదాంతము.
0: దిస్ ఇన్ వేదాంత.
1: ప్రతి ఒక్క విషయమునకు కూడాను ఈ ఐకత్వము అనగా ఏకత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: వేదాంత రిఫర్స్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూ.
1: అహం బ్రహ్మాస్మి.
0: ఐ యామ్ బ్రహ్మ.
1: నేనే బ్రహ్మ. నేను అనేటువంటి పదమే వచ్చిన తర్వాతనే బ్రహ్మ అనే పదం వస్తుంటాది.
0: సో ఫస్ట్ ఐ, నెక్స్ట్ బ్రహ్మ.
1: అహం అనేటువంటిది వచ్చిన తర్వాతనే మరొక పదం వస్తుండాలి.
0: నెక్స్ట్ ఎనీ వర్డ్ కమ్స్ నెక్స్ట్ టు ఐ.
1: కనుకనే మొట్టమొదట నేను వచ్చిన తర్వాతనే ఆత్మ అనేటువంటిది వస్తుండాలి.
0: సో ఐ కమ్స్ ఫస్ట్, ఆత్మ నెక్స్ట్.
1: ఐ అనే పదం లేకుండా ఆత్మ అనేటువంటి పదం రావడానికి వీల్లేదు.
0: విదౌట్ ఐ ద సెల్ఫ్ ఆత్మ కెనాట్ కమ్.
1: అహం అహం బ్రహ్మాస్మి.
0: అహం అహం ఐ.
1: ఈ బ్రహ్మ అనేటువంటిది అహం నుంచి వచ్చినటువంటిది.
0: సో బ్రహ్మ కేమ్ అవుట్ ఆఫ్ ఐ.
1: కనుక నే అహం అనేటువంటిది నేను.
0: సో అహం ఈజ్ దిస్ ఐ.
1: కనుక నేను అనేటువంటి పదమే ప్రధానమైనటువంటి యొక్క ఆత్మతత్వము.
0: సో దిస్ వర్డ్ ఐ ఈజ్ స్పీక్స్ ఆఫ్ సెల్ఫ్, ఆత్మ.
1: కనుక నే వేదాంత పరిభాష యందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎన్ని శాస్త్రములు వల్లించినప్పటికీ నేనెవరో తెలుసుకోమని చెప్పిన ప్రతి ఒక్కరూ బోధిస్తున్నారు.
0: సో యు మే రీడ్ ఎనీథింగ్ ఇన్ వేదాంత, బట్ ఫస్ట్ నో థై సెల్ఫ్ ఐ.
1: నాయన నీవెవరో తెలుసుకో.
0: నో థై సెల్ఫ్. నో హూ యు ఆర్.
1: నేను అనేటువంటిది కేవలము ఈ పాండిత్యం చేత గాని లేక ప్రకృతి యొక్క తమత్వం చేత గాని చెప్పేటువంటి పదములు కాదు.
0: ఐ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ స్కాలర్షిప్ ఆర్ నేచర్.
1: అయ్యా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు,
0: ఇఫ్ ఐ సే హూ ఆర్ యూ,
1: నేను అనిల్ కుమార్.
0: యుల్ సే ఐఎమ్ అనిల్ కుమార్.
1: ఎవరికి పెట్టారు ఈ అనిల్ కుమార్?
0: హూ గేవ్ దిస్ నేమ్?
1: మీ తల్లిదండ్రులు ఈ దేహానికి పెట్టినటువంటిది.
0: యువర్ పేరెంట్స్ క్రిస్టన్ యూ. సో
1: ఈ పేరు పెట్టకమునకు నీ పేరేమి?
0: ప్రయర్ టు దట్ వాట్స్ యువర్ నేమ్?
1: నాకు తెలియదు.
0: ఐ డోంట్ నో.
1: కనుక నేను ప్రతిదానికి కూడా ఒకరు పెట్టినటువంటిదే కానీ అది పుట్టినటువంటిది కాదు.
0: సో దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ గివెన్. యు ఆర్ నాట్ బోర్న్ విత్ దెమ్.
1: కనుకనే ప్రతి పేరు కూడాను ఒకరు ఉద్భవించిన తర్వాతనే పెట్టినటువంటివి.
0: సో ఎవ్రీ నేమ్ ఇస్ గివెన్ ఆఫ్టర్ బర్త్.
1: అవి కూడా గుర్తు నిమిత్తమై పెట్టినటువంటివే కానీ,
0: నేమ్ ఇస్ గివెన్ ఫర్ ఐడెంటిఫికేషన్.
1: సత్య స్వరూపంగా నియమించినటువంటివి కాదు.
0: బట్ నాట్ ద నేమ్ ఇన్ రియాలిటీ.
1: కనుక
0: సో
1: ఆత్మకనేటువంటిది ఎట్టి పేరు లేదు.
0: ఆత్మ హాస్ నో నేమ్.
1: అహం అహం అహం అహం.
0: సో ఇట్ ఇస్ అహం అహం ఐ.
1: ఈ అహం అనేటువంటిది నిజమైన ఆత్మతత్వము.
0: దిస్ అహం ఇస్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మకు వేరే ఆకారం లేదు.
0: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: కనుక మనము గురించి చెప్పుకోవటం అంటే కేవలం భూతాకాశము.
0: సో వి స్పీక్ ఆఫ్ కాస్మాస్,
1: చిత్తాకాశము,
0: కాస్మిక్ మైండ్.
1: కొంతవరకు విచారించవచ్చు.
0: వి కెన్ నో టు సమ్ ఎక్స్టెంట్.
1: భూతాకాశము యొక్క ప్రతిబింబమే చిత్తాకాశము.
0: అండ్ దెన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద కాస్మాస్ ఇస్ కాస్మిక్ మైండ్.
1: చిత్తాకాశములకు ఎట్టి ఆకారములు లేవు.
0: అండ్ దెన్ కాస్మిక్ కాన్షియస్నెస్ హస్ నో ఫామ్.
1: ఇట్టి ఆకారరహితమైనటువంటి దీనికి
0: ద ఫామ్ లెస్,
1: ఎట్టి ఆకారం చెప్పవచ్చును.
0: వాట్ ఫామ్ కెన్ యూ డిసైడ్?
1: కనుకనే అహం అహం అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ అహం ఐ.
1: ప్రతి ఒక్క విషయం నందు కూడాను వేదాంత పరిభాష యందు,
0: ఇన్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ ఫిలాసఫీ,
1: ఈ అహం అనేటువంటి దానికి సరైనటువంటి అర్థం ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ అహం.
1: ఏమిటి అహం?
0: వాట్ ఈజ్ అహం?
1: అహం అంటే నేను అనేటువంటి అహంకారమా?
0: ఇస్ ఇట్ ఈగో?
1: ఈ అహంకులకు ఒక ఆకారం ఉంది కదా.
0: This ego has some form.
1: కానీ ఈ అహంకు ఆకారం లేదు.
0: But the true I has no form.
1: కనుకనే ఆకారరహితమైనటువంటిది ఈ అహం.
0: సో అహం ఐ ఇస్ ఫార్మ్లెస్.
1: దీనిని వేదాంతము అనేక రకములైనటువంటి మాటలతో దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: వేదాంత టాట్ ఇన్ మెనీ పాసిబుల్ వేస్.
1: కనుక ఇది ఆకాశము కాదు.
0: ఇట్స్ నాట్ స్పేస్.
1: అహం అనే రూపము కాదు.
0: నాట్ ఎ ఫార్మ్.
1: అహం అనే శబ్దము కాదు.
0: నాట్ సౌండ్.
1: ఎట్టి శబ్ద రూపంలో లేనటువంటి యొక్క తత్వమే అహం.
0: ఇట్ హాస్ నో సౌండ్ నార్ ఫార్మ్.
1: ఎవరో ఒకరు, అయ్యా నీవెవరో తెలుసుకుంరా అన్నారు.
0: Somebody said, find out who you are.
1: రెండవ దినం వచ్చాడు.
0: He came on the following day.
1: తెలుసుకున్నాను సార్ అన్నాడు.
0: Sir, I have known.
1: ఏమిటి నీవెవరు?
0: Then who are you?
1: నా పేరు రామయ్య.
0: I am రామయ్య.
1: ఇంక నీవెవరు అని రెండవ తూరి అడిగేటప్పటికి మా తండ్రి పేరు మల్లయ్య.
0: And then he said, Mallaya is my father's name.
1: మీ తల్లి పేరు ఎవరంటే పుల్లమ్మ.
0: Your mother is Pullamma.
1: Yellamma, Pullamma, Ramayya, Rangayya. ఈ విధంగా పేరు చెప్తూ వచ్చాడు.
0: These are all the names. వెంకయ్య, పుల్లమ్మ, టామ్, డిక్, అండ్ హ్యారీ.
1: ఇవి ఏవి నీవు కాదు.
0: They are not your names either.
1: నీకు స్నేహానికి సంబంధించినటువంటి యొక్క ఇవి.
0: They are all result of association.
1: ఇది గ్రామం లోపల ఒక ప్రత్యేకంగా ఉచ్చరించేటువంటి యొక్క పదములే.
0: They are relating to local vernacular.
1: ఏదైనా ఇంట్రడ్యూస్ చేసే సమయం లోపల ఇవన్నీ చెప్తూ ఉంటారు.
0: They are for introduction.
1: ఇది నీ యొక్క ప్రత్యేకించినటువంటి యొక్క కల్పించినటువంటి పదములే కాని నీ పదములు కాదు.
0: దే ఆర్ ది నేమ్స్ గివెన్ బట్ దే ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్.
1: కనుక మొట్టమొదటి నీ యందు పుట్టినటువంటి పేరు ఒక్కటే.
0: సో బై బర్త్ యు హావ్ టేకెన్ ఓన్లీ వన్ నేమ్.
1: అహం. అది ఆత్మతత్వము.
0: దాట్ ఈస్ సెల్ఫ్.
1: ఈ ఆత్మ అన్న,
0: ఆత్మ
1: నేను అన్న,
0: ఐ
1: అంతా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్.
1: ఆత్మకు వేరొక రూపం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో ఫామ్.
1: నేనే, నేనే, ఐ, ఐ, ఐ.
0: ఇట్ ఈస్ ఐ, ఐ అలోన్.
1: ఈ ఐ తత్వాన్ని నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంతకంటే వేరు సాధనలు లేవు.
0: ఇఫ్ యు నో ఐ, యు డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్దర్.
1: అహం రామయ్య.
0: అహం రామయ్య.
1: రామయ్యను ఎందుకు చేర్చుకుంటావు మధ్యలో?
0: వై దిస్ నేమ్ ఇన్ బిట్వీన్?
1: అహం వచ్చిన తర్వాత నీ రామయ్య వస్తుండాలి.
0: Ramaya comes only after I.
1: అహం వచ్చిన తర్వాత ఇంకేది రాకూడదు.
0: After I, no other thing need to be there.
1: కాబట్టి అహం ఒక్కటే.
0: So అహం is one.
1: అది ఏ నేను.
0: That is I.
1: నేను అనేటువంటి తత్వము గుర్తించుకోవాలి.
0: Know this nature of I.
1: ఇది ఏ వేదాంతం యొక్క పెద్ద రహస్యము.
0: This is the secret of philosophy.
1: కనుకనే భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, మూడు ఆకాశముల గురించి చెప్పేటువంటి దాంట్లో ఈ భూతాకాశమే ఈ స్వరూపాలతో నిండినటువంటిది.
0: సో ఆఫ్ ఆల్ ది త్రీ కాస్మాస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫామ్.
1: కదలిక ఉండేటువంటిది.
0: ఇట్ ఇస్
1: మెదలిక ఉండేటువంటిది.
0: ఇట్ స్టాండ్స్ దేర్.
1: ప్రయాణం సలిపేటువంటిది.
0: ఇట్ మూవ్స్ అబౌట్.
1: ప్రత్యక్షంగా గోచరించేటువంటిది.
0: యు సీ డైరెక్ట్లీ.
1: కానీ
0: బట్
1: దీని ప్రతిబింబములే చిత్తాకాశము.
0: ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది కాస్మాస్ ఇస్
1: దీనికి అంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి ప్రతిబింబాలంతా వస్తున్నాయి.
0: దే ఆర్ ఆల్ మియర్ రిఫ్లెక్షన్స్.
1: ఈ ప్రతిబింబంలో ఉన్నటువంటిది కూడాను ఇది కాదు నిజమైన ఆకాశం.
0: ది రిఫ్లెక్షన్ ఇస్ నాట్ ది ట్రూ వన్.
1: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ ఏది ఉండనటువంటిది సరైనటువంటి ఆకాశము.
0: సో ది కాస్మిక్ కాన్షియస్నెస్ ఇస్ బియాండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్.
1: ఇది చిదాకాశము.
0: దాట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్.
1: ఈ చిదాకాశం యొక్క తత్వాన్ని,
0: ది నేచర్ ఆఫ్ చిదాకాశ,
1: ఏ పేరుతో కానీ,
0: కెనాట్ బి
1: రూపంతో కానీ ఉచ్చరించటకు వీలు కాదు.
0: కెనాట్ బి రిఫర్డ్ టు ఐదర్ మై నేమ్
1: ఒకనొక సమయం లోపల ఉత్తర దేశం లోపల గంగానది తీరంలో ఒక వ్యక్తి గాజులు అమ్ముకుంటూ ఉండినాడు.
0: దేర్ నార్త్ ఇండియా క్లోజ్ టు గ్యాంజెస్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాజ్ దేర్.
1: అక్కడ నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది.
0: ఎ ఫార్మ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ గ్యాంజెస్.
1: వచ్చి అయ్యా నాకు గాజులు తొడుగుతావా అని అడిగింది.
0: దట్ ఫార్మ్ కేమ్ అండ్ సెడ్ సర్ వుడ్ యూ మేక్ బ్యాంగిల్స్.
1: తప్పక తొడుగుతానమ్మా.
0: ద బ్యాంగిల్ సెల్లర్ సెడ్ వై నాట్.
1: ఇది నా చేతి సైజు తగినటువంటి తొడుగు అని.
0: దట్ ఫార్మ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ హ్యాండ్.
1: తొడిగినాడు.
0: అండ్ హీ గేవ్ ద
1: తొడిగిన తర్వాత
0: ఆఫ్టర్
1: అతనికి దాని విలువ ఇవ్వాలి.
0: ప్రైస్ మస్ట్ బి పెయిడ్.
1: అప్పుడు ఆమె చెప్పింది, ఈ విలువ నా దగ్గర లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ మనీ.
1: పలాని చోటు లోపల పలాని నంబర్ ఇంటి లోపల
0: వన్ బ్యాంగిల్ సెల్లర్ వాజ్ దేర్.
1: అక్కడ నుంచి ఏదో ఒక స్వరూపము ఆ గంగలో నుంచి బయలుదేరింది.
0: ఎ ఫార్మ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ గ్యాంజెస్.
1: వచ్చి అయ్యా

0: మాని
1: పలాని చోటు లోపల, పలాని నంబర్ ఇంటి లోపల, పలాని బీరువు లోపల, పలాని గూడు లోపల డబ్బు పెట్టొచ్చాను, అది నా తండ్రిని పోయి నీవు అడుగుమని చెప్పింది.
0: ఈ సెట్ పర్టికులర్ స్ట్రీట్ అండ్ హౌస్ నంబర్ అండ్ మాయర అండ్ ద లోక యూ కెన్ గో అండ్ కలెక్ట్ ద మనీ
1: చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది.
0: అండ్ షీ డిసపియర్.
1: అప్పుడు పోయేటప్పుడు మాత్రము అడిగాడు, అమ్మా మీ పేరేమిటి, మీ తండ్రి తండ్రి గారు అడిగితే నేను చెప్పాలి కదా అన్నాడు.
0: వైల్ గోయింగ్ ద బ్యాంగల్ సిల్లర్ ఆస్ వాట్స్ యువర్ నేమ్ బికాజ్ ఐ నీడ్ టు టెల్ యువర్ మదర్.
1: నా పేరు గంగా అని చెప్పండి అన్నాడు.
0: హి సెడ్ మై నేమ్ ఇస్ గంగా.
1: వెళ్ళినాడు.
0: హి వెంట్
1: ఈ అడ్రస్ అంతా వెతుక్కుని పోయాడు.
0: హి వెంట్ రౌండ్
1: ఆ అడ్రస్ ఏమో చిక్కింది.
0: హి కుడ్ గెట్ ది అడ్రస్.
1: అతన్ని విచారించాడు.
0: హి కుడ్ నో.
1: అయ్యా మీ బిడ్డ ఆ గంగానదిలో వచ్చి గాజులు తొడుక్కుంది.
0: ఈ సెట్ యువర్ డాటర్ పర్చేస్ బ్యాంగిల్స్.
1: అతను చెప్పాడు, నాకు పెండే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడున్నారు అని.
0: ఐఎమ్ అన్మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
1: లేదు, ఆమె సత్యమే చెప్పేటువంటిది.
0: షీ సెడ్ ట్రూత్.
1: చూడు ఆమె చెప్పిన సత్యం అంతా కూడా అడ్రస్ అంతా తెలుస్తూనే ఉంటున్నాడు.
0: షీ గేవ్ యువర్ ఎగ్జాక్ట్ అడ్రస్.
1: మా తండ్రి పేరు పలాని వారు అని చెప్పింది.
0: షీ మెన్షన్ ది ఫాదర్స్.
1: మీ పేరు అదేనా?
0: Isn't your name?
1: అదే అన్నాడు.
0: Yes,
1: it's mine. మరి సత్యం చెప్పినప్పుడు ఇది మాత్రం ఎంత సత్యం చెప్తుంది.
0: When that is true, why not this?
1: చూచాడు పలాని గూటిలో పోయి చూడండి.
0: He said, find out there.
1: ఆయనకు ఆ గూడు ఉండేది కూడా తెలియదు పాపం.
0: I don't know the existence of the place where money is kept.
1: లోపల వెళ్లి చూచాడు.
0: He went in.
1: ఆ గూటి లోపల ఈ గాజులకు ఎంత విలువనో అంతవరకు ఆయనకు చిక్కింది.
0: He went in and saw the money. Enough for the bangles.
1: ఆయన ఎవరో తెలుసునా?
0: యు నో హూ షీ ఇస్?
1: గంగా శిష్యుడు, గంగాభారతిని వర్షిప్ చేసేటువంటి వాడు.
0: హీ ఈస్ ద వన్ హూ వర్షిప్స్ గంగాభారతి.
1: కనుక ఆయన చెప్పాడు, అయ్యా నేను గంగాదేవిని నిరంతరం కూడా స్మరించేటువంటి వాడిని.
0: ఐ వర్షిప్ గంగాదేవి.
1: గంగాదేవే నా ఆరాధన దేవత.
0: షీ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ.
1: ఆమెకు నేను అర్పితం చేయటం వల్ల నేను ఏ పెండి కూడా చేసుకోలేదు.
0: సిన్స్ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ I haven't got married.
1: కాబట్టి ఆ గంగ ఆమె పేరు చెప్పింది కనుక అక్కడికి పోదాం పాండి, నన్ను తీసుకుని పోమని చెప్పాడు.
0: Since the name of Ganga is mentioned, I want to go.
1: అప్పుడు ఆ గాజుల వాడు,
0: the bangle seller,
1: ఆ వ్యక్తిని కనిపించిన దగ్గరికి తీసుకెళ్లాడు.
0: And this person has taken her there.
1: అప్పుడు అక్కడికి వెళ్లి,
0: there,
1: అమ్మా,
0: mother,
1: గాజులు తొడిగే సమయంలో కనిపించావు.
0: I could see you when I gave you bangles.
1: డబ్బు ఇచ్చే సమయంలో కనిపించావు.
0: You also were there.
1: కానీ ఇప్పుడు ఎందుకు నాకు కనిపించడం లేదు?
0: Why is it I don't see?
1: నా డబ్బు నాకు చేరింది.
0: I received money.
1: నేను కృతజ్ఞత నేను చెప్పుకోవడం కోసం వచ్చాను అన్నాడు.
0: I have come here to declare your presence.
1: ఆమె చెప్పింది.
0: She said,
1: ఇదిగో నీ కృతజ్ఞత అని ఒక చేయి పైకి ఎత్తింది.
0: Here is my hand.
1: ఆ గాజు చేతుల నిండుకు గాజులు కనపడ్డాయి.
0: And they're full of bangles. He could see.
1: ఆయన తండ్రి అనేటువంటి వాడు చూచాడు.
0: The father saw.
1: గంగ.
0: గంగ.
1: గంగ. గంగ అస్తములు మాత్రమే కనిపించింది.
0: అండ్ గంగా హి కుడ్ సీ ఓన్లీ ద హ్యాండ్.
1: ఆ గాజులు వాడిని పక్కన పెట్టి,
0: హి జస్ట్ కెప్ట్ హిమ్ అసైడ్.
1: తండ్రి అని పిలిపించుకునేటువంటి వ్యక్తి, అమ్మా తల్లి నీవు నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించాడు.
0: అండ్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హ్యావ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ మానిఫెస్టేషన్.
1: చూచాడు.
0: హి సా.
1: ఇంద్రా లోకమాతామ రమామంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక అని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్.
1: ఆమె చెప్పింది.
0: షీ సెడ్,
1: నేను ఎవ్వరికి ఒక స్వరూపాన్ని నేను చూపించలేదు.
0: ఐ డోంట్ షో ఎనీ సింగిల్ ఫామ్.
1: నాకు ఎట్టి స్వరూపము లేదు.
0: ఐ హావ్ నో ఫామ్.
1: దైవమునకు కల్పించుకున్నటువంటి స్వరూపములు.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్
1: ఎసెన్స్. ఆరాధన చేసేటువంటి వారు ఆయా ఆకారములు కల్పించుకున్నప్పుడు ఆ ఆకారంతో
0: కనిపిస్తుంటారు.
1: ఫలాని రూపం అనేటువంటిదే లేదు.
0: అండ్ ఐ హావ్ నో స్పెసిఫిక్.
1: ఫలాని గుర్తులు అనేటువంటివి లేవు.
0: నో సైన్స్.
1: కనుకనే నీకు డబ్బు ఇవ్వవలసి వచ్చింది కాబట్టి నీ యొక్క గాజుల నిమిత్తమే నేను ఈ సాక్ష్యమును పెట్టాను అన్నాడు.
0: సో యాజ్ ఎ విట్నెస్ ఇన్ ఆర్డర్ టు పే యు మనీ ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్.
1: ఆ యొక్క హస్తమును చూచాడు.
0: హి సా ద హ్యాండ్.
1: తన యొక్క జీవితం పవిత్రమైంది అనుకున్నాడు.
0: హి ఫెల్ట్ దట్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
1: తల్లి నీ హస్తమే నాకు చిక్కింది చాలు.
0: ఐ కుడ్ హ్యావ్ ది హ్యాండ్.
1: హస్తస్య భూషణం దానం.
0: చారిటీ ఇస్ ద జ్యువెల్.
1: కంఠస్య భూషణం స్మరం.
0: ట్రూత్ ఇస్ ద జ్యువెల్ ఆఫ్ ద నెక్.
1: తల్లి నీ హస్తం చూచాను.
0: ఐ కుడ్ సీ యువర్ హ్యాండ్.
1: నేను ఇంకా తరించాను.
0: I'm liberated.
1: ఆ గంగలో పడ్డాడు, ప్రాణం ఇచ్చాడు.
0: He fell under the Ganges and breathed last.
1: ఈ విధంగా దైవత్వాన్ని స్మరించేటువంటి వారికి ఆయా ఆకారం తగినట్టుగా కనిపిస్తారే కాని నిజాకారం ఏమిటో అక్కడ లేనే లేదు.
0: God appears in the form of your choice, but it's not the truth.

0: form in reality.
1: He
0: has no form.
1: రామకృష్ణ పరమహంస కూడాను
0: రామకృష్ణ పరమహంస
1: కమర్పూర్ లో ఉంటుండి
0: ఇన్ కమర్పూర్
1: ఒక దినము
0: వన్ డే
1: కడుపు చాలా బాధ వేసింది
0: సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్
1: భరించుకుని లేక
0: హీ కుడ్ బేర్
1: గంగానదిలో పోయి పట్టానికి పోయాడు
0: హీ వాస్ అటెంప్టింగ్ టు
1: ఎంత దూరం దిగినప్పటికీ మోకాలోతు నీళ్లు మాత్రమే కనిపించాయి
0: హీ కుడ్ ఓన్లీ గో మీ డీప్ ఓన్లీ ఎనీ ఫార్ హీ వెంట్
1: తల్లి జగన్మాత
0: ఓ మద
1: ఎందుకు నన్ను కనిపించడం లేదు ఎందుకు నన్ను నీలో చేర్చుకోవటం లేదు
0: వై డోంట్
1: ఈ బాధని సహించుకోలేను భరించుకోలేను అని ప్రార్థన చేశాడు
0: ఐ కెనాట్ బేర్ ద సెపరేషన్ ఎనీ లాంగర్
1: అప్పుడు
0: దెన్
1: ఆమె నాయన నాకు ఒక రూమ్ ఉంటుండే కదా నీకు కనిపించేకి రూపము లేదు
0: ఐ హావ్ నో ఫార్మ్
1: ఒకే రూపమే
0: ఓన్లీ వన్
1: అది ఏ నా యొక్క రూపము ఆత్మ ఆత్మ ఆత్మ అని
0: అండ్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ
1: కనుక నీ ఆత్మతత్వాన్ని నీవు స్మరించు
0: సో థింక్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్
1: నీవు కనుకున్నటువంటి ఒక రూపములంతా నీకు వస్తుంటాయి
0: యు సీ ఓన్లీ ఫార్మ్స్ దట్ యు థింక్ ఆఫ్
1: ఈ కనిపెట్టినటువంటి రూపములు నీ భ్రమములే కానీ నిజమైనటువంటివి కాదు
0: దే ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్ ఇల్యూజన్ బట్ నాట్ రియాలిటీ రాము నాకు
1: సాక్షాత్కరించాడు
0: In fact, I could see
1: Krishna సాక్షాత్కరించాడు
0: సీని మేనిఫెస్టేషన్ భగవాన్
1: అనేక మంది చెప్తూ ఉంటారు
0: పీపుల్ సే
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలం ఒక భ్రమలే
0: దర్ ఆల్ యువర్ ఇల్యూజన్
1: భ్రమ ఉండినంత వరకు భ్రమ నీకు చిక్కడు
0: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూజన్ యూ కెనాట్
1: భ్రమ చిక్కినా నీకు భ్రమ ఇంకా ఉండదు
0: దెన్ వన్స్ యూ హావ్ భ్రమ యూ విల్ నాట్ బి ఇల్యూజన్
1: కాబట్టి నీకు భ్రమలో ఉన్నావు కనుక నీకు ఇంకా భ్రమ చిక్కడు
0: సిన్స్ యు ఆర్ ఇన్ ఇల్యూజన్ భ్రమ యూ కెనాట్ హావ్ భ్రమ
1: కనుక మన భ్రమను మనం పోగొట్టుకోవాలి
0: సో షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్
1: శరీర అభిమానం మనం పోగొట్టుకోవాలి
0: వి షుడ్ గివ్ అప్ బాడీ అటాచ్
1: దేహాభిమానం దూరం చేయాలి
0: వి షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఈగో
1: ఆత్మ నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము
0: వి షుడ్ బి అటాచ్డ్ టు ది సెల్ఫ్
1: ఆత్మకు ఇదే అదే అనేటువంటి రూపం లేదు
0: ఆత్మ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్
1: ఆత్మకు ఆనందమే రూపము
0: బ్లిస్ ఇస్ ఇట్స్ ఫామ్
1: అది ఏ నిత్య ఆనందం
0: ఎటర్నల్ బ్లిస్
1: పరమ సుఖదం
0: సుప్రీం
1: హ్యాపీనెస్ కేవలం జ్ఞానమూర్తి
0: విజ్డమ్
1: ద్వంద్వాతీతం
0: నాన్ డ్యూయల్
1: గగన సదృశ్యం
0: ఎథీరియల్
1: తత్వమస్యాది లక్ష్యం
0: అల్టిమేట్
1: ఏకం
0: వన్
1: నిత్యం
0: విమలం ప్యూర్
1: అచలం సర్వదీ సాక్షిభూతం
0: నో మొబిలిటీ ఎటర్నల్ విట్నెస్
1: ఇది ఆత్మ యొక్క వర్ణన
0: దాట్ ఈస్ ది డిస్క్రిప్షన్
1: దీనికి ఏక ఆకారంలో ఉంటున్నాయి
0: వాట్ ఇస్ ది బేసిస్
1: ఆకారంలో లేవు
0: నథింగ్ వాట్స్ ఎవర్
1: కనుక మనం ఒక ఆకారాన్ని దర్శించాలని పట్టు మనం పట్టకూడదు
0: లెట్స్ నాట్ డిటర్మిన్ టు సీ స్పెసిఫిక్ ఫార్మ్
1: చూచిన ఆకారం అన్ని కూడా దైవాకారం లే
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్
1: ఏ ఆకారంతో మనకు కనిపించిన ఆ దైవాకారమే
0: ఎనీ ఫార్మ్ ఇస్ డివైన్
1: దైవంలోకి ఇదే అదే అనేటువంటి ఒక స్వరూపాలు లేవు
0: యు కెనాట్ డిసైడ్ ఎ సింగిల్ ఫార్మ్
1: కనుకనే
0: సో
1: ఈ ఉత్తమైనటువంటి యొక్క ఆకాశం యొక్క తత్వంను
0: ద నేచర్ ఆఫ్ కాన్షియస్
1: దానిలో ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యచంద్రాదుల యొక్క తత్వము
0: ద నేచర్ ఆఫ్ ద ప్లానెట్స్
1: ఇవన్నీ కూడా భూతాకాశం యొక్క లక్షణాలే
0: ద బిలాంగ్ టు కాస్మాస్
1: ఈ భూతాకాశం యొక్క లక్షణాలను మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు
0: వి షుడ్ నాట్ గో బై దిస్ కాస్మాస్ అండ్ ద ప్లానెట్స్
1: ఇవన్నీ కూడా కదిలిపోయేటువంటివి
0: ద ఆల్ వానిష్
1: చెదిరిపోయేటువంటివి
0: ద మూవ్ అవే
1: మరుగుపడేటువంటివి
0: ద గెట్
1: మాయమయ్యేటువంటివి
0: ద చేంజ్
1: అంతర్ధానమయ్యేటువంటివి
0: ద డిసపియర్
1: అన్ని కూడా మనకు వెనుకకు వెళ్తుంటాయి
0: ద జస్ట్ ఆర్ విత్డ్రాన్
1: ఒక్కటి మాత్రమే నీ వెంట జంట ఇంట కంట ఉండి కనిపించేటువంటి
0: ఓన్లీ వన్ ఇస్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్
1: యూ ఆనందం
0: దాట్ ఈస్ బ్లిస్
1: ఈ ఆనందమునకు ఒక స్వరూపం లేదు
0: బ్లిస్ హాస్ నో ఫార్మ్
1: ఆనందమునకు ఒకే ఆకారమే
0: ఇట్ హాస్ ఓన్లీ వన్
1: నవ్వుకోవటమే ఆనందం
0: బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్
1: కానీ ఆ విధమైనటువంటి శబ్దంతో కూడా నవ్వకూడదు
0: అండ్ వీ షుడ్ నాట్ మేక్ సౌండ్ ఆల్సో
1: అది కేవలము అది ప్రకృతి యొక్క లక్షణములే
0: ఇఫ్ యు మేక్ సౌండ్ ఇట్స్ లాఫ్టర్
1: భగవంతుని యొక్క నవ్వు ఎలాంటిది అంటే
0: హౌ డస్ ఇట్ స్మైల్
1: మందస్మిత వదనం
0: ఇట్ స్మైల్స్ బ్యూటిఫుల్లీ
1: అది శబ్దము లేనటువంటి యొక్క నవ్వు
0: ఇట్ హెస్ నో సౌండ్
1: ఏ నోరు తెలవనటువంటి నవ్వు
0: ఇట్స్ నాట్ ఎ లాఫ్టర్
1: ఆనందాన్ని అందించే నవ్వు
0: ఇట్స్ బ్లిస్ఫుల్
1: ఈ ఆనందము చేకూర్చేటువంటి అందము
0: ఇట్ కన్ఫర్స్ బ్లిస్
1: కనుకొని అది ప్రహసన్ అన్నారు
0: సో ఇట్ ఇస్ ప్రహసన్
1: శబ్దంతో వచ్చేటువంటి దాన్ని ప్రహసన్
0: సో దాట్ విచ్ ఇస్
1: శబ్దం లేనటువంటిదే హాసన్
0: దాట్ ఇస్ స్మైల్ అండ్ లాఫ్టర్ ఆర్ డిఫరెంట్
1: కనుకనే
0: సో
1: భగవంతుడు కూడా నిరంతరం కూడా నవ్వుతూ ఉన్నాడంటే కేవలం ఈ శబ్దంతో వచ్చేటువంటి నవ్వులు కాదు
0: గాడ్ స్మైల్స్ డస్ నాట్ లాఫ్
1: ఇవన్నీ సినిమా నవ్వులు
0: ద అదర్ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్
1: ఈ నవ్వులంతా కూడా మనం చూసుకునే దేవుడు కూడా ఇట్టే నవ్వుతుంటాడేమనుకుంటారు
0: As we watch cinemas, we think God also laughs like that.
1: కానీ ఒక్కటి మాత్రమే దైవత్వానికి తగినటువంటి ఒక గుర్తునివ్వాలి.
0: దేర్ ఇస్ వన్ సర్టన్ సైన్,
1: అది కృతజ్ఞత అన్నారు.
0: దట్ ఇస్ గ్రాటిట్యూడ్.
1: దైవానికి ఏది మనం ఇవ్వాల్సినటువంటిది?
0: వాట్ ఈస్ టు బి గివెన్ టు గాడ్?
1: దైవం ఎన్నో మనకిస్తున్నాడు.
0: గాడ్ గివ్స్ మెనీ.
1: ఒళ్ళు సరి లేనప్పుడు డాక్టర్ వస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు.
0: వెన్ యు ఆర్ సిక్ గాడ్ కమ్,
1: ఇంజక్షన్ ఇచ్చేటప్పటికీ మందుకు తగినంత విలువ ఇస్తాము.
0: అండ్ వి పే ది బిల్.
1: ఆ కృతజ్ఞత తీరిపోయింది.
0: దేర్ ఎండ్స్ గ్రాటిట్యూడ్.
1: ఆకలి వేస్తుండాలి.
0: వి ఆర్ హంగ్రీ.
1: ఈ ఆకలి తీరే నిమిత్తమై అమ్మా ఆకలి ఆకలి అని పోతున్నాం.
0: టు అపీస్ హంగర్ వి గో ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్.
1: తల్లి ఇంత అన్నము కూర పెడుతుంది, నీకు అందిస్తుంది.
0: మదర్ సర్వ్స్ ఫుడ్ అండ్ కరే.
1: ఆ అన్నం అందించిన తర్వాత ఆనందంగా భుజించడమే దానికి తగిన కృతజ్ఞత.
0: దెన్ వన్స్ యు ఈట్, ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
1: ఏదో బాధలు పడుతున్నావు,
0: యు ఆర్ సఫరింగ్.
1: బాధలు పడుతున్నటువంటి వారికి ఎవరో ఒకరు వచ్చి దాని బాధ నివారణ చేస్తే అది ఏ దానికి తగిన కృతజ్ఞత.
0: సమ్వన్ విల్ కమ్ క్లోజ్ టు యు, అలీవియేట్ యు ఫ్రమ్ సఫరింగ్.
1: ఎవరేమి ఉపకారం చేసినప్పటికీ దాన్ని మనం మర్చిపోకుండా దాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి.
0: ఫర్ ఎనీ హెల్ప్ దట్ యు రిసీవ్ యు షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
1: అది ఈనాడు పూర్తి మరుగైపోయినది.
0: టుడే దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్.
1: దైవము ఎన్నో ఇస్తున్నాడు.
0: గాడ్ గివ్స్ మెనీ.
1: ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు.
0: హీ గివ్స్ ఫ్రీ
1: మెడిసిన్ ఇస్తున్నాడు. ఫ్రీ వాటర్ ఇస్తున్నాడు.
0: ఫ్రీ వాటర్.
1: ఫ్రీ మాటలు ఇస్తున్నాడు. ఫ్రీతో మీతో సంచరిస్తున్నాడు.
0: హీ మూవ్స్ అమంగ్
1: అన్ని విధాలా ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
0: గాడ్ ఇస్ ఫ్రీ ఎవ్రీవేర్.
1: దీనికి ఏమి మీరు అందిస్తున్నారు?
0: హౌ ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ గ్రాటిట్యూడ్.
1: మీరు కూడా ఆ విధమైనటువంటి యొక్క అహంకారం త్యజించి మీరు కూడా ఫ్రీగా ఉన్నప్పుడే దీనికి తగిన విలువగా వస్తుంది.
0: వెన్ యూ గివ్ అప్ ఈగో యూ కెన్ ఆల్సో బి ఫ్రీ.
1: ఏమి నేను ఇచ్చేది?
0: వాట్ ఇస్ దట్ యు గివ్?
1: ఏ హృదయం నొసగితే ఈశ నాకు.
0: ఓ గాడ్ ద హార్ట్ యూ హావ్ గివెన్
1: మైడి దానిని అర్పించు మహితమూర్తి.
0: ఐ గివ్ యూ ది సేమ్ హార్ట్ బ్యాక్ టు యూ.
1: వేరేమి తెత్తు నీ పాదార్చనకును.
0: వాట్ ఎల్స్ ఐ యామ్ టు ఆఫర్ టు యువర్ ఫీట్.
1: అంజలికి తింటూ అందుకో అయ్యా నీవు అన్నా.
0: విత్ ఆల్ సాల్యుటేషన్స్ ఐ ఆఫర్ మై హార్ట్.
1: అంజలికి తింటూ
0: ఐ
1: అది నీ యొక్క కృతజ్ఞత.
0: ఐ డో నమస్కార్.
1: అది కూడా లేకపోతే
0: ఇఫ్ యూ డోంట్
1: పూర్వుడైపోతాడు.
0: యు ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: వీడు ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది.
0: యూ హావ్ టు బి బోర్న్ అగైన్.
1: ఎన్నో కష్టములు అనుభవించవలసి వస్తుంది.
0: యూ హావ్ టు సఫర్ ఎ లాట్.
1: ఎన్నో బాధలకు గురి కావాల్సి వస్తుంది.
0: యూ హావ్ టు పాస్ త్రూ సఫర్.
1: కనుకనే ఈ యొక్క అంజలి అందించినప్పుడు అన్నిటికీ పరిహారం అయిపోతుంది.
0: వెన్ యూ పే యువర్ హోల్ హార్టెడ్ ఒబేసాన్స్
1: ఎప్పుడు ప్రసన్నంతోనే ఉంటుంటావు.
0: And you can be always be
1: blessed.
0: You can smile all along.
1: ఇది ఏ నీ యొక్క ఫలితము.
0: దిస్ ఇస్ ద రిజల్ట్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: కృష్ణ భక్తుడు
0: డివోటీ ఆఫ్ కృష్ణ
1: నిరంతరం కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని నామస్మరణ చేసేవాడు.
0: హీ స్టార్టెడ్ చాంటింగ్ కృష్ణాస్ నేమ్.
1: కానీ ఏ కృష్ణుణ్ణి నేను స్మరించేది?
0: ఇన్ వాట్ ఫార్మ్ కెన్ ఐ రిసైట్?
1: ఒక్కొక్క పిక్చర్ లోపల ఒక్కొక్క రకంగా ఉంటాడు కృష్ణుడు.
0: బికాస్ ద ఫార్మ్స్ ఆర్ డిపిక్టెడ్ ఇన్ డిఫరెంట్.
1: ఆరాధించేదా దీన్ని ఆరాధించేదా?
0: షల్ ఐ వర్షిప్ దట్ ఆర్
1: దే? ఏ కృష్ణుని నేను ఆరాధించేది?
0: వాట్ స్పెసిఫిక్ ఫార్మ్?
1: సందేహం కలిగింది.
0: హీ కుడ్ నాట్ డిసైడ్.
1: ఇవన్నీ కూడాను ప్రకృతిలో నిర్మించినటువంటి ఒక చిత్రములు.
0: దే ఆర్ ఆల్ ది పిక్చర్స్ ఆఫ్ ది నేచర్.
1: దైవం మనుష రూపేణ.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ పిక్చర్స్ అంతా కూడాను ఒకరు పెట్టిన కిరీటము, ఒకరు మేకప్ చేసినటువంటి మేకప్లు, ఇదంతా కాదు కృష్ణుని యొక్క స్వరూపం.
0: ద క్రౌన్ అండ్ ద మేకప్ ఈజ్ మ్యాన్స్ పెయింటింగ్.
1: ఎప్పుడు నవ్వుతూ ఉండటం.
0: గాడ్ స్మైల్.
1: ఎప్పుడు నవ్వించటము.
0: మేక్స్ అస్ స్మైల్.
1: ఎప్పుడు ఆనందంగా ఉండటము.
0: హీ ఇస్ బ్లిస్ఫుల్.
1: ఇతరులను ఆనందంగా కల్పించటము.
0: హీ మేక్స్ అస్ బ్లిస్ఫుల్.
1: ఇది కృష్ణుని యొక్క స్వరూపము.
0: దట్ ఈస్ కృష్ణాస్ ఫామ్.
1: తాను ఆనందంగా ఉండాలి, ఇతరులను ఆనందపరచాలి.
0: హీ షుడ్ బి బ్లిస్ఫుల్, మేక్ అదర్స్ బ్లిస్ఫుల్.
1: కనుక గివ్ అండ్ టేక్.
0: It's give and take.
1: అది నీవు ఆనందాన్ని ఇవ్వాలి.
0: It's a byway channel.
1: నీవు ఆనందాన్ని పుచ్చుకోవాలి.
0: It gives bless and receive.
1: నీ యొక్క కృతజ్ఞత.
0: That is gratitude.
1: అట్టు లేకుండా
0: otherwise
1: కేవలము దైవత్వాన్ని ఎంత ఆనందపరిచినప్పటికీ నీకు ఆ ఆనందం లభించదు.
0: You cannot experience ecstasy, bliss in reality.
1: కలలో కూడా నీకు ఆనందం లభిస్తుంది.
0: You will have bliss even in dream.
1: నీకు ఆరాధన దేవత కంటి కనిపించినప్పుడు
0: when once you see
1: హసన్ నవ్వుతూ పోవాలి.
0: You can go smiling.
1: మూతి ముడుచుకొని ఉండకూడదు.
0: You cannot go with a serious face.
1: ఆ విధంగా మూతి ముడుచుకొని ఉంటుంటే వాడికి ఏనాటికి ఆనందం లభించదు.
0: A man with serious face can never be blissful.
1: ఎప్పుడు ఆనందంగానే ఉంటుండాలి.
0: Smile, smile on the way.
1: దౌషం ఆనందమే నిజమైనటువంటి స్వరూపము.
0: Bliss is the true form.
1: కనుక నిరంతరం కూడా చిరునవ్వులు నవ్వుతూ ఉండాలి.
0: So one should smile and smile.
1: కొన్ని బాధలు వచ్చినాయి, కొన్ని కష్టములు వచ్చాయి, కొన్ని దుఃఖములు వచ్చాయి. దీనికోసం నీవు ఏమాత్రం ఏడ్చకూడదు.
0: వరీస్, ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ కమ్ అండ్
1: గో. పోతుంటాయి.
0: దే కమ్ అండ్ గో.
1: అన్ని కదిలిపోయే మేఘాలు.
0: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: వచ్చింది పోయినాయి.
0: దే హావ్ కమ్ అండ్ వానిష్డ్.
1: అంతేగాని నిలిచినవి కావేవి?
0: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కాబట్టి దీనికి మనం ఏమాత్రం విచారించకూడదు.
0: సో వి షుడ్ నాట్ వరీ.
1: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మనం నిలుచుకున్నప్పుడే
0: when once we have strong faith
1: నిజమైనటువంటి
0: like that,
1: భక్తులు మనం అనుకుంటాము
0: we can be true devotees.
1: అట్ట కాదు, అమ్మకేదో జ్వరం వచ్చింది, నాన్నకేదో జబ్బు వచ్చింది, వీటినంతా స్మరించుకుంటూ నీ విచారం చేస్తే నీకు ఏ విధంగా ఆనందం లభిస్తుంది?
0: If you are worried of the ailments of your father and mother, how can you bless
1: అమ్మా నాన్నలు ఎవరు?
0: Who are parents?
1: ఈ దేహానికి అన్నటువంటి అమ్మా నాన్నలే.
0: The parents of your body.
1: ఈ దేహం ఎవరిది?
0: Whose body it is?
1: కేవలం ఈ యొక్క శరీరం నుంచి పుట్టినటువంటివి.
0: It is only physical.
1: ఇవి కాదు మన కృతజ్ఞతలు.
0: That's not gratitude.
1: ఈ దేహాన్ని మనం మర్చిపోవాలి.
0: Forget the body.
1: దైవ దేహాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: Think of form of God.
1: అది ఏ నిజమైనటువంటి తత్వము.
0: That is the true devotion.
1: కనుకనే ఆకాశం యొక్క తత్వము.
0: The nature of the space.
1: చిత్తాకాశము.
0: The cosmos,
1: భూతాకాశము,
0: cosmic mind, and
1: భూతాకాశము పూర్తి మర్చిపోవాలి.
0: Forget cosmos.
1: చిత్తాకాశాన్ని కొంతవరకు మాత్రం జ్ఞప్తి అందించుకోవాలి.
0: We can preserve, sustain cosmic mind.
1: కానీ క్రమక్రమేణ ఆ చిత్తాకాశంలోనే మనము లీనమైపోతే చిదాకాశం అయిపోతుంది.
0: When once we merge in cosmic mind, we reach cosmic consciousness.
1: కనుకని చిత్తాకాశంలో లీనమయ్యేటువంటి తత్వాన్ని మనం గుర్తించుతూ రావాలి.
0: So we should contemplate on cosmic mind.
1: ఈ చిత్తాకాశాన్ని దర్శించేటువంటి విధానం ఏమిటి?
0: What is the procedure to visualize?
1: అది రేపటి దినము చక్కగా వివరించి చెప్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టుమారో.
1: లోకములో
0: ఇన్ ద వరల్డ్
1: దైవతత్వాన్ని ఎంతవరకునైనా చెప్పవచ్చును.
0: డివినిటీ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ఎన్ ఎక్స్టెంట్.
1: కానీ ఆ చెప్పేటువంటి ఒక దైవత్వము దైవత్వములు కావు.
0: బట్ ఇట్ కెనాట్ బి వర్బల్.
1: ఇవంతా వర్ణనములైనటువంటి ఒక తత్వం.
0: దట్స్ దేర్ ఆల్ ఓకల్ ఎక్సర్సైజ్.
1: వర్ణించేటువంటి తత్వములు,
0: దే గో బై
1: భ్రమించేటువంటి తత్వములు,
0: ఇట్ ఇల్యూజ్
1: తరించేటువంటి తత్వములు,
0: ఇట్ మూవ్స్ యు.
1: కానీ నీవు తరించడానికి తగినటువంటి ఒక తత్వం నీవు కనుక్కోవాలి.
0: బట్ ది రియాలిటీ షుడ్ రిడీమ్ యు. దట్ ఇస్ దట్.
1: అది ఏ తత్?
0: దట్
1: తత్.
0: దట్
1: త్వం
0: దౌ
1: అసి
0: ఆర్ట్.
1: ఈ తత్ అనేటువంటిది అది.
0: దట్
1: తమ్ అనేటువంటిది ఇది.
0: దావ్ దిస్.
1: అది ఇది.
0: దట్ దావ్.
1: రెండింటి యొక్క ఏకత్వమే అసి.
0: దట్ దావ్ ఆర్ట్ తత్వమ.
1: అసి అదే తత్వం. అసి
0: దట్ దావ్ ఆర్ట్ తత్వమసి.
1: కాబట్టి ఈ రెండు కూడా నువ్వు ఒక్కటైపోవాలి.
0: సో బోత్ షుడ్ బి వన్.
1: కనుకనే మనము ఈ చిదాకాశాన్ని తెలుసుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో కాస్మిక్ కాన్షియస్నెస్.

0: our lives will be your message. We will spread your love far and wide. We will sing your name together with pride. We are your children. We are your messengers. O Sai Ma, we offer ourselves at your lotus feet.
1: జగమేలే పరమాత్మా, ఎవరితో మొరలిడుదు? నీ నగుమో ముగనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగరాదా అని ఎక్కడో హైదరాబాదులో ఆర్తితో నీ దర్శన భాగ్యానికై ఆక్రోశించే ఒక విద్యార్థి యొక్క ఆవేదనకు కరిగి హక్కున చేర్చుకుని నీ పరమాత్మను నేనిక్కడే ఉన్నానుగా అంటూ చేరదీసిన దేవాధిదేవా, శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో మమ్ము చదివింపజేసి జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానములందించి మా అర్హతలకు మించి నీ అపారదయను మాపై కురిపించి నా పిల్లలు నా సొత్తు నా ప్రాపర్టీ అంటూ మాకు అత్యున్నత స్థానాన్ని ప్రసాదించి మాకు అందరికీ మీ దివ్య పాద సన్నిధిలో సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు స్వామి. కరములు మోడ్చి నీ చరణమ్ములందు శిరముంచి మొక్కద శ్రీ సత్యసాయి, నీ మృదు పదసేవనే కోరుచుంటి సాయిరామా, నీదు చరణాలే శరణు. తల్లివైన నీవే, తండ్రివైనా నీవే, నీవ గురువు సర్వమీవ సాయి, వేగ బ్రోవుమయ్య జాగుసేయకుమయ్య సాయిరామా నీవ శరణు మాకు. ఎన్ని జన్మల ఫలము నీదు సన్నిధికి కన్న తండ్రి ఇప్పుడు చేరినాము. నీ ప్రేమ గంగా వాహినిలో మునిగి ఏకాగ్ర భక్తితో నిన్ను కొల్చెదము. అట్టి భాగ్యమ్ము నసగుమా పరమాత్మ సాయి. సాయీశ్వరా నీకు వందనమ్ము, సర్వేశ్వరా నీకు వందనమ్ము.

స్వరూపము బ్రహ్మము ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింపని మనగులు కాన ప్రేమను గట్టి

0: mouth, and he is filled with, profusely, with love. It is possible to combine love with love without any difficulty. Therefore, take care to fill yourself with love and firmly establish in love. Thus alone you can reach love, O dear students of love.
1: Vidyarthulara,
0: dear students,
1: Bhagavantudu famous swarupu.
0: God is the very embodiment of love.
1: Brahmayavayam sarvam vishya. Sarvam vishnumayam jagat. Jagat kanta ikkada Bhagavad swarupam.
0: The entire world is the manifestation of God himself.
1: Yetarata. Premaswarupame ee prapancham.
0: The sum and substance of this is, this world is the very embodiment of love.
1: Iti anantamai. సర్వవ్యాపకమైనటువంటి యొక్క త్రవతత్వాన్ని వ్యక్తుడైనటువంటి సంకుచిత మానవుడైనటువంటి ఈ యొక్క మనుజుడు విశాలత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ది నారో మైండెడ్ మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ హూ ఈజ్ ఇన్ఫినిట్, హూ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: ఈ మానవుడు దేశములకు సంబంధించిన ప్రేమయనియు, మనసుకు సంబంధించిన ప్రేమయనియు, ఆత్మకు సంబంధించిన ప్రేమయనియు మూడు భాగములుగా విభజించుకుని అనుభవించటకు ప్రయత్నిస్తున్నారు.
0: దిస్ మ్యాన్ ఈజ్ ట్రైయింగ్ టు ఎంజాయ్ లవ్ డివైడింగ్ ఇట్ ఇంటూ త్రీ టైప్స్, లవ్ అసోసియేటెడ్ విత్ ఫిజికల్ బాడీ, విత్ ద మైండ్ అండ్ విత్ ఆత్మ.
1: కనుకనే ఈ ప్రేమతత్వము కేవలము తమో రజో సాత్వికంగా రూపొందుతూ వస్తున్నారు.
0: దట్ ఈస్ హౌ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రేమ ఈజ్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ త్రీ గుణ, తమో ప్రేమ, రజో ప్రేమ అండ్ సత్వ ప్రేమ.
1: జగత్తునందు కలిగేటువంటి సంయోగ వియోగములు కానీ లేక సృష్టిస్తున్న అయములు కానీ ప్రేమపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: ది కమింగ్ టుగెదర్ ఆర్ గెటింగ్ సెపరేటెడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎంటైర్లీ బేస్డ్ అపాన్ లవ్.
1: కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ సంయోగ వియోగములు ఎందుకు కాని, సృష్టిస్థితి లయములు ఎందుకు కాని, సుఖదుఖములు ఎందుకు కాని మనం సమత్వాన్ని వహించుటకు ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
0: ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ ద ట్రూ నేచర్ ఆఫ్ లవ్, వాట్ ఎవర్ బి ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ క్రియేషన్, ప్రిజర్వేషన్, డిస్ట్రక్షన్, జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఇన్ ఎవ్రీ టైమ్ యూ కెన్ ఎంజాయ్.
1: ఈ సామర్థ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అధమ ప్రేమ అని కూడాను వర్ణిస్తూ వచ్చింది శాస్త్రం.
0: ది లవ్ అసోసియేటెడ్ విత్ తమో గుణ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది లోయెస్ట్ టైప్.
1: కేవలము తనకు, తనకు సంబంధించిన పదార్థములకు, తనకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుంటాయి.
0: దిస్ లవ్ ఈజ్ కన్ఫైన్ టు హిమ్సెల్ఫ్, టు థింగ్స్ బిలాంగింగ్ టు హిమ్ అండ్ టు ది పీపుల్ బిలాంగింగ్ టు హిమ్.
1: ఇది కేవలం సంకుచితమైనటువంటి యొక్క స్వార్థ ప్రేమగా రూపొందుతుంది.
0: దిస్ ఈజ్ నారో సెల్ఫిష్ లవ్.
1: దీనిని తమోగుణ సంబంధమైనటువంటి దేహ ప్రేమ.
0: దిస్ ఈజ్ ది లవ్ అసోసియేటెడ్ విత్ తమోగుణ అండ్ అసోసియేటెడ్ విత్ ఫిజికల్ బాడీ.
1: ఇంకా రెండవది స్వార్థ పదార్థములకు సమన్వయమైనటువంటిది.
0: ది సెకండ్ వన్ ఈజ్ పేయింగ్ అటెన్షన్ బోత్ టు సెల్ఫిష్ థింగ్స్ and also for the other things other than selfishness.
1: Satyamanu satrayodaramu drishtiyan vinchukoni,
0: keeping in view the selfish requirements and
1: tamakadimanu nerevetchukune nimittamai,
0: in order to fulfill one's own desires and accomplish
1: mantrana kani leka adhikarana kani preminchinatuga natinchi vaaru dwara ee karyamanu sabalikrutam chesukovadaniki konukuntuntaru.
0: Whether it is a rich man or people in power try to fulfill their own aim, showing as if they are having love.
1: ఏ విధంగా అనగా అధికారుల దగ్గరికి వెళ్లి తమ కార్యాన్ని పరిపూర్ణం గావించుకునే నిమిత్తమై వారికి మాలను వేయటము, వారి దగ్గర అనుగమణి ఉండటము, వారి వినయభయ విశ్వాసములు ప్రకటించటము, వారిని గౌరవించటము, ఈ విధమైనటువంటి యొక్క నటనల చేత ప్రేమను ప్రకటిస్తూ వస్తుంటారు.
0: సమ్ పీపుల్ అప్రోచ్ ది అథారిటీ, ఎక్స్ప్రెస్ దర్ లవ్ బై పుటింగ్ గార్లాండ్స్ రౌండ్ దర్ నెక్ అండ్ షోయింగ్ సచ్ రెస్పెక్ట్, అండ్ దిస్ ఈజ్ సపోర్టెడ్ బై సమ్ సెల్ఫిష్ ఎండ్.
1: ఇది మన విద్యార్థులకు అందరికీ కూడా చక్కగా అర్థమైనటువంటి విషయమే.
0: అవర్ స్టూడెంట్స్ నో దిస్ ప్రిటీ వెల్.
1: సీటు చిక్కేంత వరకు, సీటు ఇచ్చేంత వరకు, పిల్లలు ఇక్కడ చదివేంత వరకు వారి భక్తి ప్రపత్తులు ఎన్ని విధములుగానో ప్రకటన చేస్తుంటారు.
0: అంటిల్ దే గెట్ ది సీట్, అంటిల్ దే క్యారీ ఆన్ ది ఎడ్యుకేషన్, అంటిల్ దే కంప్లీట్ దర్ కోర్స్ ఆఫ్, దే గో ఆన్ షోయింగ్ డివోషన్ అండ్ లవ్ ఇన్ ఎవరీ.
1: వారు మాత్రమే కాదు, వారి తల్లిదండ్రులు కూడా అంతే.
0: నాట్ మెయిన్లీ ది స్టూడెంట్, ఈవెన్ ది పేరెంట్స్ ఆఫ్ ది స్టూడెంట్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ.
1: సీటు ఇచ్చిన తర్వాత, విద్య పూర్తి అయిన తర్వాత ఈ విద్యార్థులు ఎక్కడో, వారి తల్లిదండ్రులు ఎక్కడో ఏమాత్రమో కనిపించారు.
0: వన్ ఇస్ ది గెట్ ది సీట్ కంప్లీట్ దర్ ఎడ్యుకేషన్, యూ కెనాట్ గెట్ దిస్ ఎయిదర్ ది చిల్డ్రన్ ఆర్ దేర్ పేరెంట్స్ టు లుక్ అట్.
1: ఇది ప్రత్యక్ష నిదర్శనం,
0: దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ ఎవిడెన్స్.
1: కనుకనే ఈ రెండవ విధమైన యొక్క రజోగుణ ప్రేమనగా తమ కార్యమును సఫలీకృతం గావించుకునే నిమిత్తమై వ్యక్తులు ప్రేమను ప్రపంచమునందు ప్రకటిస్తూ తన స్వార్థమును కూడా అనుభవిస్తూ ఈ ప్రాప్తమైనటువంటి ఒక జగత్తునందు అప్రాప్తమైనటువంటి ఒక తత్వమును తాను ప్రకటితం చేస్తూ ఉంటారు.
0: ది సెకండ్ టైప్ ఆఫ్ లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ రజోగుణ. ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ దేర్ డిజైర్, దే ఎక్స్ప్రెస్ దేర్ లవ్ అండ్ సీ దట్ దేర్ టాస్క్ ఈజ్ అకాంప్లిష్ అండ్ దేర్ ఎండ్ ఆల్ దిస్ సేక్రెడ్ లవ్ యూజ్ ఫార్ వరల్డ్లీ పర్పసెస్.
1: ఇది రజోగుణ సంబంధమైన ప్రేమ.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది రజోగుణ.
1: ఇక మూడవది శుద్ధ సాత్వికమైనటువంటి ప్రేమ.
0: ద థర్డ్ వన్ ఈజ్ ది లవ్ అసోసియేటెడ్ విత్ ప్యూర్ సాత్విక్ క్వాలిటీ.
1: ఈ స్థాయిలో ఈ జగత్తు నందు ఇప్పటి పరిస్థితి లోపల చాలా అరుదుగా ఉంటారు.
0: దిస్ టైప్ ఆఫ్ లవ్ ఈజ్ వెరీ రేర్ అండర్ ది ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్.
1: సర్వజీవులు ఎందు ఉండినటువంటి యొక్క ప్రేమ స్వరూప పరమాత్ముడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి,
0: రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ది సేమ్ డివైన్ లార్డ్ ఈజ్ రెసిడెంట్,
1: ఈ ప్రేమ లేకుండా జీవితం లేదనేటువంటి యొక్క సత్యాన్ని కూడా అర్థం గావించుకుని,
0: అండర్స్టాండింగ్ దట్ దెర్ ఇస్ నో లైఫ్ వితౌట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ లవ్,
1: తారా పరా అనేటువంటి భేదం లేకుండా,
0: నాట్ హ్యావింగ్ ఎనీ డిఫరెన్స్ దట్ దిస్ ఇస్ మైన్ అండ్ ది అదర్ వన్ ఇస్ అదర్,
1: సర్వభూతాంతరాత్మ అనేటువంటి ఒక సత్యాన్ని కూడా వారు ప్రకటిస్తూ వస్తుంటారు.
0: దే ఎక్స్ప్రెస్ ది ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
1: ఈకోవసి సర్వభూతాంతరాత్మ అనగా ఈ ప్రేమ స్వరూపుడైనటువంటి ఒక పరమాత్ముడే సర్వభూతములందు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని కూడా విశ్వసించి అందరి అందు కూడా దైవత్వాన్ని కాంచుతూ ఉంటారు.
0: దే ట్రూలీ బిలీవ్ ఇన్ ది స్టేట్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ that God, who is the very embodiment of love, resides in every human heart and thus experience divinity through every human being.
1: Anaga vaari drishti antai kodunu atma drishtiga untuntadi.
0: That means to say their vision is vision of atma.
1: Kanukane atma drishti kaliginatundi vyakti simha samarudu annaru.
0: That is why a person with atmic vision is described as a lion.
1: సింహములకు ఎట్టి భయము ఉండదు.
0: లయన్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: ఏ విధమైనటువంటి యొక్క ఉడుతుడుకులకు తాను అవకాశం అందించదు.
0: ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ రూమ్ ఫర్ ఎనీ
1: కన్ఫ్యూజన్గా
0: ఫియర్లెస్లీ
1: అనగా సర్వజీవులు కూడా తనకు అధీనుడైనటువంటిగా ఈ యొక్క మృగ చక్రవర్తిగా తాను అనుభవిస్తూ ఉంటాది.
0: లైక్ ది కింగ్ ఆఫ్ అనిమల్స్ ఇట్ కండక్ట్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ లాట్ ఆఫ్ డిగ్నిటీ, టోటల్ ఫియర్లెస్నెస్.
1: ముందు వెనుక ఏమాత్రం కొన్ని తాను విచారించదు, తాను ఏమాత్రం కూడా చూడదు.
0: ఇట్ డస్ నాట్ వరీ ఇట్ సెల్ఫ్ అబౌట్ లుకింగ్ ఫార్వర్డ్ ఆర్ లుకింగ్ బ్యాక్వర్డ్.
1: శరీర దృష్టి కలిగినటువంటి వాడి భావము కేవలము గొర్రె దృష్టి వంటిది.
0: పీపుల్ హూ ఆర్ టోటలీ బాడీ కాన్షియస్ అండ్ డైరెక్ట్ దర్ విజన్ టు ద బాడీ ఆర్ లైక్ షీప్.
1: ఇది నిరంతరం కూడా అదురు బెదురుతో కూడి ఉంటుంటాయి.
0: షీప్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ కన్ఫ్యూజన్.
1: అన్నిటికీ అదరటము బెదరటము.
0: For everything it gets frightened.
1: ఈ విధమైనటువంటి జీవితం అంతా కూడా అదురు బెదురుతోనే వ్యర్థం గావించుకుంటుంది.
0: అండ్ షీప్ వేస్ట్ ఇట్స్ ఎంటైర్ లైఫ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫియర్ అండ్ కన్ఫ్యూజన్.
1: కనుకనే ఆత్మదృష్టి కలిగిన వాడు సింహం అనగా ఏమిటి? మృగములన్నీ కూడా సింహం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇది మృగరాజు.
0: When we describe life as the one comparable to a person having atmadrishti, it only means he is something like a
1: kind of manasu buddhi chittamo indriyamo antakarana ivanni kudunu atma swadhinamlo untayi kanuka oka atmanu manu antarinchinattunte ivanni kudunu manamu sulabhanga swadhinam chesukovachu.
0: If you can follow the path of atma, then mind, intellect, body, senses, everything is under your control. Therefore, follow the path of atma.
1: Kanuka prati vyakti drishti kudanu మన యొక్క లక్ష్యమును పారమాత్మిక లక్ష్యం అందించుకుని వ్యావహారిక జీవితంలో అనుభవించడంలో దోషం లేదు.
0: కీపింగ్ వన్స్ విజన్ అండ్ గోల్ ఆన్ పరమాత్మ, ఎంజాయింగ్ ఓన్లీ థింగ్ ఈజ్ నాట్ అబ్జెక్షనబుల్.
1: విద్యార్థులారా, లక్ష్యమును ఆత్మ అందించుకుని దేహ మనోచిత్తముల యొక్క స్వభావమును మీ యొక్క ధర్మానురీతిగా అనుసరించడంలో దోషం లేదు.
0: డియర్ స్టూడెంట్, కీపింగ్ ఆత్మిక్ విజన్ యువర్ పర్పస్ ఆన్ ఆత్మ, enjoying whatever things of the body and the world are, there is no objection whatsoever.
1: ee leta vayasulunde ee pavitramaitya yokka divyatattvanni gurtinchukotam chaala avasaram.
0: It is essential to recognize this divinity and divine principle even at this tender age itself.
1: Oka chinna udaharana,
0: one small example.
1: Meeru tellavare ticket iskoni క్యాంటీన్ కు ఆ సకాలంలో భోజనానికి వెళ్ళినప్పుడు మీకు తప్పనిసరిగా భోజనం అందిస్తారు.
0: ఇఫ్ యూ హావ్ పర్చేస్డ్ ద మీల్ టికెట్ ఇన్ ద మార్నింగ్ ఇట్సెల్ఫ్, వెన్ యూ గో ప్రాంప్ట్లీ అట్ ద అప్రోప్రియేట్ టైం ఫర్ లంచ్, లంచ్ ఇస్
1: సర్వ్డ్ మొదలై నీవు టికెట్ అంతా కూడా అందుకోకుండా ఆ సకాలంలో నీవు పోయి భోజనం అంటే కొంతవరకు చిక్కవచ్చును లేక చిక్కకపోవచ్చును. ఇది సందిగ్ధ అవస్థ లోపల అనుభవంగా ఉంటుంది.
0: ఇఫ్ యూ నాట్ రిజర్వ్డ్ యువర్ టికెట్ ఆల్రెడీ ఫర్ మీల్, it is possible that you may get a ticket and meal, otherwise you may miss also when you go right on time.
1: Meeta vayasunnade mee yokka jeevitatvaniki book chesukotamu aa ticket iskodam chaala avasaram.
0: You are booking at this very tender age itself for a happy future and good future is essential.
1: Aithe manamu ee vidhamainatundi aadhyatmika tattavunu kevalamu oka vidhamainatundi phala nimittamai manam aashincharadu.
0: We should not approach spirituality expecting some fruits thereof.
1: కూలికి నిమిత్తమై పని చేసేటువంటి వాడు కూలివాడు అవుతాడు కానీ యజమానుడు కాదు.
0: A person who works for a meal is only a wage earner, a laborer. He is not the master.
1: కూలి కోసం పనిచేసేటువంటి వాడు శ్రద్ధాభక్తులతో చేయడు.
0: A person who works for wages
1: ఆ పని కూడా అంత శుద్ధంగా చేయడు.
0: He does not even think of nor can he do it.
1: ముందుకు ఆ పని ఏమవుతుందో ఏమో ఎట్ అవుతుందో అనేటువంటి విచారం కూడా వాడు చేయడు.
0: He is not bothered as to what would happen to the work.
1: ఐదు గంటల వరకు చేస్తాడు, తన కూలి తాను అందుకుంటాడు, వెళ్లిపోతాడు.
0: He is time bound till 5 o'clock, he does the work, takes his.
1: అందువల్లనే అతను పరాయి వాడుగా భావిస్తున్నాడు.
0: That is why he is considered as not the owner.
1: ఇంట్లో భార్య ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఇంట్లో పనులు అన్ని చేస్తూనే ఉంటారు, కానీ వారి ఏ జీత నిమిత్తము వారు పని చేయటం లేదు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ గో ఆన్ డూయింగ్ ద వర్క్ అట్ హోమ్, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ వేజెస్.
1: సాయంకాలానికి భర్త దగ్గరకు వచ్చి ఏమండి నీకు వంటలు చేసి పెట్టారో, నా యొక్క కూలి నాకు ఇస్తారా అని అడగదు. కానీ పరిశుద్ధంగా చేస్తుంది, పవిత్రంగా చేస్తుంది, ఇంట్లో పదార్థములు అన్ని కూడా చాలా భద్రంగా చూసుకుంటుంది. ఈ విధమైనటువంటి యొక్క అధికారంతో పాటు ఒక విధమైన స్వాతంత్రాన్ని కూడా అనుభవిస్తారు ఇంటి వారు.
0: ది హౌస్ గోస్ డస్ నాట్ గో టు ద హస్బెండ్ అండ్ సే దట్ వెల్ హావ్ కుక్డ్ ఫుడ్ అండ్ డన్ ద వర్క్, వాట్ అబౌట్ మై వేజెస్. హీ ఈవెన్స్ ఎ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డస్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద హోమ్
1: ఇన్సూరెన్స్. ఫల నిమిత్తమై భగవంతుని ప్రార్థించేటువంటి వాడు కూలి మనిషి.
0: A person who carries on work and prays to the Lord.
1: Bhagavantudu na vaadu na yende undinatunti vaadu aneetunti oka adhikaranga swatantranga din anubhavinchadaniki prayatninchetunti vaadu yajamani.
0: A person who thinks God is the indwelling entity and the power and authority approaches God, he belongs to God.
1: Kanukane manamu yajamanudiga maarali kaani sarvintiga manam maaraku.
0: You should try to become the master and not the servant.
1: ఈ మార్గమునకు మూడు విధమైన సాధనలు ఏర్పరుస్తూ వచ్చారు.
0: There are three types of sadhana if you want to follow this path.
1: ఒకటి మత్స్య మార్గం.
0: One is the path of fish.
1: రెండవది మృగ మార్గం.
0: The second one is the path of the animal, మృగ మార్గం.
1: మూడవది కూర్మ మార్గం. The third one is the path of torture, purva margam. ఈ మూడింటి ఎందు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ వన్ పాత్ అండ్ ది అదర్? హియర్ ఆల్
1: మత్స్యము జలమునందే జీవించగలదు కానీ గట్టున జీవించలేదు.
0: ఫిష్ కెన్ లివ్ ఓన్లీ ఇన్ వాటర్ బట్ ఇట్ కెనాట్ లివ్ ఆన్ ల్యాండ్.
1: మృగము గట్టున మాత్రమే జీవించగలదు కానీ నీటిలోనే నివాసం సలపలేదు.
0: An animal can live only on the ground, on land, not in water.
1: Purvamu neeti yendu gatti yendu rendu yendu kuda sancharinchi jeevithanni gadaputundi.
0: Tortoise can live both in water as well as on land.
1: Kanuka modati sadakudu taanu tana varu tana kutumbamu aneekunti parimiti yendu maatrame tana yokka sadannu tana yokka nishabdamunu tana yokka ekagatanu తాను అనుభవించడానికి ప్రయత్నిస్తుంటాడు.
0: ది ఫస్ట్ టైప్ కన్ఫైన్స్ ఇన్ సాధన అండ్ ఇస్ లవ్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ దట్ ఇట్ ఇస్ అప్లికబుల్ టు హిమ్సెల్ఫ్, హిజ్ ఓన్ ఫ్యామిలీ, హిజ్ ఓన్ రిలేటివ్స్ అండ్ హిజ్ ఓన్ హోమ్.
1: రెండవ వాడు కేవలము ఒక ఏకాగ్రత అనేటువంటిది ఒక ఏకాకిగా ఉండి మాత్రమే ఏకాగ్రతను పొందగలుగుతున్నాడే కానీ జన సమూహం లోపల మాత్రం ఏకాగ్రతను పొందలేకపోతున్నాడు.
0: ది సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్ కెన్ కాన్సన్ట్రేట్ అండ్ మెడిటేట్ ఓన్లీ వెన్ హీఈస్ అలోన్ అండ్ ఇన్ ఎ సాలిటరీ స్టేట్.
1: ఒక సామాన్యమైన వ్యక్తి,
0: వన్ ఆర్డినరీ పర్సన్
1: ఇంటి లోపల ఒక విధమైనటువంటి ధ్యానం చేయాలని కూర్చున్నాడు.
0: హీ వాంటెడ్ టు సిట్ ఇన్ హిజ్ హౌస్ అండ్ మెడిటేట్.
1: తనకు ఎక్కువ మంది పిల్లలు ఉండేటువంటి వాడు.
0: హీ హ్యాడ్ ఎ నంబర్ ఆఫ్ చిల్డ్రన్.
1: ఒక పూజరూములో పోయాడు, తలుపు వేసుకుని కూర్చున్నాడు.
0: హీ వెంట్ ఇన్ టు ది వర్షిప్ రూమ్ అండ్ క్లోజింగ్ ద డోర్ బోల్డ్లీ.
1: ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క దూరం వచ్చి తలుపును కడుతున్నాడు.
0: వన్ ఆఫ్ దర్ ది చిల్డ్రన్ కేమ్ అండ్ బిగాన్ నాకింగ్ అట్ ద డోర్.
1: ఇతనికి విసుగు పుట్టింది.
0: హీ వాస్ డిస్గస్టెడ్.
1: ఈ ఇంటిలో ఉంటుండే దానికంటే అడవి పోయి తపస్సు చేయటం మంచిది అని అనుకున్నాడు.
0: హీ టోల్డ్ హింసెల్ఫ్ ఇట్ ఈస్ బెటర్ టు గో టు ఫారెస్ట్ దాన్ స్టే అట్ హోమ్. అండ్
1: అడవి ఓ చెట్టు కింద కూర్చొని ధ్యానంలో
0: He went to the forest, sat under a tree and started meditation.
1: ఆ చెట్టు పైన ఉన్నటువంటి పక్షులు ఈ విధంగా అరుస్తూ ఉంటున్నాయి.
0: The birds on the tree began making noise.
1: అరగటమే కాకుండా అనేక పక్షులు చేయటం చేత ఒక రెట్టలు కూడా నెచ్చిమైన వేస్తున్నాయి.
0: It is not merely they were making noise, but they began dropping on his head and down below.
1: అక్కడ కూడా విసుగు పుట్టింది అతనికి.
0: He was disgusted even there.
1: ఇంట్లో పిల్లలు కూడా అడవిలో పిట్టలు కూడా ఈ గోడలను వినే ఉండే దానికంటే ఏదైనా నా జీవితం ఒక సహజంలో చేసుకోవటం మంచిది అనుకున్నాడు.
0: He thought that at home noise for the children and in the forest noise for the birds. It is better that I end my life.
1: కనుక ఇతనికి ఇంటిలో కానీ బయట కానీ ఎక్కడ కానీ ఈ శబ్దమును మాత్రము వినలేకపోతున్నాడు.
0: Whether it is at home or in the forest, he was not able to bear
1: the భగవంతుని యొక్క స్వరూపం అనేటువంటి యొక్క సత్యమును గుర్తించుకోలేకపోతున్నాడు.
0: హి వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎసెన్షియలీ.
1: ఇది రజోగుణం యొక్క లక్షణం.
0: దిస్ ఇస్ ది నేచర్ ఆఫ్ రజోగుణం.
1: ఇంకా సాత్వికము.
0: ది థర్డ్ వన్ ఇస్ సాత్విక.
1: ఎక్కడ కూర్చున్నప్పటికీ సరే అతనికి ఏకాగ్రత.
0: వేర్ ఎవర్ హీ సిట్స్ హీ కెన్ కాన్సన్ట్రేట్.
1: జన మధ్యలో పోయి కూర్చున్నప్పటికీ, ఏకాంతంగా కూర్చున్నప్పటికీ అతను అన్ని విధాల కూడా ఏకత్వంలోనే అనుభవిస్తున్నాడు.
0: Whether it is in the midst of people or all alone, he can enjoy that.
1: ఎవరైనా తన ఏకాగ్రతకు డిస్టర్బెన్స్ అనగా భంగం కలిగించేటువంటి వారు, ఇది భగవంతుడే నాకు భంగం కలిగిస్తున్నాడు అని అది కూడా భగవంతుడిగా స్వీకరించేటువంటి ఒక స్వభావం.
0: If he is faced with any person disturbing him, he would consider that person also as a god himself, who is only just testing him.
1: Kanuka Vedanta vishayanni chakkaga artham chesukoni vartinchadam atyavasaram.
0: Therefore it is necessary to understand spirituality in the correct sense and conduct ourselves properly.
1: Meenadu mana yokka promise lu kaani mana yokka vaadanamulu kaani mana yokka vedantam yokka vishayamulu kaani artham chestunnattuga mana vartistunnane kaani సమయ సందర్భానుసారమును పురస్కరించుకొని అవి అంతర్ధానం అవుతున్నాయి.
0: బట్ వీ థింక్ దట్ వీఆర్ కండక్టింగ్ అవర్ అకార్డింగ్ టు అవర్ ప్రామిసెస్, అకార్డింగ్ టు నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. బట్ వెన్ ది మోమెంట్ ఆఫ్ టెస్ట్ కమ్స్,
1: ఈ విధమైనటువంటి డిసిప్లిన్ నడుచుకుని తీరాలి అని ప్రతిజ్ఞ చేసుకుంటుంటాడు తాను.
0: హీ టేక్స్ అవౌ దట్ హీ హ్యాస్ టు అబ్జర్వ్ ఎ పర్టికులర్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్.
1: ఇంకా దీనిని ఏమాత్రం కూడా మారకూడదు అని కూడా తాను నిర్ణయం చేసుకుంటాడు.
0: హీ ఆల్సో టేక్స్ రిజాల్వ్ దట్
1: కానీ ఆ సమయం ఏమైనా వచ్చినప్పటికీ తాను పూర్తి కూడా మార్పు చెందుతుంటాడు.
0: But the moment comes when he is put to test, he changes and he loses.
1: Makaradu, jinkal anni kudana adavulo cheri oka conference pettukunnayata, meeting.
0: You know, on a particular day, all the deer arranged for a meeting in a forest.
1: Ee meeting yokka agenda enti?
0: What was the agenda of the meeting?
1: Manakunnatvanti shakti kukkarki emaina unda?
0: Do dogs have the capacity which we have?
1: Mana okka sari oka kaalito kottinatte kattalani pedalanta kupam ani raaltayi. Anta shakti undi mana chinna kaalilo.
0: We have such tremendous strength in our own legs. If we only would give a kick, we can kick it in such a way that the
1: kukkarki shakti kukkarki emaina unda? కుక్కలకు మనం ఏమాత్రం కూడా వేరువే రాదు, ధైర్యంతో దాన్ని ఎదుర్కొని పోరాడాలి అని ఒక నిర్ణయం
0: చేసుకున్నారు.
1: అన్ని జింకలు కూడా లేచి ట్రూ ట్రూ ట్రూ అని, మంచిది నిజము నిజము నిజమని దానికి చాలా ప్రాక్ట్ చేశాయి.
0: వెన్ దిస్ రెజల్యూషన్ వాజ్ రైట్ అవుట్, all the deers in the assembly and meeting,
1: veetlo shabdam vinnavo ledo ekkado oka kukka gatti garchindi.
0: Probably in response to this noise, one dog started to step
1: walking into the ledo ee samaveshalo okka jinka ledu.
0: The moment
1: arigettipoyindi,
0: the moment the dog's voice was heard, these deers took to heels and ran away.
1: Meeting lo ninnayam chesukunindi emiti? అనుభవంలోకి వచ్చేటప్పటికి ఏమీ లేకపోయింది పాపం.
0: వాట్ వాజ్ ది రెజల్యూషన్ ఫాస్ ఇన్ ద మీటింగ్? అండ్ వెన్ ఇట్ కేమ్ టు ఎ మ్యాటర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్,
1: అది ఈనాటి వేదాంతము, ఈనాటి యొక్క ప్రామిసులు, ఈనాటి యొక్క నడవడికలు.
0: టుడే స్పిరిచువాలిటీ, కాండక్ట్ అండ్ ప్రామిసెస్ ఆర్
1: కంప్లీట్. విషయాన్ని, చిన్న భావాన్ని అనుభూతిలోకి తెప్పించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ హావ్ హర్డ్ and whatever you have appreciated.
1: ఈనాడు అనేక ప్రాంతములందు అనేక స్థలములందు కూడాను వేదాంత ప్రబోధం జరుగుతూనే ఉంటున్నాయి.
0: ఇన్ ఎ నంబర్ ఆఫ్ ప్లేసెస్ అండ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ది స్పిరిచువల్
1: గీతా ప్రచారం అనేటువంటిది చెప్పనక్కర్లేదు.
0: ది టీచింగ్స్ ఆఫ్ గీతా, దేర్ ఇస్ నో ఎండ్
1: టు ఇట్. వ్యక్తి కూడాను గీతా ప్రచారం చేయటమే.
0: ఎవరీ పర్సన్ హ్యాస్ బికమ్ ఏ టీచర్ ఆఫ్
1: గీతా. కానీ ఈ గీతను సరిగా అర్థం చేసుకుని ప్రచారం చేస్తున్నారా? ఈ గీత యొక్క రహస్యం ఏమిటి అని ఎవరు కూడా గుర్తించినటువంటి వ్యక్తి కనిపించడం లేదు.
0: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్, ఈవెన్ వన్ సింగిల్ పర్సన్. వీ హావ్ అండర్స్టూడ్ గీతా అండ్ వీ హావ్ అండర్టేకన్ ప్రీచింగ్.
1: గీతలో బోధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమైనటువంటి యొక్క స్థానం ఏమిటి?
0: వాట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఇస్ మేడ్ అవుట్ ఇన్ గీతా?
1: కానీ ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో స్కాలర్ సీమ్స్ టు బి మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్.
1: ఒకనాడు ఈ గీతా ప్రచారం చేసేటువంటి ఒక పండితుడు, గొప్ప పండితుడు, ప్రాకృతమైనటువంటి యొక్క దీని లోపల లోకంలో గొప్ప పేరును పొందాడు.
0: దేర్ వాజ్ వన్ గ్రేట్ స్కాలర్ హూ హాడ్ ఎర్న్డ్ ఎ వెరీ బిగ్ నేమ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ ప్రీచర్ ఆఫ్ గీతా.
1: వారి యొక్క మెప్పు, వీరి మెప్పు, వారి మెప్పు పొందుకోవటం కంటే మహారాజు మెప్పును పొందటం గొప్పతనంగా ఉంటుంటుంది, గొప్ప బహుమానం కూడా ఉంటుంటుంది అని నా ఇంటి పరిస్థితులు కొంతవరకు చాలా హీన స్థితిగా ఉంటుంది, రాజును పట్టాలరా అనుకున్నాడు.
0: ఈ థాట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ది అప్రిసియేషన్ అండ్ ది ప్రైజ్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ అనుకున్నాడు,
1: వెంట బడి కుంటున్న కొట్టేదానికంటే గురి తప్పిన పులిని కొట్టడం మంచిదిరా అనుకున్నాడు. ఇలాగా చిన్న చిన్న వారినంతా పోయి అడుకునే బదులు ఈ పులివంతి మహారాజును పట్టుకోవటం చాలా మంచిది అనుకున్నాడు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రిసార్టింగ్ టు సో మెనీ పీపుల్ హు ఆర్ నాట్ సో రిచ్, ఇట్ ఇస్ బెటర్ దట్ ఐ అప్రోచ్ ది కింగ్ అండ్ రిసార్ట్ హిమ్ అండ్ గెట్ హిస్ హెల్ప్.
1: మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు.
0: హీ వెంట్ టు ది కింగ్.
1: ఆ మహారాజు సామాన్యుడు కాదు.
0: కింగ్ వాజ్ నాట్ ఇన్ ఆర్డినరీ పర్సన్.
1: అతను కూడా భగవద్గీతనంతా కూడా పూర్తి అనుభవించినటువంటి వాడు, చదివినటువంటి వాడు, కంఠస్థం చేసుకున్నటువంటి వాడు, కొంతవరకు అనుభూతిలో తెచ్చుకున్నటువంటి వాడు.
0: హీ వాజ్ ద వన్ హూ హాడ్ రీడ్, హూ హాడ్ మెమరైజ్డ్ అండ్ హాడ్ ఎక్స్పీరియన్స్ టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ భగవద్గీత.
1: నిండుకుండ తొణకదు ఉన్నట్టుగా ఆ మహారాజు ఈ భగవద్గీత గురించి ఎక్కడ కూడా ఎవరితోనూ చెప్పలేదు.
0: He was a man who had experienced real things. He never expounded about
1: it. Mantrulu kodunu Bhagavad Gita ee Maharaja telisani kodunu vaari ye matram teli.
0: Even the ministers did not know that the king had read and understood Bhagavad Gita.
1: Alanti paristhithulo ee panditulu chaalava kappukoni pustakam teesukoni vellinaadu darbar hall lo.
0: This great scholar entered the king's court with all his
1: mantri vachi pandithulu garu tam kosam kaachukoni unnarani vartamanam ichadu.
2: Minister came and reported to the king that a great scholar has come. He is seeking his audience.
1: అప్పుడు మొట్టమొదటి మంత్రినే పంపించాడు. తన పరిస్థితి ఏమిటో, ఏ నిమిత్తమై వచ్చాడో అడుక్కొని రామన్నాడు.
2: King asked the minister to go and find out why he has come, what exactly his condition, what he wants.
1: ఈ భగవద్గీత పారాయణ చేసే నిమిత్తమే నేను ఇందులో ప్రవేశించానన్నాడు.
2: The scholar replied that I have come to the court.
1: నా జీవితం అంతా కూడా నువ్వు భగవద్గీత ప్రచార ప్రబోధం చేతనే మా కుటుంబం అంతా జరుపుకొని పోతున్నాను. నా కుటుంబం అంతా కూడా నువ్వు దీనిపైననే ఆధారపడి ఉంటుండాది అన్నాడు.
2: I have spent my entire life in teaching Bhagavad Gita and earning a livelihood for supporting my family. మై ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ సపోర్టెడ్ బై దిస్
1: కైండ్ ఆఫ్ ప్రత్యేకమైన ఉద్యోగం కానీ ఇంకే విధమైన ఇన్కమ్ కానీ నాకు లేవు.
2: ఐ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ జాబ్ ఆర్ ఎనీ అదర్ పోస్ట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్
1: భగవద్గీత ప్రచారం చేయటము, దాని నుంచి లభించినటువంటి యొక్క ధనం చేత నా జీవితం సుఖంగా ఆనందంగా గడుపుకుంటున్నాను అన్నాడు.
2: టీచింగ్ భగవద్గీత అండ్ వాట్ ఎవర్ ఐ గెట్ బై సచ్ టీచింగ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ క్యారింగ్ ఆన్ మై ఫ్యామిలీ అండ్ మై లైఫ్.
1: మంత్రితో చెప్పంపించాడు.
2: The king replied through the minister.
1: పండితుడు ఇంకా భగవద్గీతను పూర్తి తెలుసుకోలేదు, తెలుసుకుని తర్వాత రామని చెప్పు అన్నాడు.
2: King said, the pandit has not understood Bhagavad Gita properly yet. Let him understand Bhagavad Gita, then come and I'll give him audience.
1: 10-15 సంవత్సరం నుంచి నేను భగవద్గీతను బోధిస్తున్నానే, నాకు తెలియదని చెప్పాడు ఈ మహారాజు. ఈ మహారాజుకి ఏమి తెలియదు అనుకున్నాడు వాడు.
2: The pandit thought that this Maharaja king does not know anything. Because I have been teaching Bhagavad Gita for the past
1: మరియు 10 దినములు అయిన తర్వాత తిరిగి వెళ్ళాడు పండితుడు.
2: ఆఫ్టర్ 10 డేస్ దిస్ స్కాలర్ వెంట్ టు ది కోర్ట్ వన్స్ అగైన్.
1: తిరిగి ఇదే జవాబు ఇచ్చాడు. ఇంకా పూర్తి తెలుసుకోలేదు, ఇంకా పూర్తి బాగా తెలుసుకుని రమ్మని చెప్పండి అన్నాడు.
2: ద కింగ్ సెంట్ వర్డ్ దట్ ది స్కాలర్ హాస్ నాట్ రియలీ అండర్స్టూడ్ కంప్లీట్లీ భగవద్గీత, లెట్ హిమ్ అండర్స్టాండ్ అండ్ దెన్ కమ్ అగైన్.
1: ఈ విధంగా 4-5 పర్యాయం అంతా కూడా వెనక్కు పంపించాడు.
2: The king sent back this scholar 4 or 5 times like this.
1: పండితుడికి చాలా కోపం వచ్చింది, చాలా నిరాశ అయిపోయింది, నిష్పకు గురి అయిపోయాడు, ఈ దీని లోపల విసుగు పుట్టిపోయింది.
2: This scholar was angry, desperate and he was disgusted with this kind of things.
1: ఇంటికి పోయాడు, ఆ బుక్కును అక్కడ పారవేశాడు, చాలా నిరాశతో పండుకున్నాడు.
2: He went home, threw away the book Bhagavad Gita and he lay down.
1: భార్య వచ్చింది.
2: His wife came.
1: ఏమిటండి మహారాజు గారు ఏం చెప్పారు, ఇంకేమైనా ఇంత నిరాశ గురికి కారణం ఏంటి అని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
2: చెప్పుట నంబర్ ఆఫ్ క్వశ్చన్, వాట్ డి కింగ్ సే, వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ దిస్ కైండ్ ఆఫ్ డిస్పైర్ అండ్ డిస్
1: ఆ కోపం చేత ఆమెను కూడా వస్తారు బుర్ర అని కొంచెం అరిచాడు.
2: హీ షౌటెడ్ ఈవెన్ అట్ హర్ బికాస్ హీ వాజ్ నాట్ ప్రిపేర్ టు ఆన్సర్ హర్ క్వశ్చన్.
1: ఆమె మరింత పీడిస్తూ వచ్చింది, మహారాజు ఏం చెప్పాడు అని అడుగుతూ వచ్చింది.
2: She began inquiring with greater intensity, what did king say?
1: చెప్పడానికి నాకు వీల్లేదు, నా మనసు సర్లేదు, షట్ అప్ అని వెళ్ళిపోమన్నాడు, గెట్ అవుట్ అన్నాడు.
2: My mind is not all right. I don't have any mind to tell you. You get out from here. Don't bother me.
1: భర్త యొక్క పరిస్థితిని గుర్తించింది, లోపల పోయింది, కొంచెం ఉప్మా చేసుకుంది, కాఫీ తీసుకుంది, తట్టలో పెట్టుకుని వచ్చింది.
2: Recognizing the condition of her husband, she went into kitchen, brought ఉప్మా.
1: కోపంగా ఉండినప్పుడు మగవారిని ఏ విధంగా శాంతి చేయాలని ఆడవారికే తెలిసిన తప్ప అన్యకు తెలియదు.
2: ఓన్లీ లేడీస్ నో హౌ టు మేక్ దిస్ మెన్ ఇన్ ఎ మూడ్ ఆఫ్ యాంగర్ టు కమ్ డౌన్ ఫ్రమ్ ద స్టేజ్.
1: సరే పాపం దగ్గర పోయి పెట్టుకుంది, లేచాడు, కొంచెం శాంతి అయిపోయింది. కాఫీని ఉప్మాని చూసేటప్పటికి
2: ఆఫ్టర్ దిస్ స్కాలర్ సా కాఫీ అండ్ ఉప్మా హి వాజ్ ఎ లిటిల్ కూల్ డౌన్ అండ్ హీ గాట్ అప్
1: భోంచేశాడు, కాఫీ త్రాగాడు, కొంచెం శాంతి కలిగింది.
2: ఈ పార్ట్ ఉప్మా అండ్ డ్రాయింగ్
1: కాఫీ ఈమె కూర్చొని ఉదయం తీసుకుని చూసుకుంటూ కొంచెం ఉప్మా చేసుకుంది, కాఫీ తీసుకుంది, తట్టలో పెట్టుకుని వచ్చింది.
2: రికగ్నైజింగ్ ది కండిషన్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ వెంట్ ఇన్ టు కిచెన్ బ్రాట్ ఉప్మా అండ్
1: కోపంగా ఉండినప్పుడు

0: ఈయన కూర్చొని విషయాలు తీసుకొని కూర్చుంటూ ఆ పండితునికి ఏం చెప్పాడండి మహారాజు అన్నాడు. షీ బిగాన్ ప్లానింగ్ హర్ హస్బెండ్ అండ్ ఆఫ్టర్ వాట్ డిడ్ మహారాజా సే, వాట్ డిడ్ థింగ్ టెల్ యూ. ఈ సంవత్సరం నుంచి నేను భగవద్గీత చెప్తున్నాను, నా భగవద్గీత విన్నటువంటి వారందరూ కూడా ఆహా ఇంతటి గొప్ప వ్యాఖ్యానకర్త ఎక్కడ మాకు చిక్కలేదని నన్ను ఎంతో వర్ణిస్తూ వచ్చారు. కట్టగడప్పటికీ ఈ మహారాజు ఒక మంత్రితో చెప్పాడు, నాకు భగవద్గీత ఇంకా తెలియదు అని చెప్పని చెప్పంపించాడు. ఎంత నాకు అవమానం అన్నాడు.
1: ఐ హావ్ బీన్ టీచింగ్ భగవద్గీత ఫర్ ది పాస్ట్ 15 ఇయర్స్. ఐఎమ్ కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కామెంటేటర్స్ ఆన్ భగవద్గీత, బట్ సిన్స్ ఫెయిల్ దట్ ఐ హావ్ నాట్ అండర్స్టూడ్ ఇట్ అండ్ ఇట్ సెయింగ్ కామెంట్ దట్ ఐ షుడ్ గెట్.
0: మన యొక్క భారతదేశం యొక్క ప్రభుత్వం కూడా నన్ను పద్మశ్రీ అనేటువంటి బిరుదు కూడా నాకు ఇచ్చింది.
1: నాట్ మెయిన్లీ దాట్, ఐ హావ్ బీన్ అవార్డెడ్ ది టైటిల్ ఆఫ్ పద్మశ్రీ బై గవర్నమెంట్,
0: వేదాంత రత్నం అనేటువంటి బిరుదును కూడా నాకు ఇచ్చింది.
1: ఐ ఆల్సో బీన్ కన్ఫర్డ్ ది టైటిల్ ఆఫ్ వేదరత్న,
0: భగవద్గీత సామ్రాజ్యం అనేటువంటిది కూడా నాకు వచ్చింది.
1: ఐ ఆల్సో గాట్ ద టైటిల్ ఇన్ భగవద్గీత.
0: ఈ మహారాజు నన్ను ఇంత అవమానం చేయవచ్చు.
1: ఆఫ్టర్ ఐ హావ్ గాట్ సో మెనీ టైటిల్,
0: అదే సామాన్యమానవుడైన జుట్టు పట్టి కొట్టింది.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ కింగ్ ఇఫ్ ఇట్ వాస్ టు ఎనీ అదర్ పర్సన్ ఐ వుడ్ హావ్ స్లాప్డ్ హిమ్.
0: అనేక రకంగా అతని యొక్క ప్రభావాన్ని ప్రతాపాన్ని చక్కగా భార్య దగ్గర నిరూపిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ ప్రైజింగ్ హిమ్సెల్ఫ్ అండ్ షోయింగ్ ఆల్ హిస్ కెపాసిటీస్ బిఫోర్ హిస్ వైఫ్.
0: ఇప్పుడు భార్య నెమ్మదిగా చెప్పింది, నిజమేనండి మహారాజ్ చెప్పింది చాలా సత్యము అని.
1: హిస్ వైఫ్ కూల్లీ టోల్డ్ హిమ్, వెల్ సార్ ఇట్ ఇస్ ట్రూ.
0: బుద్ధి ఉంటే మాట్లాడుతున్నావా, బుద్ధి లేక మాట్లాడుతున్నావా, మహారాజ్ చెప్పింది ఎట్ట సత్యమవుతుంది, నాకేం భగవద్గీత తెలీదా అని ఆమెను కూడా చాలా క్రోధంగా మాట్లాడుతూ.
1: షీ సెడ్ వాట్ కింగ్ సెడ్ ఈజ్ ట్రూ. హీ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్డ్. డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? డూ యూ స్పీక్ అండర్స్టాండింగ్ వాట్ యూఆర్ టెలింగ్? హౌ డేర్ యూ కెన్ సే దట్ ఐ డు నాట్ నో భగవద్గీత?
0: అయ్యా మీరేమైనా కోపించండి, ఏమైనా తిట్టండి, నేను మహారాజు అనే సత్యాన్ని చెప్తున్నానని.
1: వాట్ ఎవర్ యూ సే, హౌవర్ మచ్ యాంగ్రీ యూ బికమ్, వెల్ లెట్ మీ టెల్ ది ట్రూత్ ఇన్ ది సేమ్ యాజ్ ది కింగ్ సెడ్.
0: మీ భగవద్గీత పారాయణ నేను 15 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను.
1: ఐ హావ్ బీన్ హియరింగ్ యువర్ డిస్కోర్స్.
0: మీ ఉపన్యాసం ఎంతో కర్ణానందంగా నేను కూడా వింటూనే ఉంటున్నాను.
1: ఐ హావ్ ఆల్సో బీన్ ఎంజాయింగ్ యువర్ ఎక్స్పోజిషన్ ఆఫ్ భగవద్గీత.
0: కానీ అదే భగవద్గీత లోపల పరమాత్ముడు ఏం చెప్పాడో మీరు చూసుకున్నారా, విచారం చేశారా?
1: బట్ హావ్ యూ రియలీ ఎన్క్వైర్డ్ ఇన్ టూ వాట్ లార్డ్ కృష్ణ హాస్ సెడ్ ఇన్ భగవద్గీత?
0: ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభిప్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఎవరు నన్ను స్మరిస్తుంటారో, ఎవరు ఏ విధంగా నన్ను కోరుతుంటారో అలాంటి వాడి యోగక్షేమాన్ని నేనే చూసుకుంటానని భగవద్గీతలో చెప్పాడు.
1: ఇన్ భగవద్గీత హస్ డిక్లర్డ్ హూఎవర్ రిసార్ట్స్ టు మీ అండ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మీ అండ్ థింక్స్ ఆఫ్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఎంటైర్ వెల్ఫేర్.
0: అంతేకాదు తానే మోక్షాన్ని కూడా అందిస్తానని కూడా చెప్పాడు.
1: నాట్ మెయిన్లీ దాట్, హీ హస్ ఆల్సో డిక్లర్డ్ that you would come for liberation.
0: Dharmam paristhitya mam ekam saranam vraja aham svam sarvapapebhyo moksha ishyami masucha annadu.
1: He has also declared that if you want to give up all the dharmas and resort
0: to aa cheppinatundi bhagavantuni paina neeku namakam unte you maharaj daggariki povali.
1: If only you had full faith in God who has declared that, why should you have gone to the king at all?
0: ఆ యోగక్షేమాన్ని భగవంతుడు చూచుకోలేడా? ధనం కావాలని మహారాజ్ దగ్గరికి పోయినావు, నీకేం భగవద్గీత తెలిసింది?
1: Could not have God looked after your welfare? You went to the king expecting money from them. What
0: Bhagavad Gita?
1: You are only teaching Bhagavad Gita. You have no faith in the word of the
0: Lord. Bhagavad Gita nik putti teliyadu ani ami nirnayinchindi.
1: Therefore she just concluded that he really did not know Bhagavad Gita.
0: Chala baada kaligindi, idi nijame.
1: He was very much hurt, but he agreed, yes, what you say is true.
0: భగవంతుడు ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడని చెప్పిన మాత్రమే వర్ణిస్తున్నారు. కానీ ఈనాడు భగవద్గీత యొక్క ప్రచార ప్రబోధన ఎందు భగవంతుని వాక్యాన్ని ఎవరు ఆశ్రయిస్తున్నారు?
1: సో మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పోండింగ్ ఇన్ ద డిస్కోర్సెస్ ఆన్ భగవద్గీత దట్ గాడ్ హస్ సెడ్ లైక్ దిస్ అండ్ లైక్ దట్.
0: ఇట్టి వేదాంత ప్రబోధన అధికం కావటం చేతనే ఆధ్యాత్మికం అనేది దినదినములకు దిగజారిపోతుంటుంది.
1: దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రైబింగ్ అబౌట్ వేరియస్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఈస్ గోయింగ్ ఆన్ వితౌట్ ప్రాక్టీసింగ్, దేర్ ఫోర్ ది స్పిరిచువాలిటీ లూజింగ్
0: కనుకనే హృదయం నుంచి వచ్చేటువంటి భావములు, మాటల నుంచి వచ్చేటువంటి పలుకులు చేతులతో ఆచరించాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వం జరిగిన తర్వాతనే నిజమైన యొక్క నిజతత్వం ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ వాట్ యువర్ హర్న్ అండ్ వాట్ యువర్ హార్ట్ సేస్, బ్రింగ్ అబౌట్ యూనిటీ బిట్వీన్ థాట్ వర్డ్ అండ్ డీడ్, దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ రియలీ విద్యాన్ ప్రాపర్ థింగ్. డియర్ స్టూడెంట్స్,
0: గడ్డిని పెంచటకు మనం ఎక్కువ ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: టు గ్రో

0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మేకింగ్ ఎనీ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్.
1: పంటను పెంచాలంటే అతి శ్రమపడాలి.
0: బట్ ఇఫ్ యూ వాంట్ రైజ్ క్రాప్ వెల్ యూ హావ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్.
1: అదే విధముగానే
0: ఇన్ ద సేమ్ వే
1: కేవలము ఒక నిష్ప్రయోజనమైనటువంటి నిరుపయోగమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయ వాసనను మనము అనుభవించడం గొప్పతనము కాదు. ఇది గడ్డితో సమానం.
0: ఇట్ డస్ నాట్ బికమ్ గ్రేట్ ఆన్ అవర్ పార్ట్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ది ఓన్లీ థింగ్. ఇట్ ఈస్ వెరీ నేచురల్.
1: భవ్యమైన నవ్యమైన భగవత్ ప్రేమతత్వం అనేటువంటి పంటను మనం పండించుకోవాలంటే దానికి మనం శ్రమపడాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రైజ్ ది క్రాప్ ఆఫ్ డివైన్ లవ్ which is sacred, which is permanent, which is pure.
1: Kali, Kali, Kali, Kali, Kali, Kali, Kali, Kali, Kali, Kali, Kali.
0: But I have not been able to see any person making any effort in this direction.
1: Kali, Bhaktula Valle, Manu, Kanapistar.
0: We are appearing as if we are devotees.
1: Matti lo jirige, Burdu lo jirige, Kummar Purugu, Matti ayin bachinte, adi Kummar Purugu gaadu, Kammadi Purugu.
0: The mudworm, you cannot just describe it as one. If it gets soiled by mud, when it goes into muddy water, it is only...
1: Karuka, nijamuga ee yokka divya tattvani gurtinchukunnatundi vaniki ee vishayavasana paina ye maatram kodanu anta pudududukulu undavu.
0: For a person who has really understood divinity, is not affected by...
1: Idi edo kalaharana nimittamai manavu deenini anubhavinchadaniki prayatnam chestunname kaani nitya satyamainatundi yokka nilayaniki idi sariyainatundi rajabata anetundi satyanni manam gurtinchukalem ledu.
0: We are enjoying all these things only for spending time. But if we really understand spirituality, well, it would not be this way, the way that we are just having now.
1: Idi undatundi praptamainatundi jeevitaniki.
0: For the worldly life, well, this kind of education also must be there.
1: Kani nityamainatundi yokka jeevita paramavadhi kudanu kontha varaku manam yochinchali.
0: But we should pay attention to reach the goal of life also.
1: Kanuka life anetundi kevalam living matrame kaakunda లైఫ్ అనేటువంటి ఒక శాశ్వతమైనటువంటి యొక్క వే ఆఫ్ లైఫ్ అనేటువంటి చూసుకోవాలి.
0: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఓన్లీ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, వీ షుడ్ మేక్ ఇట్ ఇన్ టు వే ఆఫ్ లైఫ్.
1: కనుకనే మీరందరూ కూడాను ఏ కొంచెం తెలిసినప్పటికీ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి
0: వాట్ ఎవర్ లిటిల్ యూ హావ్ అండర్స్టూడ్ డజంట్ మ్యాటర్, అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ మస్ట్ బి ప్రాక్టీస్.
1: అదే మన నిత్య జీవితంలో సత్యమైనటువంటి ధర్మ మార్గమని భావించి
0: వీ షుడ్ కన్సిడర్ దట్ అలోన్ ఈస్ ద ట్రూ పాత్ ఫర్ రీచింగ్ ది గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ప్రతి దినం కూడాను ఒకటి రెండు నిమిషాలైనా కూడాను దీన్ని మనం స్మరించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రిఫ్లెక్ట్ అపాన్ దిస్ అట్లీస్ట్ ఫర్ ఎ మోమెంట్ ఆర్ టూ ఎవ్రీ డే.
1: దినమునకు ఎన్ని గంటల్లో మనం స్వార్థము సప్రయోజన నిమిత్తమై వ్యర్థం చేస్తున్నాము?
0: అవర్స్ అండ్ డేస్ ఆర్ బీయింగ్ వేస్టెడ్ ఆన్ అవర్ ఓన్.
1: దినమునకు 5 నిమిషములు భగవత్తత్వానికి మనం ఏమాత్రం కూడా ఉపయోగపెట్టడం లేదు.
0: వీఆర్ నాట్ స్పెండింగ్ ఈవెన్ 5 మినిట్స్ థింకింగ్ అబౌట్ డివినిటీ.
1: ఇది ఏమి కర్మ?
0: వాట్
1: ఎందుకోసం ఈ విధమైనటువంటి దుర్బుద్ధులు పుట్టడం?
0: వై షుడ్ వి గెట్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ థాట్?
1: ఈ విధమైనటువంటి దుర్బుద్ధులు మానవునికి ఏమాత్రం కూడా ఉన్నత మంత్రికి తీసుకుని పోదు.
0: దీస్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాటిట్యూడ్స్ కెన్ నెవర్ టేక్ మ్యాన్ ఇన్ ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
1: కనుక అంధుడగు వాడు ఎవడి అవని ఎందు?
0: హూ ఈస్ ద బ్లైండ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్?
1: చదువు కలిగి చెడు క్రియలు సలుపు వాడు అన్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద వన్ హూ అండర్టేక్స్ బ్యాడ్ డీడ్స్ ఈజ్ ద బ్లైండ్.
1: అంతగారాని దెయ్యది అని అన్నాడు. అంతగారాని దెయ్యది
0: ద వన్ విచ్ ఇస్ నాట్ టచ్డ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్?
1: అంతగారాని దెయ్యది అంటే అప్పు బాధ అన్నాడు.
0: వాట్ ఈజ్ అన్టచబుల్ అండ్ దట్ ఈస్ ది పెయిన్ ఆఫ్ డెత్.
1: ఇలాంటి యొక్క నిత్య బోధన లోపల మనం అనుభవించవలసింది ఇంకొకరికి ఏ విధమైన పరాధీనం కాకూడదు.
0: వీ షుడ్ నెవర్ బికమ్
1: తన జీవితాన్ని తాను స్వయం తన కాళ్ళపైన తను నిలుచుకునేటువంటి శక్తిని సంపాదించాలి.
0: వీ షుడ్ బి ఇండిపెండెంట్ అండ్ హ్యావ్ దట్ కెపాసిటీ టు స్టాండ్ అన్ అవర్ ఓన్ లెగ్.
1: ఆ దీనిని భగవత్ ప్రేమతోనే మనం సాధించాలి.
0: యూ కెన్ అకాంప్లిష్ దిస్ ఓన్లీ త్రూ లవ్ ఆఫ్ గాడ్.
1: అట్టి భగవత్ ప్రేమనే లేకపోతే ప్రకృతి మనకి ఏమాత్రం కూడా వశం కాదు.
0: వితౌట్ లవ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ గెట్ మాస్టరీ ఆఫ్ నేచర్.
1: భూమాత అయినటువంటి సీతను
0: భూజాత భూజాత
1: ఆమెను మాత్రమే ఆశించి రాముడిని విస్మరించాడు రావణుడు.
0: రావణ గేవ్ అప్ రామ అండ్ హీ ఆస్పైర్ టు హావ్
1: ప్రకృతి మాత్రం కావాలని పరమాత్మని మనం విస్మరిస్తే ఈ ప్రకృతి ఎవరి సొత్తు? నీ సొత్త కాదు, పరమాత్మ సొత్తు.
0: ఇఫ్ యూ ఆస్పైర్ టు హావ్ ఓన్లీ నేచర్ అండ్ గివ్ అప్ గాడ్, ఈజ్ ఇట్ పాసిబుల్? నేచర్
1: ప్రసన్నుడు గావించుకుంటే ప్రకృతి కూడా నీకు వశమవుతుంది.
0: ఇఫ్ యూ ప్లీజ్ హిమ్ యూ కెన్ గెట్ మాస్టర్ ఓవర్ నేచర్ ఆల్సో.
1: ఈ అంతరార్థము, ఈ యొక్క రహస్యము ఏ మానవుడు కూడా గుర్తించడం లేదు.
0: బట్ నో వన్ సీమ్స్ టు బి రికగ్నైజింగ్ ది ఇన్నర్ మీనింగ్.
1: నా శక్తితో, నా బలంతో, నా విద్యతో, నా యొక్క దీనితో నేను దీన్ని సాధించాలని గర్వపడుతుంటాడు మానవుడు.
0: మ్యాన్ సీమ్స్ టు బి ఆరోగేటింగ్ హిమ్సెల్ఫ్ that he will be able to achieve all these things with his own capacity, with his own education, with his own power and skill.
1: Idi nee shakti kaadu,
0: this is not your power at all.
1: Kevalamu oka bhagavad shaktine antarvaniga untundi, antarshaktiga untundi ninni ee vidhanga aadistu untundadu.
0: It is only the divine power which is making you, which is motivating you, which is prompting you to do all this.
1: Ide arjunudu kodina okala samayalopala gandhi vaani saadhinchinatunti vaadu idi enta kodina naa shaktito nenu saadhinchalani, నా శక్తితో నేను ఈ విధమైన యొక్క యుద్ధంలో విజయాన్ని గాంచినానని అనేక రకములుగా కూడా గర్వించాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ అర్జున ఆల్సో ఫెల్ట్ ఆరోగెంట్ అండ్ గాట్ డిల్యూడెడ్ దట్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది విక్టరీస్ విచ్ హాస్ అచీవ్డ్ త్రూ గాంధీ వార్ వేరియస్.
1: కృష్ణుడు తన దేహమును వదిలిన తర్వాత ద్వారక నుంచి ఈ గోపికలందరినీ తీసుకుని మధురాపురం వస్తున్న సమయం లోపల అడవి గొల్లను అడ్డగించాడు.
0: ఆఫ్టర్ కృష్ణ లెఫ్ట్ హిస్ ఫిజికల్ బాడీ అర్జున వాజ్ బ్రింగింగ్ గోపికాస్ అండ్ అదర్ లేడీస్
1: బిగించడానికి కూడా చేత కాలేనసలు.
0: హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫేస్ ది ఆర్డినరీ హండ్రెడ్
1: వంచడానికి కూడా అతనికి చేత కాలేదు.
0: హీ డిడ్ నాట్ హావ్ ది కెపాసిటీ ఈవెన్ టు బెండ్
1: అప్పుడు తనని గుర్తించుకున్నాడు.
0: దెన్ హీ రికగ్నైజ్డ్ హిస్ రియల్
1: నేను ఎంత అవేకుని,
0: వాట్ ఎ ఫూల్ ఐ వాస్,
1: ప్రసాదమే ఇదంతా కూడా,
0: ఇట్ ఇస్ ఓన్లీ ఎ బూన్ అండ్ బ్లెస్సింగ్ ఆఫ్
1: నేను నిమిత్త మాత్రమేగా ఉండినాను,
0: ఐ వాజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ పదము తానే చెప్పాడు యుద్ధం లోపల.
0: He has himself told about this particular thing.
1: Nimitta matram bhavasavya sachi annadu. Ninnu nimittanga pettukunnan ra annadu.
0: He has told, O Arjuna, I am keeping you only as an instrument. You are instrumental only.
1: Kanuka prati manavudu kudanu oka nimitta matrude.
0: Every human being is only instrument.
1: Aithe taratara kartavyalu tanu nirvartinchali.
0: But each one should discharge his duties.
1: Aa kartavyalu nirvartinchukuntunu bhagavantuni paina భారం వేయాలి.
0: వాళ్ళు డిస్చార్జింగ్ వన్స్ డ్యూటీ వన్స్ ప్లేస్
1: ప్రయత్నము మానవ ధర్మము జయాపజయములు దైవాధీనం.
0: ఎఫర్ట్స్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యాన్ బట్ ది రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ లెఫ్ట్.
1: అది కూడా నేను చేస్తున్నానని మాత్రం అనుకోకూడదు. నా ఎందున్నటువంటి భగవంతుడు ఆ ఆత్మస్వరూపుడై నన్ను ఈ విధంగా ఆడిస్తున్నాడు చేయిస్తున్నాడు అని మాత్రమే విశ్వసించాలి.
0: ఈవెన్ వాళ్ళు మేకింగ్ ఎఫర్ట్స్ షుడ్ నాట్ థింక్ దట్ యూఆర్ మేకింగ్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ఓన్లీ ది గాడ్ who is prompting you, motivating you and making you do that.
1: Ekkada vishwasamo akkade prema.
0: Where there is faith there is love.
1: Ekkada premano akkade shanti.
0: Where there is love there is peace.
1: Ekkada shantiyo akkade satyamu.
0: Where there is peace there is truth.
1: Ekkada satyamo akkade daivamu.
0: Where there is truth there is God.
1: Ekkada daivamo akkade aanandamu.
0: Where there is God there is bliss.
1: Kadapati aanandamu modatidi vishwasamu.
0: The first one is bliss. ది ఫస్ట్ వన్ ఇస్
1: విశ్వాసం ఉండేటువంటి వాడికి ఆనందం లభ్యమవుతుంది. కానీ విశ్వాసం లేని వాడికి ఆనందం లభ్యం.
0: ఓన్లీ ఏ పర్సన్ హూ హాస్ ఫెయిత్ కెన్ గెట్ బ్లిస్. ఫస్ట్ వన్ ఇస్ ఫెయిత్, లాస్ట్ వన్ ఇస్ బ్లిస్.
1: కనుక భగవత్ యొక్క నామస్మరణలో ఆ విశ్వాసాన్ని నిరంతరము అభివృద్ధి గావించుకుని ఆ ప్రేమతత్వాన్ని మీ హృదయం లోపల పెంచుకోండి.
0: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. డెవలప్ లవ్ ఇన్ యువర్ హార్ట్.

సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు, పరిపూర్ణ ప్రేమవతారులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత వసంతాల శుభవేళ. స్వామివారి పాద పద్మముల చెంత విశాఖ జిల్లా సాయి భక్తులు అందరి తరపున కోటి కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము స్వామి. విశాఖపట్నం జిల్లా నుండి 2000 చిలుక భక్తులు పట్టుయాత్ర నిర్వహించుకుంటూ తమ దివ్య దర్శన స్పర్శన భాగ్యములను కోరుకుంటూ మీ సన్నిధి అయిన ప్రశాంతి నిలయం చేరుకున్నాము స్వామి. దయతో దీవించండి స్వామి. స్వామి, విశాఖపట్నం జిల్లాలో 14 సమితులు, 65 భజన మండలుల ద్వారా ఆధ్యాత్మిక సేవ, యువజన మరియు బాల వికాస్ విభాగముల ద్వారా అనేక కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి. వివరములను మీ పాద పద్మముల చెంత సమర్పిస్తున్నాము స్వామి. దయతో స్వీకరించండి, అనుగ్రహించండి స్వామి. నారాయణ సేవ అన్నార్థులకు మీ దివ్య ప్రసాదముగా అందించే నారాయణ సేవలో భాగంగా

ప్రతి ఆదివారం ఉక్కనగరం సమితి ద్వారా అచ్యుతాపురం దివ్యాంగుల పాఠశాలలకు తమ ప్రసాదం అందించడం జరుగుతున్నది. జిల్లాలో ఉన్న సమితులు మరియు భజన మండలుల ద్వారా వారం వారం క్రమం తప్పకుండా నారాయణ సేవలు జరుగుతున్నవి. గడిచిన సంవత్సర కాలంలో 387,927 మంది నారాయణులకు తమ దివ్య ప్రసాదమును భోజన రూపంలో అందించడం జరుగుతున్నది స్వామి. జిల్లాలో 200 ఇండ్ల నుంచి గృహ నారాయణ సేవ జరుగుతున్నవి. ప్రతి నెలలో అమృత కలశమ రూపంలో 552 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతున్నది స్వామి. చలివేంద్రాలు జిల్లాలో వేసవి కాలంలో 15 ఏప్రిల్ నుండి 15 జూన్ వరకు విశాఖపట్నం మహానగరంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్, బస్ షెల్టర్లు వంటి 45 నగర ముఖ్య ప్రాంతాలలో చలివేంద్రాలు నిర్వహించి 35,900 మంది బాటసారులకు మరియు ప్రయాణికులకు మజ్జిగ, మంచినీరు, స్వామివారి విభూతి ప్రసాదములను అందించే సేవా భాగ్యాన్ని కల్పించినందుకు మీకు ధన్యవాదములు స్వామి. అంతేకాకుండా 3 సముదులు పశువులు మరియు పక్షుల దాహాది తీర్చేటకు నీటిని ఏర్పాటు చేశారు స్వామి. ప్రశాంతి సేవలు సమస్త ఆదేశాల మేరకు ప్రశాంతి నిలయం సేవలలో పాల్గొనటకు జిల్లా నుండి నవంబర్, జనవరి మరియు ఏప్రిల్ నెలలో 356 మంది పురుష సేవాదల్ మరియు 565 మంది మహిళా సేవాదల్ సభ్యులు సాయి భక్తులకు సేవ చేసుకునే భాగ్యాన్ని మీరు కల్పించారు స్వామి. జిల్లా నుండి శిక్షణ పొందిన 18 మంది పిఎస్ సభ్యులు తమ సన్నిధి ప్రాంగణంలో సేవ అందించారు స్వామి. వైద్య ఆరోగ్య సేవలు జిల్లాలో అల్లోపతి, హోమియోపతి, సాయి వైబ్రానిక్ సంస్థల ద్వారా సమగ్ర వైద్య శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా గ్రామీణ గిరిజన ప్రాంతములలో ఉన్న నిరుపేదలకు వైద్య సేవలు అందించబడుతున్నవి స్వామి. జిల్లాలో 4 సమితులలో అల్లోపతి వైద్య కేంద్రాలు, అవుట్ పేషెంట్ విభాగముల ద్వారా 21,745 మంది రోగులకు వైద్య సేవలు అందించబడినవి. సిటీ సమితి వైద్య విభాగంలో అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. మాధవధార సమితి, మర్రిపాలెం వజన మండలి మరియు ఉక్కు నగర సమితి నందు ప్రతి ఆదివారం హోమియో వైద్య సేవలు అందించబడుతున్నవి. సిటీ సమితి, పిఎంపాలెం, రైల్వే ఏరియా, ఉక్కు నగరం, సింహాచలం సమితి పరిధిలో సాయి వైబ్రానిక్ వైద్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందించబడుతున్నవి. 32 కంటి వైద్య శిబిరాలలో 1,805 మందికి కంటి వైద్య చికిత్సలు నిర్వహించి 802 మందికి శంకర్ ఫౌండేషన్ వారి ఆసుపత్రిలో కేటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించడమైనది. వైద్య శిబిరంలో గుర్తించిన రోగులకు అవసరమైన శస్త్ర చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందేలా సహకరిస్తున్నాము స్వామి. శ్రీ సత్యసాయి లిక్విడ్ లవ్ స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో 622 మంది భక్తులు రక్తదానమునకు రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. ఈ సేవ ద్వారా 256 యూనిట్లు రక్తమును ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అందించడం జరిగినది స్వామి. సింహాచలం గ్రీధి ప్రేక్షణ సేవలు జిల్లాలో సిటీ సమితి, రైల్వే ఏరియా సమితి, మాధవధార మరియు సింహాచలం సమితులు గురు పౌర్ణమి నాడు అనగా 28/7/2026 సింహగిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అంతేకాకుండా మాధవదార్య మరియు సింహాచలం గోపాలపట్నం సమితుల ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు కాళ్లకు వనమూలికలు, ఔషధములతో తయారు చేసిన ప్రత్యేక నూనెతో గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు కాళ్లకు నూనెతో మర్దనం చేసి ఉపశమనం కలిగించారు స్వామి. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా యువతకు వృత్తి విద్యలో నైపుణ్యం మెరుగుపరిచే లక్ష్యంతో 13 శిక్షణా శిబిరాలను నిర్వహించి టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బేకరీ మేకింగ్, జూట్ బ్యాగ్ మేకింగ్ మొదలగు రంగాలలో 461 మందికి శిక్షణ అందించడం జరిగింది స్వామి. గ్రామ సేవలు జిల్లాలో వివిధ సమితుల ద్వారా 19 దత్తత గ్రామాల్లో స్వామివారి
పాదకోత్సవం

హోమములు, నామ సంకీర్తన, పల్లకి ఉత్సవాలు, బాల వికాస్ కార్యక్రమాలు, నారాయణ సేవలు, వైద్య సేవలు నిర్వహించబడుతున్నవి స్వామి. డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్వీస్, ఈ కార్యక్రమం ద్వారా యువతకు కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు, సేవాదళ సభ్యులకు, స్త్రీలకు, పురుషులకు తుఫాన్, భూకంప, కొండ చర్యలు విరిగిపడటం, అగ్ని ప్రమాదాలు, ఎల్పీజీ గ్యాస్ లీకేజ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రాథమిక చికిత్స, సిఆర్పి చికిత్స వంటి విషయాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది స్వామి. శ్రీ సత్యసాయి ప్రేమతరు, ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో వివిధ ప్రదేశాలలో, పాఠశాలలో, దేవాలయ ప్రాంగణాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరము జరుగుతున్నది. గత సంవత్సరంలో 758 మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 10103 మొక్కలను నాటడం జరిగినది. బాల వికాస్, విద్య యొక్క అంతిమ లక్ష్యం వ్యక్తిత్వ నిర్మాణమే అనే ఉద్దేశంతో స్వామి నిర్మించబడి బాలల ముందు మానవతా విలువలు పెంపొందించి బాలల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి నూతన సమాజ నిర్మాణమునకు భగవాన్ ప్రసాదించిన బాల వికాస్ కార్యక్రమం జిల్లా అంతటా 207 కేంద్రాలలో బాల వికాస్ తరగతులు నిర్వహించబడుచున్నవి స్వామి. 266 మంది బాల వికాస్ గురువుల ద్వారా 4327 మంది బాలికలకు బాల వికాస్ శిక్షణ ఇవ్వడమైనది. గురువులకు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా 103 శిక్షణా తరగతులు నిర్వహించడమైనది. బాల వికాస్ పూర్వ విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి వారు నిరంతరము సంస్థాగత కార్యక్రమంలో పాల్గొనేలా చేయడమైనది స్వామి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు స్వామి, రాష్ట్ర సత్యసాయి సంస్థల సూచనల మేరకు జిల్లాలో నిత్య నామ సంకీర్తనలు, గృహభజనలు, అన్ని ముఖ్య పర్వదినములో విశేష పూజా కార్యక్రమాలు జరుగుచున్నవి. రామకథా రసవాహిని, భాగవత సస్తాహములు, ఆధ్యాత్మిక సత్సంగములు, 100 గంటల భజనలు, వాహిని సిరీస్ ప్రవచనములు, సాధనా శిబిరములు, అధ్యయన మండల నిర్వహణ, ఓం శ్రీ సాయిరాం లిఖితనామ జపములు, రుద్రపారాయణ, వేద శిక్షణ తరగతులు, భజన శిక్షణ శిబిరములు నిర్వహించబడుతున్నవి స్వామి. శ్రీ సత్యసాయి యువజన విభాగం, సాయి యువత ద్వారా ప్రతి ఆదివారం విశాఖపట్నం మానసిక వికలాంగుల ఆసుపత్రిలో సేవలు, సింహాచలం దేవస్థానం గోశాల శుభ్రం చేసే సేవా కార్యక్రమాలు, రహదారులపైన రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో ఉన్న ఆర్తజనులకు శారీరక శుభ్రత, వస్త్ర పంపిణీ, భోజనం ఏర్పాట్లు చేయడం, ట్రాఫిక్ పై అవగాహన సేవలు, స్వామి సూక్తులతో ఆటోలపై స్టిక్కర్లు అతికించడం, రక్తదాన శిబిరాలలో పాల్గొనుట, శాంతిధామములను శుభ్రపరచుట, పల్లకీ సేవలు, గ్రామ సేవలలో పాల్గొనడం వంటి అనేక సేవా కార్యక్రమంలో సాయి యువత పాల్గొంటున్నారు స్వామి. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం,

సాయి యువత 108 పాటల్లో 108 మంది యువతతో సాయి యువ స్వరాంజలి అనే కార్యక్రమాన్ని 1/6/2026 గాజువాక సమితి గొంతువానపాలెం భజన మండలిలో స్వామివారు చెప్పే విధముగా జరిగినది. తేదీ 22/6/2026 25 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ యువత చే జరిగింది. తేదీ 9/10/2025 యువ వికాసం అనే సెమినార్ నిర్వహించగా నగర పోలీసు కమిషనర్ శంకర్ బాగ్చి పాల్గొన్నారు. రన్ అండ్ రైడ్ కార్యక్రమం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష దినోత్సవం సందర్భముగా 26/1/2026 విశాఖపట్నం ఆర్కే బీచ్ లో 6,000 మంది పైబడిన ఔత్సాహికులతో సత్యసాయి రన్ అండ్ రైడ్ కార్యక్రమం నిర్వహించబడినది. స్వామి, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మీకు నచ్చే విధముగా, మీరు మెచ్చే విధముగా ప్రేమభావంతో నిర్వహించే భాగ్యాన్ని, అందుకు కావలసిన శక్తి యుక్తులు మాకు ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము స్వామి. సత్యసాయి భగవాను దివ్య సేవలో జిల్లా అధ్యక్షులు, సత్యసాయి సేవా సంస్థలు, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. జై సాయిరాం.

శ్రీ సాయిరాం. మన ప్రియతమ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యశ్రీ చరణాలకు అనంతకోటి ప్రణామాలు. విశ్వవ్యాప్తంగా ఉన్న సాయి బంధువులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు బోధించిన అపురూప సాంఘిక నియమాలు మానవాళిని సన్మార్గంలో నడిపించాయి. మానవ సమాజం సుఖశాంతులతో వర్ధిల్లేలా జీవం పోశాయి. ప్రజాబాహుల్యం తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని దైవాలుగా భావించి సేవించాలని బోధించి ఈ సాంప్రదాయం ప్రతి భారతీయుని గుండెలో ప్రతిధ్వనించాలన్న ఉద్దేశంతో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్న సూక్తుల్ని మన పూర్వీకులు ప్రవచించారు, ప్రతి భారతీయుని గుండెలోనూ నాటగలిగారు. ఈ దివ్య సూక్తి మాతృదేవోభవ మరొక్కమారు ప్రతి గుండెలో ప్రతిధ్వనించేలా చేయడమే ఈనాటి జనని సంగీత నృత్య నాటిక ప్రదర్శన ముఖ్య ఉద్దేశం. పురాణకాలం నుండి ఆదిదేవునిగా పూజలందుకుంటున్న విఘ్నేశ్వరుడు మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుందని ఆచరించి చూపించాడు. పరమేశ్వరునిచే గణాధిపతిగా నియమింపబడ్డాడు. భారత జాతి మహమ్మదీయుల పాలన ప్రభావము వలన తమ సంస్కృతి సాంప్రదాయాలను మరిచిపోతున్న తరుణంలో అవతరించిన ఆదిశంకరాచార్యులు తన ఆసేతు హిమాచల పర్యంతం పర్యటన చేసి తల్లి సేవలో భాగంగా తల్లి ఆర్యాంబ స్నానం చేసి మడిగా పూజ చేసుకోవడానికి అనువుగా తన ఇంటి సమీపముగా పూర్ణానది తన ప్రవాహ మార్గాన్ని పరమేశ్వర ప్రార్థనతో మళ్లించగలిగాడు. మాతృమూర్తి ఈశ్వరమ్మ గారి చిన్న కోరిక మన గ్రామంలో చిన్న బావి, చిన్న బడి, చిన్న ఆసుపత్రి నిర్మించి ప్రజల అవసరాలు తీర్చునాయనా అన్న తల్లి ప్రార్థన మన్నించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు సుమారు 800 గ్రామాలకు మంచినీరు, పుట్టపర్తిలో ఒక విశ్వవిద్యాలయం, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి విశ్వవ్యాప్తంగా ఎంతరిలోనో స్ఫూర్తి నింపి ఆదర్శమూర్తిగా నిలిచారు. పైన ఉదహరించిన సంఘటనలతో ఉత్తేజం పొంది సాయి కుటుంబ సభ్యులందరూ తమ మాతృమూర్తులను దైవాలుగా భావించి ప్రేమానుబంధాలతో గౌరవాదరాలతో సేవించి భగవాన్ దివ్య ఆశీస్సులు అందుకుని తరించాలని మన దైవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం.

0: సర్వ దేవతాతీత స్వరూపులు దీననాథుడు అనాథనాథుడు మన ప్రీతమ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీ చరణాలకు శతకోటి ప్రణామాలు. మీరు మొదటిసారి పుట్టపర్తికి వచ్చారు కదా, ఇంతకీ ప్రశాంతి నిలయ వాతావరణం ఎలా ఉందండి?
1: హాహా, ఏం చెప్పనండి. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఏ వైకుంఠానికో కైలాసానికో వచ్చినంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి రాగానే నా మనసులోని ఆందోళనలన్నీ మాయమైపోయాయి. ఇక్కడున్న భక్తులంతా ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ముల్లా ఎంత ప్రేమగా నడుచుకుంటున్నారో. వేకువజామనే ఆ శ్రావ్యమైన నగర సంకీర్తనలు, మనసును మైమర్పించే భజనలు, నింగిని తాకే ఆ వేదపారాయణం, ప్రతిక్షణం కనిపించే ఆ నిస్వార్థ సేవలు, హాహాహా, మహాద్భుతం. అయినా చిన్న సందేహం.
0: సందేహమా? అడగండి.
1: భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే కదా. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా భగవంతుడు మన భారతదేశంలోనే ఎందుకు అవతరించాలని సంకల్పించుకుంటున్నారో కొంచెం తెలియజేయగలరా?
0: తప్పకుండా చెప్తాను, వినండి. మన పవిత్ర భారతావని కేవలం మట్టి నేల కాదు, ఇదొక తపోభూమి. అనాదిగా ఈ నేలపై పుట్టిన మహర్షుల పరమభక్తుల అచంచల ప్రార్థనలు తపస్సులను మన్నించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ దివ్యభూమిలో అవతరించారు.
1: ఆ మాటలు వింటుంటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. అసలు మన దేశానికి అంతటి పవిత్రత, గొప్పతనం ఎలా లభించాయంటారు?
0: అచంచల భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి ప్రార్థించి ఆ ఈశ్వరుణ్ణే సాక్షాత్కరింపచేసుకున్న మహాభక్తులు పుట్టిన పుణ్యభూమి మనది. ఒక చిన్న పక్షి ప్రాణాన్ని కాపాడటానికి తన శరీరాన్నే కోసి ఇచ్చిన శిబిచక్రవర్తి వంటి త్యాగధనులు నడిచిన త్యాగభూమి మనది. అర్ధరాత్రి వేళ అమ్మా ఆకలి అని మొరపెట్టుకున్న దీనులకు ఆ నిశిరాత్రిలోనే పొయ్యి వెలిగించి అన్నం వండి వడ్డించి ఆకలి తీర్చిన అన్నపూర్ణలనుగన్న అమృత మాతృభూమి మనది.
1: హాహా, ఎంత గొప్ప చరిత్ర అండి మన దేశానిది.
0: అందుకే ఈ పవిత్ర భూమిలో పుట్టి ధన్యులైన కోట్లాది భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అద్భుతమైన సూక్తి మాతృదేవోభవ. అంటే తల్లిని మించిన దైవం లోకంలో మరొకటి లేదు అని అర్థం. భగవంతుడే స్వయంగా తన గర్భాన్న అవతరించాలని తపస్సు చేసుకున్న పవిత్ర మాతృమూర్తుల వల్లే ఈ నేలపై దేవుడు మనిషిగా నడయాడాడు. 1000 తల్లుల అమృత ప్రేమ కురిపించి కోట్లాది మందిలో సేవ, ప్రేమ, త్యాగభావాలు చిగురింపచేసి మానవ సేవయే మాధవ సేవగా కోట్లాది మందిని నిస్వార్థ సేవాయోగంతో తరింపజేసిన అమృత ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతరించిన అమరభూమి మన భారతదేశం.
1: హాహా, ఎంత బాగా చెప్పారు. నా అనుమానాలు పటాపంచలయ్యాయి.
0: మన స్వామి కూడా మాతృమూర్తుల వలననే అవతారాలకు మహనీయులకు ఇంతటి ఘనకీర్తి వచ్చిందని చెప్పారు. కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకుందాం.

0: దేవి, మన కుమారులలో గణేశుడు వేదవేదాంగాలు అభ్యసించినవాడు. కుమారస్వామి సమస్త శస్త్రాస్త్ర సంపన్నుడు. ఇద్దరూ వారు అభ్యసించిన విద్యల్లో అఖండులే.
1: అందులో సందేహం లేదు స్వామి. ఇది మనకు తెలిసిన విషయమే కదా, ఇప్పుడు చెప్తున్నారే.
0: కైలాసంలో మన ప్రమథగణాల్ని నడిపించగల నాయకునిగా ఎవరిని నియమిద్దామా అన్న సందిగ్ధంలో ఉన్నాను దేవి. తమరి ఆలోచన కూడా చెప్పండి. తల్లి మనసు కదా, తల్లి ప్రేమతో ఆలోచించి చెప్పండి.
1: స్వామి, తమరు సర్వజ్ఞులు, అందరి మనసులు తెలిసినవారు. కుమారులిద్దరిలో ఎవరి మనసు నొప్పించకుండా ఉండే మార్గం తమరే సెలవీయండి.
0: అలాగే దేవి, ఇద్దరికీ ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో ఎవరు నెగ్గితే వారిని గణాధిపతిగా నియమిద్దాం. భృంగి, మా కుమారులు గణేశుడు, కుమారస్వామి ఇద్దరిని తీసుకురండి.
2: తమ ఆనత స్వామి.
3: విశాల విశ్వానికే జననీ జనకులకు నా మనఃపూర్వక నమస్కారాలు.
4: తమ కనుసన్నలతోనే జగతిని సంరక్షించే దేవాది దేవులు, కైలాసనాథులు, పరమశివులకు నా సాష్టాంగ ప్రణామాలు. జగజ్జనని, మా కన్నతల్లి పార్వతీదేవికి శతకోటి వందనాలు.
0: కుమారులారా, ఆయుష్మాన్ భవ. కైలాసంలోని ప్రమద గణాలను చక్కగా నడిపించగల సమర్థులు మా కుమారుడిని మాకు తెలుసు. ఎవరినో ఒకరినే గణనాయకునిగా నిర్ణయించాలనే ఆలోచన వచ్చింది. కాబట్టి మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గిన వారినే గణాధిపతిగా నియమించాలని మా సదభిప్రాయం. మీకు సమ్మతమే కదా?
3: జననీ జనకులకు శతకోటి ప్రణామాలు చేస్తూ చెబుతున్నాం, మాకు సమ్మతమే.
0: సరే, శ్రద్ధగా వినండి. మీ ఇద్దరు ఈ భూమండలాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేసి కైలాసం చేరుకోవాలి. ఎవరు ముందుగా కైలాసం చేరి జననీ జనకులకు పాదాభివందనం చేస్తారో వారే గణాధిపతిగా నియమింపబడతారు.
3: అలాగే స్వామి.

0: తండ్రి పరమేశ్వర, నా మయూర వాహనంపై 3 సార్లు భూప్రదక్షిణ చేసి వచ్చాను.
1: పరమేశ్వర, మీరు ఆన తెచ్చినట్లుగా నేను 3 మార్లు భూప్రదక్షిణ చేసి వచ్చిన ఫలితాన్ని అందుకున్నాను.
2: వినాయక, నువ్వు కైలాసంలో మా సన్నిధిలోనే ఉన్నావు కదా, మరి కైలాసంలోనే ఉండి 3 మార్లు భూప్రదక్షిణ చేసిన ఫలితాన్ని ఎలా పొందగలిగావయ్యా?
1: జగన్మాత, నన్ను పరీక్షించడానికి ప్రశ్నించారు తప్ప నేను చెప్పిన మాటలోని ఆంతర్యం తమకు తెలియదా తల్లి? తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందని వేద వేదాంగాలు స్పష్టంగా చెప్తున్నాయి కదా, అదే నేను ఆచరించాను.
2: కుమారా, కుమారస్వామి, నువ్వు నీ శక్తియుక్తుల్ని ప్రదర్శించి 3 మార్లు భూప్రదక్షిణలు చేసి వచ్చావు. నిజమే నాయనా, కాని మీ అన్నగారు వినాయకుడు వేద వేదాంగాలు చదివిన తన జ్ఞానంతో తాను కైలాసం నుండి కదలకుండానే వేద వేదాంగాల సారాన్ని ఆచరించి భూప్రదక్షిణ ఫలితాన్ని సాధించాడు, అది ప్రశంసనీయం కదా.
0: అన్నగారు ప్రదర్శించిన జ్ఞాన సంపన్నతకు నా నమస్సులు అర్పిస్తున్నానమ్మా.
3: పెట్టిన పరీక్షలో తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా విజయం సాధించడమే కాదు, వినాయకుడు విశాల విశ్వంలో గల ప్రజాబాహుళ్యానికి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. తల్లిదండ్రుల్ని దైవాలుగా భావించి ప్రదక్షిణ చేసిన వారికి భూప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందని తల్లిదండ్రుల ఘనతను లోకానికి చాటి చెప్పాడు. అందుకే వినాయకుణ్ణి ప్రమథగణాలకు అధిపతిగా నియమిస్తున్నాను. నేటి నుండి మా వినాయకుడు గణాధిపతి.
2: కుమారా, వినాయక, ఇలా రానాయనా, తల్లిదండ్రుల ఘనతని విశాల విశ్వంలో ప్రతి ఒక్కరికి తెలియచేసి తల్లిదండ్రుల పట్ల వారు చూపించవలసిన గౌరవాన్ని పెంచావు. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ శుభకార్యం చేసినా ముందుగా గణపతిని పూజ చేసి ప్రారంభిస్తేనే ఆ శుభకార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆ చంద్ర తారార్కం ఈ నియమం కొనసాగుతుంది.
1: జగజ్జనని, తమకు నా శతకోటి ప్రణామాలు.

0: ఓహో, తల్లిదండ్రుల ఘనతని, వారిని గౌరవించి ఆదరించవలసిన విధానాన్ని ముందుగా మానవాళికి ఆచరించి చూపించినవాడు వినాయకుడన్నమాట.
1: గణపతి ప్రారంభించిన ఆ సంప్రదాయం యుగాలు దాటి కలియుగంలో కూడా ఇంటింటికీ వ్యాపించింది. అది గణపతి ఆశీస్సు. హిందూ మతాన్ని మహమ్మదీయుల దాడిలో నుండి రక్షించి హిందూ సంప్రదాయాన్ని తలెత్తుకునేలా చేసిన మహనీయుడు శ్రీ శంకరాచార్యులు. మాతృభక్తిని వారు ఎలా ప్రదర్శించారో ఇప్పుడు తిలకిద్దాం.
2: అమ్మా, మీకు నా పాదాభివందనాలు.
3: శంకరా, ఆయుష్మాన్ భవ.
2: అమ్మా, మీరు సన్యాసాశ్రమానికి నాకు అనుమతిచ్చిన తరువాత జ్ఞానమార్గంలో నా ప్రయాణం సులభమై మానవ జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే అనేక స్తోత్రాలు రచించి భగవత్తత్వాన్ని మానవాళికి తెలియజేసి వారిని భగవత్ సాక్షాత్కారం వైపు నడిపించగలుగుతున్నాను.
3: శంకరా, పరమేశ్వరానుగ్రహం వల్ల పుట్టినవాడివి. దైవానుగ్రహానికి పాత్రులయ్యేలా మానవ జాతిని ముందుండి నడిపించు.
2: అది కేవలం తమాశీర్వాదం తల్లి, నా ప్రతిభాపాట వాళ్ళు కాదు. త్వరలోనే ఆసేతు హిమాచలం పర్యటించే నా కార్యక్రమం ప్రారంభమవుతుందమ్మా. అది కూడా వేద విద్వాంసులకు నిలయము, పరమేశ్వరుడు విశ్వేశ్వరుడుగా కొలువై జనవాహినిని ముక్తి మార్గం వైపు నడిపిస్తున్న కాశీ విశ్వేశ్వరుని దివ్య సన్నిధి నుండి మానవాళిని జాగృతం చేసే నా దీక్ష ప్రారంభమవుతుంది. అది ఆదర్శ మాతృమూర్తి నీ ఆశీస్సులతోనే జరుగుతుందమ్మా.
3: శుభం భూయాత్. శంకరా, భగవత్ సేవలో నీ జన్మ ధన్యం చేసుకుంటున్నందుకు నాకు మహదానందంగా ఉంది నాయనా. అయితే శంకరా, దైవ సేవలో తరిస్తూ దేశమంతా నువ్వు పర్యటిస్తున్న సందర్భంలో నువ్వు ఎక్కడ ఉంటావో, మళ్లీ నిన్ను చూడగలనో లేదో అని నాకు సందేహంగా ఉందయ్యా.
2: నేను మాత్రం ఏం చెప్పగలనమ్మా, దైవానుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఎక్కడున్నా నీ ఆశీస్సులు ఉన్నంత వరకు నేను క్షేమంగానే ఉంటానమ్మా. నేను ఎక్కడున్నా నా శిష్యులు నీకు నా క్షేమ సమాచారాలు అందిస్తూనే ఉంటారమ్మా.
3: సంతోషం నాయనా. కానీ శంకరా, నిత్యం నదికి పోయి స్నానం చేసి మడిబట్టలతో ఆరాధన చేసుకోవాలి కదా. ఈ వృద్ధాప్యంలో నదికి వెళ్లి వచ్చే శక్తియుక్తులు ఉంటాయా నాయనా? నువ్వు లేకపోతే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరుంటారు తండ్రి?
2: అమ్మా, ఆ విషయమే నువ్వు విచారించకు. వేద వేదాంగాలు చదువుకుని జ్ఞానాన్ని సంపాదించుకున్న నేను తల్లి పట్ల నా విద్యుక్త ధర్మం సక్రమంగా నిర్వహిస్తాను. నువ్వు ఏ కష్టం పడవలసిన అవసరం లేకుండా నదీ స్నానం చేసే ఏర్పాటు నేను చేస్తాను.
3: నువ్వు ఎక్కడ ఉంటావో కదా, మరి ఎలా నిర్వహిస్తావు శంకరా?
2: శంకరానుగ్రహం మనపై ఉన్నదని నాకు అనుభవాల వల్ల అర్థమైందమ్మా. ఇకపై నువ్వు స్నానానికి నదీ తీరానికి వెళ్లవలసిన అవసరం నీకు ఉండదు.
3: శంకరా, నదికి వెళ్లకుండా శుచి కావడం ఎలా నాయనా?
2: ఇదిగో నీ పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. పరమశివుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జాగ్రత్తగా విను తల్లి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కైలాసవాస సృష్టి స్థితిలయ కారక సర్వ జగత్రక్షక కరుణామయ జగజ్జనని జగదంబ ప్రాణేశ్వర త్రినేత్రధారి త్రిశూలధారి పరమశివ, నీ దివ్యానుగ్రహంతో నేటి నుండి పూర్ణానది నా తల్లి ఆర్యాంబ స్నానానికి వీలుగా నా ఇంటి సమీపంగా తన ప్రవాహ మార్గాన్ని మళ్లించుకొనుగాక. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.

0: అపరశంకర అవతారమైన ఆదిశంకరాచార్యులు తల్లిని దైవంగా భావించి ఎంత గౌరవంతో ఆదరించారు. తన దివ్యశక్తితో తల్లి కోసం పూర్ణానదినే మళ్లించారు. అందుకే ఆచంద్ర తారార్కం ఆదిశంకరాచార్యుల పేరు విశాల విశ్వంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది.
1: అటువంటి మాతృభక్తి పరాయణులు పుట్టిన దేశంలో పుట్టిన మనం తల్లిదండ్రుల్ని దైవాలుగా భావించి సేవించి ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టాలి.
0: నిజమే, భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని తాను పాటించి కోట్లాది మంది భక్తుల చేత భారతీయ సంస్కృతికి అనుగుణంగా జీవించేలా ఉత్తేజపరిచారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా యశోద కృష్ణుల తల్లి తనయుల అనుబంధాన్ని చూసి తరిద్దాం.

0: కృష్ణయ్యా, ఆ గోపికలేమంటున్నారో విన్నావా? ఈ గోకులానికి నువ్వే రారాజువట.
1: అలా అన్నారా అమ్మా? నేనంటే గోపికలకి ప్రాణమమ్మా.
0: వాళ్ల మాటలు వింటేనే అర్థమైందయ్యా. శిరస్సుపై శిఖపించం, పట్టు పీతాంబరం, నీలమేఘ ఛాయతో మెరిసిపోతున్నావట నువ్వు.
1: నా కళ్ళు మిలిమిలా మెరిసిపోతున్నాయని అనలేదా యశోదమ్మా?
0: అన్నారయ్యా, మా కన్నయ్యని అలా పొగడకండమ్మా, దిష్టి తగులుతుందని వారించాను కృష్ణ.
1: మరి నేను వెన్న తింటుంటే ఎలా ఉందో చెప్పలేదా ఆ అల్లరి గోపికలు?
0: కన్నయ్య, నువ్వు వెన్నా జున్ను తింటుంటే వెన్నెల కిరణాలలో చంద్రాభిషేకం జరుగుతున్నట్టుందట.
1: నన్ను మైమర్పించడానికి, నాతో కలిసి ఆడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అమ్మా ఇది.
0: చిన్ని కన్నయ్య, నేను నా ఒడిలో నుంచి నిన్ను వదిలిపెడతానా?
1: అమ్మా, నీ చల్లని ఒడి నాకు పట్టుపరపమ్మా, వదిలి వెళ్తానా?
0: నా బంగారు తండ్రి, నా పంచప్రాణాలు నీవే, ఒక్క క్షణము కూడా నన్ను వదిలిపెట్టనని మాటీయు కృష్ణ.
1: రెప్పపాటైనా నిన్ను వదిలి ఉండగలనా?

0: ఓ జగన్నాథం, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులయ్యిందిరా. అంతా క్షేమమేనా?
1: సాయిరాం సాయిరాం.
2: ఓ విశ్వనాథం కూడా ఇక్కడే ఉన్నాడే.
1: ఏమిటో, అంతా స్వామి లీలలా ఉందిరా. చిన్ననాటి స్నేహితులమైన మనం ఈ గణేష్ గుడి వద్ద మళ్లీ ఇలా కలిసాం. స్వామి దర్శనానికి వస్తే ఇలా చిన్ననాటి స్నేహితుల దర్శనం కూడా ఇక్కడే అయిపోయిందిరా.
0: అవునరా, మనం కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
1: నేను హైదరాబాద్ నుంచి నిన్ననే వచ్చాను. నా పిల్లలిద్దరిని ఇక్కడే స్వామి విద్యా సంస్థల్లో చేర్పించాను. అవును, నువ్వెప్పుడొచ్చావు జగన్నాథం?
2: నేను నిన్ననే వచ్చానురా. స్వామివారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ సమాధి వద్ద అడుగు పెట్టగానే ఇప్పటికీ స్వామివారి దివ్య స్పర్శ, ఆ ప్రశాంతత అక్కడ సాక్షాత్కరిస్తున్నట్లు అనిపిస్తుంది.
0: అవునరా, నువ్వన్నది అక్షరాలా నిజం. విశాఖపట్నం నుండి నేను బయలుదేరి వస్తున్నా భౌతికంగా స్వామి మన మధ్య లేరు కదా అన్న చిన్న దిగులుండేది. కాని పుట్టపర్తిలో అడుగు పెట్టాక ఆ భావమే మారిపోయింది. పుట్టపర్తికి రావడమే మన జన్మజన్మల పుణ్యఫలంరా. స్వామి భౌతికంగా మన మధ్య కనిపించకపోయినా ఆయన అందించిన అపారమైన సేవల రూపంలో ఈ పుట్టపర్తిలో ప్రతి అంగుళంలోనూ మనకి ప్రత్యక్షంగా దర్శనమిస్తూనే ఉన్నారు.
2: బాగా చెప్పవు పరందమ్మయ్య. నేను మా బంధువులు ఒకరికి స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండాపరేషన్ చేస్తే నిన్న చూడడానికి వెళ్లాను. ఆ హాస్పిటల్ ఒక రాజభవనంలా రెండు చేతులు చాచి ప్రేమతో ఆప్యాయత ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. బయట హార్ట్ ఆపరేషన్ చేయాలంటే కనీసం 2-3 లక్షలు ఖర్చవుతుంది. కాని అక్కడ ఒక క్యాష్ కౌంటర్ లేదు, ఒక నయాపాసి అడిగేవాడే లేడు. బాధతో వెళ్లిన పేషెంట్కి అక్కడ నర్సులు నవ్వుతూ సేవలు చేస్తారు, డాక్టర్లు నవ్వుతూ వైద్యం చేస్తారు, చివరికి పేషెంట్ కూడా నవ్వుతూ బయటకు వస్తారు. ఉచిత వైద్యంతో ప్రాణాలు కాపాడుతున్నారు. అక్కడ స్వామి సేవారూపణ దర్శనమిస్తూనే ఉన్నారు.
1: నిజం చెప్పావు జగన్నాథం. నువ్వు హాస్పిటల్లో చూస్తే నేను మా పిల్లలు చదువుతున్న విద్యా సంస్థల్లో ఆ ప్రేమను చూశాను. ఈ రోజుల్లో చదువు వైద్యం అంటే వ్యాపారం అయిపోయాయి. కాని ఇక్కడ ఒక్క రూపాయి ఫీజు లేకుండా ప్రపంచంలో ఎక్కడా నేర్పని విలువలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తున్నారు. ఆ విద్యార్థులు, గురువులు, డాక్టర్ల రూపంలో స్వామి మన కళ్ల ముందే ఉన్నారనిపిస్తుంది.
0: విద్యా వైద్యమే కాదు జగన్నాథం, అక్కడ పక్క గ్రామాలకు వెళ్లి చూస్తే మనసు ద్రవించిపోతుంది. తాగడానికి చుక్క నీరు లేక అల్లాడిపోయిన వందలాది గ్రామాలకు ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరు అందించారు స్వామి. అక్కడ నివసిస్తున్న వారి ముఖాల్లో చూస్తే చిరునవ్వుల రూపంలో స్వామి మనకు కనిపిస్తారు. అసలు స్వామివారికి మహత్తరమైన సంకల్పాలు ఎలా వచ్చాయో తెలుసా?
2: అంతా ఆ కరుణామూర్తి, మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మ గారి అమృత హృదయం నుండి ఆవిర్భవించిన దివ్య సంకల్పాలు. మన ఊరికి చిన్నబడి, ఉచిత వైద్యశాల, త్రాగడానికి మంచినీటి బావి కావాలి స్వామి అని ఆ తల్లి అడిగిన ఆ చిన్న కోరికలే స్వామి ప్రపంచాన్ని అబ్బురపరిచేలా, ఈ అపారమైన సేవా సామ్రాజ్యాన్ని ఆవిష్కరించేలా చేశాయి.
1: ఆహా, ఎంత ఆదర్శమూర్తి ఆ మాతృమూర్తి. నేను ఎప్పుడు వచ్చినా భజనలో పాల్గొవడం, నగర సంకీర్తనలో పాల్గొవడం, దర్శనం చేసుకోవడం, తిరిగి ప్రయాణం కావడం ఇంతేనా అనిపిస్తుంది. మనం కూడా సమాజానికి సాయి బాటలో ఏదైనా చేయాలనిపిస్తుంది.
0: మంచి ఆలోచన విశ్వనాథం. స్వామి మొదట్లో ఏమన్నారో తెలుసా? నా జీవితమే నా సందేశమని అన్నారు. ఆ తరువాత భక్తులైన మనల్ని ఉద్దేశించి నా భక్తుల జీవితమే నా సందేశమని చెప్పారు. స్వామివారు మనపై ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని మనం ఆచరించి చూపించాలి. అదే సరియైన భక్తి అని నా నమ్మకం. ఆయన సందేశాన్ని మన గ్రామాల్లో, మన నగరాల్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆచరించి చూపించే సాయిదూతలుగా మనం మారాలి.
2: సత్యం చెప్పవరా, నాభిప్రాయం కూడా ఇదే. స్వామి చూపించిన బాటలో మనం కూడా సేవా సైనికుల్లా తయారవ్వాలి. మన ఆచరణను చూసి 10 మంది స్ఫూర్తి పొందాలి. అందరం ఐకమత్యంతో సేవా కార్యక్రమాలు చేసి స్వామి ఆశించినట్టుగా ఈ ప్రపంచాన్నంతటినీ వసుదైక కుటుంబంగా మారడానికి కృషి చేయాలి.
1: అక్షరాల నిజం జగన్నాథం. మీతో నేను ఏకీభవిస్తున్నాను. స్వామి అపార కరుణా కటాక్షాల వల్ల నేను మంచి ఆర్థిక స్థితిలో ఉన్నాను. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నేను హైదరాబాద్ వెళ్లగానే మా స్వగ్రామంలో నిరుపేద పిల్లల కోసం ఉచితంగా సాయి జ్ఞాన నిలయం అనే స్కూలును నిర్మించి వాళ్లకు గురువుల ద్వారా మానవతా విలువలతో కూడిన విద్యను సంస్కారాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాను.
2: నేను నా ఊరు చేరగానే సమితి పెద్దలతో మాట్లాడి నాకున్న స్థలంలో నిరుపేదలకు ఒక ఉచిత ప్రాథమిక వైద్యశాల, చిన్నపిల్లలు మరియు వృద్ధుల సంరక్షణ కొరకు ఒక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తాను. ధనం లేక ఏ పేదవాడి ప్రాణం పోకూడదనేదే నా అభిప్రాయం. ఇదే కదా మన జన్మకు అర్థం, పరమార్థం అనిపిస్తుంది.
0: నేను కూడా మా చుట్టుపక్కల గ్రామాల్లో నీటి వసతి కల్పిస్తాను. మన స్వగ్రామాల్లో మనం చేసే సేవలే భగవాన్ సత్యసాయిబాబా వారి ప్రత్యక్ష దర్శనానికి నిదర్శనంగా నిలవాలి.
3: సాయిరామండి, నిజంగా మీరు ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న స్వామివారి సందేశానికి మీ ఆలోచనలు సజీవ రూపాలు.
4: క్షమించాలి, దూరంగా ఉండి మీ సంభాషణ అంతా విన్నాను. నా హృదయం అంతా కొత్త జ్యోతి వెలిగినట్టయింది.
0: సాయిరాం సత్యం గారు ఎవరి అబ్బాయి?
3: సుందరమణి మొదటిసారిగా స్వామి దర్శనానికి భక్తి యాత్ర ద్వారా వచ్చారు.
4: స్వామివారి దివ్య ప్రేమను గురించి తెలుసుకుని మైమరిసిపోయాను. ఇప్పుడు మీ అందరి నిస్వార్థ త్యాగపూరితమైన నిర్ణయాలు చూసి నా మనసులో ఉన్న అజ్ఞానమంతా పటాపంచలైపోయింది. మీలో ఒకరు చదువు చెప్పించడానికి పాఠశాల కడతానన్నారు, మరొకరు ప్రాణాలు కాపాడడానికి ఆసుపత్రి నిర్మిస్తానన్నారు, ఇంకొకరు గ్రామాలలో నీటి వసతి కల్పిస్తానన్నారు. మరి ఆర్థిక స్తోమత లేని నాలాంటి సామాన్యుడు సాయి సేవలో ధన్యుడు కాలేడా? నాలాంటి వాడికి సేవ చేసుకునే మార్గం లేదా?
3: సుందరం, సేవ చేయడానికి డబ్బుతో పెద్ద పెద్ద ఆస్తులతో పనిలేదు. ప్రేమతో సేవ చేయడానికి నీకు కావలసినది దృఢ సంకల్పం మాత్రమే.
1: నిజం, స్వామి సేవలో చిన్న పెద్ద అనే తేడా లేదు. విశాఖపట్నం వెళ్లగానే సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు.
4: విశాఖపట్నం వెళ్లేదాకా ఎందుకు? నా మనసు ఆతృతతో ఈ క్షణం నుంచే సేవ చెయ్యాలని కోరుకుంటుంది.
3: మీలో సేవ చేయాలనే తపన చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది.
5: లిక్విడ్ లవ్ డెస్క్ నుంచి మాట్లాడుతున్నాను. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ హార్ట్ ఆపరేషన్ జరుగుతున్న పేషెంట్ కి బి నెగటివ్ బ్లడ్ అవసరం ఉంది. మీరేమైనా రక్తదానం చేయగలరా?
3: సాయిరామ్, క్షమించాలి, పోయిన వారమే నేను బ్లడ్ డొనేట్ చేశాను. పేషెంట్ డీటెయిల్స్ మెసేజ్ చేయగలరా?
5: ఎస్ సాయిరామ్.
4: సాయిరామ్, లిక్విడ్ లవ్ ఎంత అద్భుతమైన మాట. నాది బి నెగటివ్ బ్లడ్, నేను బ్లడ్ ఇస్తాను. తొందరగా నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్లి నాకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి.
3: అలాగే వెళ్దాం.
0: ఆహా, చూసారా, మనకి సేవ చెయ్యాలనే తపన ఉంటే స్వామివారు సేవ చేసుకునే అవకాశం తక్షణమే కల్పించారు. మనకి దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందించారు.
2: స్వామివారి ప్రేమ ఒకరి నుండి ఒకరికి ఎలా ప్రవహిస్తుందో.
1: మనకి వచ్చిన ఆలోచనలు మన సంకల్పం కాదు, శ్రీ సత్యసాయి దివ్య సంకల్పం.
0: ఇంకెందుకు ఆలస్యం? శుభం భూయాత్ మిత్రులారా, ఈ గణేశుని సాక్షిగా స్వామి నామస్మరణతో హృదయం నిండా ప్రేమతో చేతుల నిండా సేవతో మనం ఊర్లకు ప్రయాణం అవుదాం.
2: పదండి, సాయి ప్రేమను మన స్వగ్రామాల్లో పంచుదాం.
1: ప్రపంచ వ్యాప్త శ్రీ సత్యసాయి భక్తుల ఐక్యతతో స్వామి ఆశయాలతో ముందుకు పోదాం. ప్రపంచాన్ని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో వసుదైక కుటుంబంగా మారుద్దాం.
6: జై సాయిరాం.

0: Om Shri Sai Ram. Tomorrow is the third day of the three-day Partiyatra by the devotees from the Vishakhapatnam district, state of Andhra Pradesh. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program titled Sai Prema Kusumalu will be offered by the Bal Vikas children from Vishakhapatnam district. Tomorrow's morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. We will be having regular evening session in Sai Kulwant Hall, 4:30 to 5:15 Vedam chanting, 5:15 to 6 p.m. bhajans, followed by Mangal Aarti and Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా భక్తుల 3 రోజుల పరిత్యాత్రలో రేపటి 3వ రోజున సాయి కులవంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 విశాఖపట్నం జిల్లాకు చెందిన బాలవికాస్ చిన్నారులు సాయి ప్రేమ కుసుమాలు పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం యథావిధిగా 4:30 నుండి 5:15 వరకు వేద పఠనంతో, 5:15 నుండి 6 గంటల వరకు భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సారాము.

0: అఖండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నెత్రంబుతోడ కుదురు తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో కాంతాంబూలరాగాదరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకములతోడ విక్షాస్త్రవద్దయ దృష్టితోడ నల్ల కొలువలు తురుమాడి కొల్లాడు మెరుగు చామన ఛాయ మెరితోడ శ్రీ రాజేంద్రుడు సర్వత్ర ప్రత్యక్షమవును.
1: యుల్ ఫైండ్ ది డివైన్ మేనిఫెస్టేషన్ ఆల్ ఓవర్ ది కాస్మోస్ విత్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ సో క్లోజ్ విత్ ద వాటర్ ఫ్లోయింగ్ విత్ వెర్మిలియన్ ఆన్ ద వైట్ ఫార్ హెడ్ దట్ ఆఫ్ ద ఫేస్ సో బ్రిలియంట్ like that of the lotus flower with complexion blessing everybody spread all over the universe.
0: Prema swarupulara
1: embodiments of love
0: sarvamu dakshinamurti yukamayave
1: everything is full of the divinity of dakshinamurti
0: adani yokka reflection reaction resound ee moolindi yokka prabhavame ee prapancham.
1: The world represents the effect of reaction, reflection, resound of the divinity of Dakshinamurti.
0: Dakshinamurti barude.
1: Dakshinamurti is young boy.
0: Nadu nedu kudanu eppadiki barude.
1: He continues to be a boy throughout.
0: Kani atani shishyudu maha pavitrulai aneka vidhamulaina prachara prabodhanalu tarutu vacharu.
1: But the disciples of Dakshinamurti are highly sacred. They have propagated, publicized the teachings of Dakshinamurti.
0: Kanuka Dakshinamurti vishayamunu varninchutaku veedu kaadu.
1: Therefore it is not easy possible to comprehend the principle of Dakshinamurti.
0: Chitrambulu lokeya pavitrambulu pavitala vittambulu at chitambulu varninch sadhyam kaadu.
1: It is not possible to describe, narrate the mysteries of the divinity which are so peculiar, mysterious, ununderstandable and highly sacred. You can extol Dakshinamurti in myriad ways, but the essence of Dakshinamurti is transcendental, beyond our narration.
0: Atanu mauna sthanam.
1: He represents a silence.
0: Aa mauname sarvanaku sarvajnanamunu prasadinchu.
1: It is conferring the wisdom through his silence.
0: Sugnana vijnana prajnanam nunchi kuda aa yokka mounam nundi aavirbhavinchutunnavi.
1: The knowledge, the good knowledge, the secular knowledge, the spiritual knowledge, all of them are conferred through silence by Dakshinamurti.
0: Adunu okka swarupam kaadu moodu swarupamudu.
1: He is not one form, but he represents three forms.
0: Okati ది వన్ యూ థింక్ యూ ఆర్, నీవు ఎవరో నీవు తెలుసుకోవడానికి ఈ దేహమే.
1: ద ఫస్ట్ వన్ ఇస్ ది వన్ యూ థింక్ యూ ఆర్ టు నో వాట్ యూ ఆర్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యూ ఆర్.
1: ద సెకండ్ వన్ ఈస్ ది వన్ అదర్స్ థింక్ యూ ఆర్.
0: ది వన్ యూ రియలీ ఆర్.
1: ద థర్డ్ వన్ ఈస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: కనుక తనకు తానుగానే ఉంటుండి తన యొక్క ప్రచార ప్రబోధం వల్ల మానవులను రెండవ రీతిగా తీర్చిదిద్దుతూ వచ్చాడు.
1: In fact, remaining at the point of the self, focusing on the self, the radiance of the knowledge, the awareness of the self is spread in the vicinity all around.
0: Atanu sahajamainatvanti yokka swaroopanni dharinchadu.
1: He has taken upon himself a natural form.
0: Kani tejasu prakashamu eppudu kudunu chirunavulu tochutokkadipi.
1: But the radiance and the light and the beautiful smile continue to remain with him.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క సత్వం పండించుట వీలు కాదు.
1: దట్ నేచర్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ దక్షిణామూర్తి ఇస్ నాట్ గివెన్ టు డిస్క్రిప్షన్.
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం చిత్తశుద్ధ బుద్ధ మూర్తి నిర్మల స్వరూపిణం.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్ విచ్ ఇస్ నెక్టరైన్ ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్.
0: అట్టి దక్షిణామూర్తి యొక్క స్వభావము ప్రపంచంలో ఏ విధంగా వర్ణించినప్పుడు అర్థం చేసుకోలేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ దక్షిణామూర్తి విత్ దిస్ వరల్డ్లీ బ్యాక్గ్రౌండ్ అండ్ అండర్స్టాండింగ్.
0: దక్షిణామూర్తి
1: దక్షిణామూర్తి
0: అనగా అతని మూర్తి ఎలాంటి ప్రకాశవంతమైనటువంటిది.
1: హిస్ మూర్తి ద వెరీ ఫార్మ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ ఎఫల్జెన్స్.
0: అతని మూర్తి ఆనందమయమైనటువంటిది.
1: అండ్ హిస్ ఫార్మ్ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపుని ఏ విధంగా వర్ణించడం వీలు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్ ఇన్ డెప్త్ ద ఫుల్నెస్ ఆఫ్ లవ్.
0: సత్యస్వరూపమైనటువంటి యొక్క దక్షిణామూర్తి సత్యమే వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ వెరీ ట్రూత్ ఎంబాడీడ్ పర్సానిఫైడ్.
0: సత్యంబునందుండి సర్వము సృష్టించే.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఈజ్ క్రియేటెడ్.
0: సత్యంబునందుండి సర్వం అనగే
1: ద హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము లేని స్థానము ఎక్కడనూ లేదు.
1: దేర్ ఇస్ నో పాయింట్, దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: ఏ పదార్థములకైనా మార్పు కలుగురు కానీ సత్యములకు మార్పే లేదు.
1: దేర్ మే బి చేంజెస్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ ద డే అండ్ నైట్ బట్ ద ట్రూత్ ఈస్ చేంజ్లెస్.
0: కానీ ఆ సత్యస్వరూపుడైనటువంటి యొక్క దక్షిణామూర్తి యొక్క తత్వము ఎవరు వర్ణించగలరు?
1: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి. హూ కెన్ డేర్ ఎనఫ్ టు డిస్క్రైబ్ హిమ్ ఇన్ డెప్త్ ఇన్ ఆల్ ప్రొఫండిటీ.
0: మొట్టమొదట ఏదైనా కూడా ప్రారంభించడానికి ముందు ఎంఎస్ సుబ్బలక్ష్మి దక్షిణామూర్తిని స్మరించేది.
1: ఆల్ సేజెస్ అండ్ ఐ ఆల్సో యు నో ఎంఎస్ సుబ్బలక్ష్మి ద మ్యూజిషియన్ కమెన్సెస్ అ కాన్సర్ట్ బై ప్రేయింగ్ టు దక్షిణామూర్తి అట్ ద బిగినింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దక్షిణామూర్తి యొక్క స్మరణ లేకుండా, దక్షిణామూర్తి యొక్క ఇచ్చ లేకుండా, దక్షిణామూర్తి యొక్క సంకల్పం లేకుండా ఏ చిన్న కార్యం కూడాను సాధించలేదు.
1: దేర్ఫోర్ నో వన్ కెన్ అచీవ్ accomplish anything in this world without the grace, without the will of Dakshinamurti.
0: ఆ దక్షిణామూర్తి నుంచి సర్వమూర్తులు కూడా బయలుదేరలేము.
1: అండ్ అవుట్ ఆఫ్ దక్షిణామూర్తి ఆల్ ఫార్మ్స్ హావ్ ఒరిజినేట్.
0: కానీ తన బారుడి,
1: బట్ హీస్ ఎ బాయ్.
0: బారుడు అయినప్పటికీ సర్వం కూడా తనేందే లీనమయ్యున్నవి.
1: దో హీ బీయింగ్ ఎ బాయ్ హీ హాస్ ఇన్ హిమ్ ద హోల్ ఆఫ్ ది యూనివర్స్.
0: కనుక దక్షిణామూర్తి యొక్క తత్వము అందరికీ తెలిసినటువంటిది.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ దక్షిణామూర్తి ఈజ్ నోన్ టు ఎవ్రీబడీ.
0: దక్షిణామూర్తి ఎక్కడ ఉన్నాడు?
1: వేర్ ఈజ్ దక్షిణామూర్తి?
0: సర్వత పాణిపాదం, తర్వతోచి శిరోముఖం, తర్వత స్థితిమల్లోకి.
1: హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్. హీస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూచే కన్నులు ఎందుకు కూడా దక్షిణామూర్తి ఉన్నాడు.
1: The eye that watches the vision has Dakshinamurti.
0: Vinay Gannamlu endu kodanu Dakshinamurti unnadu.
1: The ears meant for audition has Dakshinamurti.
0: Swasana pilchukuneetuvanti mukkulandu kodanu Dakshinamurti unnadu.
1: And the nostrils that inhale and exhale has got Dakshinamurti.
0: Palike palukulandu kodanu Dakshinamurti yokka palukule.
1: And all the words that we utter has got this Dakshinamurti principle.
0: Kabatti Dakshinamurti sarvata paadipadam. సర్వులు ఎందుకు కూడా ఉంటున్నాడు.
1: దేర్ఫోర్ దక్షిణామూర్తి ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఆ దక్షిణామూర్తి యొక్క భావమును మనసులో తెచ్చుకుని దాని ద్వారా జీవితాన్ని నడిపించవచ్చు.
1: దేర్ఫోర్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు రిమైండ్ అవర్ సెల్ఫ్ ద టీచింగ్స్ ఆఫ్ దక్షిణామూర్తి ఎవ్రీ టైమ్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
0: కనుక ఈశ్వరత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: డివినిటీ ఈజ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: భగవంతుడు స్థానము, భగవంతుడు కానటువంటి వస్తువు ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్, దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ వితౌట్ ది డివినిటీ.
0: కనుక ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జీవుడు, ప్రతి క్రిమికీటకాదులు కూడాను దక్షిణామూర్తి యొక్క ప్రభావం ఉంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ద హోల్ థింగ్ రిప్రజెంట్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ దక్షిణామూర్తి రైట్ ఫ్రమ్ ద మెటీరియల్. ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ ఇన్సెక్ట్, ద హోల్ వరల్డ్, ఆర్గానిక్ వరల్డ్, హ్యుమానిటీ రిప్రజెంట్ దక్షిణామూర్తి.
0: మానవుడు ఒక వస్తువును అనేక వస్తువులుగా మార్చవచ్చు.
1: మ్యాన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఆబ్జెక్ట్ ఇన్ టు మెనీ.
0: శృంగారములు వేరు, బంగారం ఒకటి.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఇస్ వన్.
0: పశువులు వన్నెలు వేరు, పాలు ఒకటి.
1: ద కౌస్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ కలర్స్ బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు, జీవుండు ఒక్కటే.
1: దేర్ ఆర్ ప్రెజెంట్ మెనీ ఫార్మ్స్ ది బీయింగ్స్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ వన్.
0: ఇటువంటి పరిస్థితులు ఎందు దక్షిణామూర్తి యొక్క తత్వము అందరు కూడా గుర్తించవచ్చును.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు నో దక్షిణామూర్తి ప్రిన్సిపల్.
0: ఏదో రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని కొన్ని నామములు మాత్రమే చెప్పవచ్చును.
1: వీ చాంట్ The matchless glorified names of Rama, Krishna, Shiva and so on.
0: Kani ee naamamulu kevalamu pettinave kani puttinadu kaadu.
1: These are all the names given. In fact, I have not been born with these names.
0: Anni naamamulu kodanu Dakshinamurti yokka varnanle.
1: All these names represent the nature of Dakshinamurti.
0: Dakshinamurti yokka tattvamu sarvulu yendu kodanu vyapinchinadi.
1: This Dakshinamurti principle is present in all.
0: Chaitanya swarupame Dakshinamurti.
1: Dakshinamurti represents the very consciousness.
0: కనుకనే ఆ చైతన్యం ఎక్కడున్నదో అక్కడంతా దక్షిణామూర్తి ఉన్నది.
1: Wherever this consciousness, you find దక్షిణామూర్తి.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వుడు ఎందుకు ప్రాకటించదు.
1: And this consciousness is present in every being.
0: కానీ మానవుడు తన దేహాభిమానం చేత ఆ యొక్క చైతన్యం గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Because of body attachment, man is not able to understand, experience.
0: దేహము మనసు బుద్ధి చిత్తము అహంకారము ఈ నాలుగింటి యొక్క భావముల చేతనే ఈ దక్షిణామూర్తి కనిపించకుండా ఉంటున్నాడు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ఎక్స్పీరియన్స్ దక్షిణామూర్తి బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ టువర్డ్స్ ద బాడీ మైండ్ ఇంటెలెక్ట్ అండ్ ఈగో.
0: దానిపైన ఈ కామక్రోధ రూపము మధవాచర్యములు ఈ అరిషట్ వర్గములు కప్పి ఉన్నవి.
1: ఓవర్ దీస్ దేర్ ఆర్ అరిషట్ వర్గాస్ ది డిజైర్ and the anger, the lust, the greed, avarice, covering the whole divine principle.
0: Kaluka ee kavarainatvanti yokka megamulu manam prakaku nettinappude aa dakshinamurti sasvaroopudai pratyakshamavutadu.
1: When once we brush aside this coverage, we will be able to see the in reality dakshinamurti.
0: Megamulu kappinatvanti suryudu cheekatiga kanipistadu.
1: The sun who is clouded is only darkness.
0: సూర్యుడు కనిపించలేదే అని అనుకుంటాం.
1: బట్ వీ థింక్ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ సన్.
0: కానీ కొంతసేపు కాచుకొని ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి, సూర్యుడు కనిపిస్తాడు.
1: ఇఫ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ క్లౌడ్స్ విల్ క్లియర్, యూ విల్ బి ఏబుల్ టు సీ సన్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనకు కప్పినటువంటి యొక్క ఈ కామక్రోధముల యొక్క తత్వమును కొంచెం దూరం గావించుకోవాలి.
1: మ్యాన్ ఇస్ క్లౌడెడ్ బై ది యాంగర్ డిజైర్ అండ్ హేట్రెడ్ He has to be away from them.
0: అవి ఏ రీతిగా పోతాయి? చల్లని గాలి వీచినప్పుడే మేఘములు కదిలిపోతాయి.
1: When the wind blows, naturally clouds will clear.
0: అదే విధంగానే చల్లని భగవంతు యొక్క నామమును మనం ఉచ్చరించుకుంటూ భగవంతు యొక్క చింతన మనం చేస్తూ ఉంటే తప్పక ఆ మేఘములు కదిలిపోతాయి.
1: As we sing the glory of God, by constant contemplation of God, like a cool breeze, it will help us to clear the clouds.
0: కామని మానవుడు పుట్టుకతో పాటు ఈ కామక్రోధ లోపము మధమాచర్యములు ఏమాత్రము రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ యాంగర్ ఆర్ జెలసీ ఆర్ డిజైర్.
0: మధ్యలో మనమే మనం కల్పించుకున్నటువంటివి.
1: అండ్ దీస్ క్వాలిటీస్ హావ్ బీన్ డెవలప్డ్ బికాజ్
0: మనమే మనం పెంచుకున్నటువంటివి.
1: దేర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ వి బిల్డ్ అప్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్
0: టైమ్. ఈ మేఘములు తమంతట తాము రావు.
1: And in fact, there is no question of any religion.
0: Okoto okoto chinna chinna cheri cheri
1: one after another follow.
0: Adi oka meghanga tayaravutundi.
1: And they congregate.
0: Adhe reetigane
1: similarly
0: ekam satvi prabhodavadanti okatiga undinappudu anni kalpinchavu.
1: And in fact, there is only oneness. The truth is one. Then you don't find multiplicity.
0: Kaani kramakramina perige koradi kodanu baadhinchukuntayi.
1: But as the time passes on, you will understand the duality giving you all the pain.
0: Oke kadama undinappudu chethilo shabdam ivvadu.
1: When you have only one bangle, it will not make sound.
0: Adhe rendu chethi shabdam isthu.
1: When there are two bangles, they make a sound.
0: Kaluga mottamata manavudu oke vyaktiga untadu.
1: In fact, at the time of birth, we are all alone.
0: Kontha kaalamunaku భ్రాంతి అభివృద్ధి అవుతుంది.
1: లేటర్ ఇల్యూషన్ డెవలప్స్.
0: అది ఏ కామము?
1: అండ్ దట్ ఈస్ డిజైర్.
0: దానివల్ల భార్య వస్తుంది.
1: అండ్ దెన్ హీ గెట్స్ అటాచ్డ్ టు వైఫ్. అండ్ దెన్ టూ.
0: ఈ రెండు కూడాను క్రమక్రమేణా 12 అయిపోతాయి.
1: అండ్ స్లోలీ ద టూ విల్ బికమ్ 12.
0: అనగా పిల్లలు పిల్లు పిల్లు పిల్లు పిల్లు ఈ విధంగా పెరుగుతూ పోతుంది.
1: మీనింగ్ చిల్డ్రన్ ఆర్ యాడెడ్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం పెంచుకునేటువంటివే కానీ ఇవన్నీ భగవంతుడు ప్రసాదించినటువంటివి కాదు.
1: Therefore, these are the features that we have developed for a period of time. They have not been given by God.
0: కనుక చిన్న వయసు నుండే మనం దీనిని చోటివ్వకుండా చూసుకోవాలి.
2: Therefore, one should take every caution as to see that there will be no scope for these things to exist.
0: Dakshinamurti chesinatvanti sadhana idi.
2: This is the spiritual practice that Dakshinamurti has undertaken.
0: Tanu eppudu kudunu chinna pillavadavade telugutu vachadu.
2: He remained as a boy throughout.
0: Tanu etti bandhamulu edukunu chikkuvade.
2: He has no bondage or any attachment.
0: Alanti sammi lopala manam Dakshinamurtini manam tarchukovalante Dakshinamurti yokka margamulu anusarinchali.
2: If we are to think of Dakshinamurti, we have to follow the path he has shown.
0: కనుక ప్రతి ఒక్క మానవుడు కూడాను మానవుడు మానవుడుగానే ఉండాలి.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లివ్ బిఫిటింగ్ ది టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడు పశువుగా మారకూడదు.
2: హ్యూమన్ బీయింగ్ షుడ్ నెవర్ బి బీస్టియల్ ఆర్ ఎనిమల్ లైక్.
0: అప్పుడే తాను మానవుడు అని చెప్పవచ్చు.
2: దెన్ ఓన్లీ హీ కెన్ కాల్ హిమ్సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: లేకపోతే పశువుగా మారవచ్చు.
2: ఆర్ ఎల్స్ హీ మే టర్న్ ఇంటూ ఎన్ యానిమల్.
0: ఆ పశువు నందే ఈ కామక్రోధ రూపములు అధికంగా ఉంటాయి.
2: ఇట్స్ ఓన్లీ యానిమల్ that has got all these qualities like anger, hatred and desire.
0: కనుకమనము ఎప్పుడు కూడాను రెండు కాళ్ళ మనిషిగా ఉంటాయి.
2: Therefore we should always remain a human being walking on two feet.
0: మనము పశువుగా మారాలంటే మనకు రెండు కాళ్ళను మనం పూర్తి చేసి నాలుగు కాళ్ళతో మనం నడచాలి.
2: If we behave like an animal we become a tetrapod walking on four feet.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఎప్పుడు కూడాను మానవుడే మానవుడే మానవుడే.
2: Therefore one has to remind one's own self that I am the human being.
0: కాదు.
2: I am not merely human being.
0: I am not man. I am God.
2: He should have a feeling I am God.
0: తదుపరియే మానవునికు మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అహంకారము ఇవన్నీ కూడా వస్తుంటాయి.
2: Later appear the body, the mind, intellect, ego and rest of the things.
0: ఇది నా కర్చీఫ్.
2: దిస్ ఇస్ మై కర్చీఫ్.
0: మా కర్చీఫ్ వేరు నేను వేరు.
2: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ మై కర్చీఫ్.
0: ఈ టంబ్లర్ నాది.
2: అండ్ దిస్ టంబ్లర్ ఇస్ మైన్.
0: కానీ నీవు టంబ్లర్ కాదు.
2: బట్ యు ఆర్ నాట్ ద టంబ్లర్.
0: కాబట్టి ఇది నా దేహము.
2: మై బాడీ.
0: ఇది మై బాడీ అంటే బాడీ వేరు నీవు వేరు.
2: వెన్ యూ సే మై బాడీ ఇట్ మీన్స్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: ఇది నా మైండ్. నా మైండ్ వేరు నీవు వేరు.
2: వెన్ యూ సే దిస్ ఇస్ మై మైండ్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ ద బాడీ.
0: నీవెవరు?
2: Then who are you?
0: నీవు ఉన్నప్పుడే కదా నీ బాడీ నీ మైండ్.
2: Unless you exist, you cannot claim anything as your own body and the mind.
0: కనుకనే నీవు నీవు నీవే కాని నీవు బాడీ కాదు మైండ్ కాదు చిత్తం కాదు ఇంద్రియం కాదు అంతఃకరణ కాదు.
2: Therefore you are you, that's all. You are not the body, you are not the mind, you are not the intellect, you do not represent senses whatsoever.
0: కనుక ఇవన్నీ కూడా నీవు చేర్చుకోవటం చేతనే నీవు బంధితుడైపోయినావు.
2: You are bound, you are in bondage because of all these things that you have developed over a period of time.
0: ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క విధమైనటువంటి ఒక గుణమును మనం పెంచుకుంటున్నాం.
2: We develop one trait or a quality.
0: ఈనాడు మనం తాంబూలం వేసుకోవాలి.
2: And today you want to have tambula or paan.
0: నట్టు జీవు చున్నము మూడు కూడా కలిపినప్పుడే ఇది తాంబూలంగా తయారవుతుంది.
2: And this paan or tambula requires three. The betel nut, the betel leaf and the lime.
0: అయితే ఈ లైన్ కూడా చేస్తే ఈ మూడు కూడా నువ్వు కలర్ మారుతాయి.
2: అన్లెస్ దెర్ ఇస్ లైన్ దెర్ వుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ అట్ ద ఎండ్.
0: ఆ చున్నం కూడా నువ్వు అధికంగా వేసుకోకూడదు.
2: యూ షుడ్ నాట్ టేక్ మోర్ ఆఫ్ లైన్.
0: అది తక్కువగానే ఉండాలి.
2: యూ షుడ్ హ్యావ్ లెస్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ.
0: ప్రతి బాధ్యత కూడాను ఒక లిమిట్ లో ఉండాలి.
2: ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: మనిషి అనేటువంటి వాడు ఒక లిమిట్ లో ఉన్నప్పుడే వాడు మనిషిగా మారుతాడు.
2: When a human being observes all the limitations, he can be a true human being.
0: కాని మితిమీరినటువంటిప్పుడు మనిషి కాదు.
2: If he goes beyond limits, limitless, he is no human being.
0: అదే రాక్షసుడు అవుతాడు.
2: He becomes a demon.
0: కనుక మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
2: So human being should behave like a human being.
0: మానవ.
2: Three letters, మానవ.
0: మానగా మాయా.
2: మా represents మాయా, illusion.
0: మమత.
2: మమత, attachment.
0: నా లేకుండా.
2: నా వితౌట్ ఇట్.
0: వా వర్తించడం.
2: వా హీ షుడ్ కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: అప్పుడే నీవు మానవుడు కాదు లేకపోతే మానవుడే కాదు.
2: దెన్ ఓన్లీ యూఆర్ ఏ మానవ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎల్స్ నాట్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఒక జ్ఞానమును బోధించినటువంటి వాడే దక్షిణామూర్తి.
2: ఇట్ ఈస్ ఓన్లీ దక్షిణామూర్తి యూ హ్యావ్ గివెన్ దిస్ టీచింగ్ సీక్రెట్ నాలెడ్జ్ విజ్డమ్.
0: నీవు దేహంతో ఏమాత్రం ఉండినప్పటికీ దేహానికి ఏమాత్రం సంబంధం పెట్టుకోకు.
2: You may be in the body, having the vishcha, but you should not be attached to the body.
0: Prema swarupulara.
2: Embodiments of love.
0: Manlo unnadi mukhyamainatuvanti premani.
2: What is most important within us? That is love.
0: Talli manaku andinchinatuvanti premani.
2: And it is the love that is gifted to us by mother.
0: Love is God. Live in love. నీవు ప్రేమతోనే నీవు జీవించాలి. ఒక దేశుడు గురువునికి ఎదురైనప్పుడు వారికి కూడా నమస్కరించు.
2: ఈవెన్ ఇఫ్ యు కన్ఫ్రంట్ యువర్ ఎనిమీ, డూ నమస్కార్ సాల్యుటేషన్ టు హిమ్.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి మానవుడు అవుతావు.
2: దెన్ ఓన్లీ యు విల్ బి ప్రాపర్ హ్యూమన్ బీయింగ్.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గురం సాక్షి, సర్వంకు సాగు సాక్షి, ముఠాలకు మురుకు సాక్షి. మనము ముఠాలు కాకూడదు.
2: వీ షుడ్ నాట్ బి గ్యాంగ్స్టర్స్ జాయిన్ ఇన్ గ్యాంగ్.
0: మనము ముఠాలు అయినప్పుడే మనకు అన్ని విధాల భేదం కలుగుతుంటాయి.
2: వెన్ వన్స్ వీఆర్ గ్యాంగ్స్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ అండ్ కాంట్రడిక్షన్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తు లోపల
2: ఇన్ దిస్ వరల్డ్
0: ముఠాలు కానటువంటి వాడు ఒక్కడు లేడు.
2: ఎవ్రీవన్ అసోసియేట్స్ హిమ్సెల్ఫ్ విత్ వన్ గ్యాంగ్ ఆర్ అదర్.
0: కానీ దానిలో కొన్ని కొన్ని స్థానంలో వేరు వేరు ఉన్నాయి.
2: But however, there are certain variations.
0: నిరంతరము భగవచ్చింతం చేసేటువంటి వాడు చాలా ఉత్తముడు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఇస్ అటాచ్డ్ టు గాడ్ ఈజ్ నో బ్లెస్డ్ అండ్ గ్రేటర్.
0: నిరంతరం కూడా నువ్వు భగవచ్చింతంతో ఉండాలి.
2: స్పెండ్ ద టైమ్ ఇన్ కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
0: నీ దేహాన్ని కూడా నువ్వు భగవచ్చింతంలో మార్చాలి.
2: లెట్ ద బాడీ ఆల్సో స్పెండ్ ద టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: జీవితమే భగవచ్చింతగా మారాలి.
2: ద హోల్ లైఫ్ షుడ్ బి డివైన్ అండ్ స్పిరిచువల్.
0: ఈ మానవుడు డివైన్ టైప్ గా మారినప్పుడే అప్పుడు సరి అయినటువంటి యొక్క బుద్ధి మండలంలో ప్రవేశిస్తుంది.
2: వెన్ వన్స్ వీ లీడ్ ద డివైన్ లైఫ్ వీ హావ్ కరెక్ట్ ఇంటెలెక్ట్.
0: మొట్టమొదటి డివైన్ కావాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ ట్రాన్స్ఫార్మ్ అవర్సెల్ఫ్స్ ఇంటు డివైన్.
0: డివైన్ అయినప్పుడే
2: వెన్ వన్స్ యూఆర్ డివైన్
0: డివోషన్ అయిపోతుంది.
2: దెన్ యూఆర్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ డివోషన్.
0: ఈ డివోషన్ అయినప్పుడే
2: వెన్ వన్ దేర్ ఇస్ డివోషన్
0: పూర్తి మానవత్వం ధరిస్తుంది.
2: Then you will have the vision and the manifestation of the entirety of human being.
0: Human being ainappude you daivatvaniki maartavu.
2: When once you are a true human being, you can transform yourself into divine.
0: Ramulu ramulugane maarchukunnaru mundu. Ramulu ramulugane bhavincharu.
2: People consider Rama as Rama only.
0: Kaani kramakramina kudanu ravana maddana ainappudu aa durgamunu dooram chesinappude ramulu devudiga maaradu.
2: After Ravana was killed, when once the whole area was rooted out, people could recognize Rama as God.
0: మనం నిరంతరం కూడాను ఈ కామక్రోధ లోభము మదమాచర్యంతో ఉండినంత వరకు కూడాను మనం మానవులమే.
2: So long we have got these evil qualities like anger, avarice, hatred and desire, we remain at the state of
0: ఆనందంగా ఉంటుండు. ఎప్పుడు ఆనందంగా ఉంటుండు.
2: Be blissful always.
0: ఎందుకనగా నిత్యానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి.
2: బికాస్ యూ రిప్రజెంట్ ఎటర్నల్ బ్లిస్, యూ రిప్రజెంట్ ద విజ్డమ్.
0: ద్వంద్వాతీతం గగన సదృశం.
2: యు ఆర్ నాన్ డ్యూయల్ అండ్ ఎథీరియల్.
0: ఇట్టి మనము ఒకటిగానే మనం జీవించాలి.
2: వీ షుడ్ బి నాన్ డ్యూయల్.
0: కనుక ఆ విధంగా ఉండినప్పుడే మనం మానవులుగా మారుతాం.
2: అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్ సెల్ఫ్స్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: ఏవైనా దుర్గుణాలు మనలో బయలుదేరినా దాన్ని దూరం చేయటకు తగినటువంటి ఒక నామాన్ని స్మరించు.
2: వెన్ వన్ దర్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ స్టెపింగ్ ఇన్ యువర్ లైఫ్ బై చాంటింగ్ ప్రేయింగ్ టు గాడ్,
0: అప్పుడే నీవు దైవంగా మారిపోతావు.
2: దెన్ యూ బికమ్ వెరీలీ గాడ్ హిమ్సెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ స్వరూపులే.
2: యు ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేకుండా ఒక క్షణమైనా నీవు ఉండలేవు.
2: యూ కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ విదౌట్ లవ్.
0: దీన్ని ఎన్ని రకములైనటువంటి అంటున్నావు నీవు మార్చుకోవచ్చు.
2: యూ కెన్ గో ఆన్ చేంజింగ్ ఇన్ ఎనీ ఫార్మ్.
0: కనుక ప్రేమ స్వరూపులుగా మారండి.
2: బికమ్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్.
0: క్రమక్రమేణా ఈ దైవత్వాన్ని పొందండి.
2: స్లోలీ గ్రాడ్యువల్లీ అటైన్ డివినిటీ.
0: ఇది నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం.
2: This is the main message of our most beloved Bhagavan.
0: ఇంకా ముందు కాలం ఉన్నది కనుక ఎంతైనా కూడా చెప్పవచ్చు.
2: We have got a couple of days to come. There are lots of things that could be told to you.
3: You were listening to a divine discourse delivered by Bhagwan Baba on the 11th of August 2006 during the Atirudra Mahayagnam at Prashanti Nilayam.

ఓం శ్రీ సాయిరాం. ఇహమున సుఖయింప హేమతారక విద్య, పరమున సుఖయింప బ్రహ్మ విద్య అన్న స్వామి తన వద్దకు తన పిల్లల్ని రప్పించుకుని వారికి ఇహము పరము తానై అనుగ్రహించారు. నేడు మరి ఒక నూతన సంవత్సర ప్రారంభ దినమున కామధేనువు వద్దకు అరయిచున్న దూడలవలే సాయి విద్యార్థులందరూ శ్రీచరణముల చెంత శత సహస్ర కోటి కృతజ్ఞతాంజలులతో సమర్పించుకొనుచున్న ఈ సాయి గాన మాధురి ఝరి. ఈ సమయంలో మన అందరి మానసములు ఇలా అంటున్నాయి, ఓ సాయిమాత, ఈ ప్రాణము, ఈ అనుభూతి, ఈ జన్మము అంతా తమ ప్రసాదము. ఈ జీవిత నౌకకు గతి, గమనము, గమ్యము అంతయూ మీరే.

రామనామకీర్తనమనే ఆహారపానములుండ ఆకలిదప్పుల కడలనేల అని భద్రాచల రామదాసు అన్నట్లు, భగవంతునిపై ప్రేమతో చేయు నామ సంకీర్తనమునకు మించి మరి ఒక తరుణోపాయము లేదు. స్వామి ఈ విధంగా అంటారు: చాతకము కోరునే కదా చంద్రకాంతి, తుమ్మెద ఆశించు పువ్వుల చెంత చేర. భక్తితో పరవశమైన మనసు ఇదే విధముగా అనునిత్యము సాయి కీర్తనము సాయి సాన్నిధ్యము కోరునంటలో అతిశయోక్తి లేదు కదా.

సాయి నామమత్త చిత్తము ఆ నామరసాస్వాదనలో ఆనందడోళలూగి సంపూర్ణ శరణాగతి కోరుకుంటుంది. ఈ శరణాగత స్థితి యందు మనము అందుకొని వారము, స్వామి ప్రసాదించేవారని గుర్తిస్తాం. ఈ సృష్టికి సర్వాధికారి స్వామి, ఈ సర్వ జగత్కృతము పోషణ పెంపు ఆయనవి. ఈ లీలకు దర్శకుడేగాక మార్గదర్శకుడు సాయియే. నిజ భక్తునకు తగిన భావన త్వమేవ శరణం మమా.

రుద్రప్రశ్నలోని చెమకములో స్వరస్యమే అన్నట్లు హృదయములోని ఆర్తి భక్తి సంగీత రూపంగా మార్చి ఈ స్వామికి అర్పించుటయే కదా సద్గతి పరమావధి. ఒక మహాభక్తుడు ఇలా అన్నారు, వేరే మనకిక పని ఏమున్నది, వేగమరారే జనులారా, సాయినాథుని నామసంకీర్తనలో రంజిల్లుట కన్నా ఉత్తమమైన కర్మ ఏమున్నది?

ఓ సాయిమాత, క్రొత్త సంవత్సరపు ఆరంభము మీ సమక్షమున జరుపుకున్నట కంటే మించిన అదృష్టము లేదు. సాయి ఆలోచనలతో, సాయి భావములతో ఆరంభమగు ఏ వత్సరమైనా, ఏ మాసమైనా, పక్షమైనా, చివరకు దినమైనా సరే అది అతి పవిత్రము. స్వామి, మీ అనంతమైన కరుణతో మీ పిల్లలను మీ పద కమలములకడ మరల చేరుటకు అనుమతిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఈ మీ కృపకు మేము సదా పాత్రులు కావాలని, మీ బాటలో నడిచి లోకక్షేమం కోసం పాటుపడే మీ అనంత అనంత భక్తులతో కలిసి ఎల్లప్పుడూ నిలవాలని కోరుకొనుచూ చేసుకునే విన్నపము మా ఈ బృందగానం.

فبتوا وإني